0: 9864 for international travel, medical, student insurance. SNR Insurance.
1: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
0: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈ గొంతు మా శ్రీకాంత్ ఇది కాదే అనుకుంటున్నారేమో. హ్యాపీ అవర్ చేయడానికి శ్రీకాంత్ రాకపోతే ఏంటండి? శిరీష వస్తుంది కదా, అదే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ మిమ్మల్ని పలకరించే శిరీష అన్నమాట. సో ఈ రోజు హ్యాపీ అవర్ శిరీష చేయబోతోంది అండ్ హ్యాపీ హ్యాపీగా ఉండబోతోంది ఈ అవర్ అంతా. సో అంత బానే ఉంది, ఓకే గుడ్ బాగుంది అని అనుకుంటున్నారు మీరు, నాకు తెలుసు. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఐ థింక్ నిన్న అనుకుంటా మన అన్నగారు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి 103rd హ్యాపీ బర్త్డే అంట. సో వై నాట్ ఒక్కసారి ఇట్లా ఆయన్ని స్మరించుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అంటే జనరల్లీ మనం ఎవరి హ్యాపీ బర్త్డే అయినా జస్ట్ ఒక హ్యాపీ బర్త్డే సాంగ్ వేయడం వాళ్ళ గురించి ఒక అలవాటు కదా. సో అట్లా ఇట్లా ఒక చక్క ఒక పాట వినేసి వచ్చేద్దాం అయింది. ఆ తర్వాత మనం హ్యాపీ హ్యాపీ అవర్ లోకి వెళ్ళిపోదాం అన్నట్టు. ఆయన ఫేవరెట్ సాంగ్స్ మీకెవరికన్నా ఉంటే మాత్రం అవి రిక్వెస్ట్ మీరు అడిగితే డెఫినెట్ గా ప్లే చేస్తానండో. ఈ 9726361966 కి కాల్ చేయండి.

అట్లుంటది అనమాట సీనియర్ ఎన్టీఆర్ పాట అంటే మామూలుగా ఉండదు. అండ్ మనకి చాలా రిక్వెస్ట్ పాటలు కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ నేను లైన్అప్ చేసిన పాట ఎందులోది అంటే హ్యాపీ అవర్ రోజు ఏంటమ్మా నువ్వు పాత పాటలు వేస్తున్నావు అని అనుకుంటుండొచ్చు, బట్ సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. మరి నేను నన్నేం చేయమంటారు చెప్పండి, నేను ఒక పాటే అనుకున్నాను కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇంకొక పాట వేయి ఇంకొక పాట వేయి అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ పాట సాంబశివ గారు రిక్వెస్ట్ చేశారు లవకుస సినిమాలో నుంచి. చిన్నప్పుడు నేను కొంచెం వినేదాన్ని అనమాట, అంటే జెమినీ టీవీలో పొద్దు పొద్దున్నే పాటలు వస్తాయి కదా, ఆ పాటల్లో ఫస్ట్ దేవుడి పాటలతో స్టార్ట్ చేస్తారనమాట. ఆ పాటల్లో నేను కొంచెం లవకుస సినిమా ఇది అని నాకు తెలిసిన తర్వాత అందులో విన్న పాట అనమాట ఇది. సో ఇంకా మీకెవరికన్నా ఇంకా సీనియర్ ఎన్టీఆర్ గారి పాటలు ఉన్నాయి, ఆయన గుర్తొస్తున్నారు, ఆయన పాటలు వినాలనిపిస్తుంది అని అంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.

అద్దనమాట అయిపోయింది. మన మనం ఇక మన పాటల్లోకి వచ్చేద్దాము. మనకు రిక్వెస్ట్ సాంగ్స్ అయిపోయాయి కాబట్టి, అండ్ స్టిల్ ఇంకా ఎవరన్నా సీనియర్ ఎన్టీఆర్ గారిని తలుచుకుంటూ ఆయన పాటలు వినాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అండ్ ఆల్సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం, అండ్ నేను మీ నేస్తాన్ని శిరీషాని. నేను ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 4:00 నుంచి 7:00 వరకు సాటర్డే డ్రైవ్ టైం చేస్తాను, బట్ ఈ రోజు హ్యాపీ అవర్ షోని నేను చేస్తున్నానన్నమాట ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీకాంతి. సో మన జాతర వచ్చేస్తోంది, మీకు అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ నా బాధ్యత ప్రకారం నేను చెప్పాలి. జాతర అంటే మన రేడియో సురభి వాళ్ళ ఒక యాన్యువల్ ఈవెంట్ అన్నమాట. ఇట్లా స్కూల్లో ఉన్నప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ ఎట్లా జరుగుతుందో మన రేడియో కూడా ఇది కూడా ఒక యాన్యువల్ డే ఫంక్షన్ లాంటిది అన్నమాట. సో ఇందులో మామూలు స్పెషల్స్ ఉండవు, ఇట్లా ఆడవాళ్లు మగవాళ్లు అందరూ కలిసి 2 స్టిక్స్ పట్టుకుని మెగా కోలాటం చేయొచ్చు, అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అయ్యయ్యో మాకు డాన్స్ రాదే ఎలా ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు, అది సహజం ఎందుకంటే నాకు కూడా డాన్స్ రాదు కాబట్టి. బట్ మన దగ్గర చాలా అంటే చాలా ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఈజీ అంటే ఈజీ స్టెప్స్ కూడా కంపోజ్ చేశారు కాబట్టి వాళ్ళు అక్కడే మనకి నేర్పించేస్తారు. సో దాని గురించి ఏం ప్రాబ్లం లేదు, అస్సలు టెన్షన్ తీసుకోకండి. సో మెగా కోలాటం ఉంటుంది, అండ్ దాంతోపాటు డాలస్ లో ఏ ఈవెంట్ జరిగినా ఫుడ్ బూత్స్, వెండర్ స్టాల్స్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఇవన్నీ ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఇంకా ఏమున్నాయి అన్న డీటెయిల్స్ కూడా నేను మెల్లగా వస్తాను, బట్ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

ఆల్ రైట్, ఇట్లా మంచి క్రేజీ పాటలు వినాలి అని అనిపిస్తుంది నాకు ఇట్లా ఫ్రైడే ఈవినింగ్ అవ్వగానే. అసలు ఫ్రైడే ఈవినింగ్ దాకా అవసరం లేదు, ఫ్రైడే నాకు థర్స్డే నైట్ నుంచే వావ్ రేపు ఫ్రైడే అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. అబ్బా ఎంత బాగుంటుందో. మీకు కూడా అలాగే అనిపిస్తుందా, అబ్బా ఫ్రైడే వచ్చేసిందిరా యే అని? మీరు ఫ్రైడేని ఎలా ఎంజాయ్ చేస్తారంటే, నాకు ఎట్లా అంటే, ఇప్పుడు వరుసగా ఒక 3 డేస్ హాలిడేస్ వచ్చాయనుకోండి, అంటే రేపు లాస్ట్ వీక్ వచ్చింది కదా మనకి లాంగ్ వీకెండ్, అలా 3 డేస్ హాలిడేస్ వచ్చాయనుకో, థర్స్డే నైట్ నుంచే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సండే మండే హాలిడేస్ అయినా కూడా ఆ రోజుల్లో ఆనందం ఉండదు, వావ్ ఆ హాలిడేస్ వస్తున్నాయి అన్న ఫీల్ ఉంటుంది చూసారా, అది క్రేజీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రైడే నైట్, సాటర్డే మార్నింగ్ ఆ ఫీలింగే క్రేజీ ఉంటుంది. అండ్ సండే నైట్ కు వచ్చేసరికి అయ్యయ్యో సెలవులు అయిపోతున్నాయే అని కొంచెం బాధ స్టార్ట్ అవుతుంది. అండ్ మండే మధ్యాహ్నం వచ్చింది అని అంటే ఇక బాధగా చాలా సాడ్ గా ఫేస్ పెట్టుకుని అబ్బా మళ్ళీ రేపు వర్క్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు కూడా అట్లానే అనిపిస్తుందా? మీరు జనరల్లీ హాలిడేస్ లో ఇలా నెక్స్ట్ డే హాలిడే అన్నప్పుడు ముందు రోజు హ్యాపీ ఫీల్ అవుతారా, లేకపోతే హాలిడేని ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేయాలి, నేను ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేయాలి అని నెక్స్ట్ డే గురించే ఆలోచిస్తారా? ఏంటి మీ పర్స్పెక్టివ్ ఏంటి? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా ఎక్సైటింగ్ గా ఉంటారా, వచ్చిందిలే ఓ హాలిడే కొంతసేపు ఇంట్లో పడుకుందాం అన్నట్టు అనిపిస్తుందా మీకు? పంచుకోండి మీ ఆలోచనలు మాతో అంటే శిరీషాతో అంటే నాతో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ ఫ్రైడే రోజు డీజే టిల్లు రాకపోతే ఎలా చెప్పండి?

0: అదన్నమాట. డీజే టిల్లు కూడా వచ్చేసాడు మన దగ్గరికి. సో ఏంటి ఈ రోజు ఈవినింగ్ ప్లాన్స్, ఏంటి ఏం చేయబోతున్నారు, ఎట్లా గడపబోతున్నారు మీ టైం ని? సో నేనైతే ఏం చేయబోతున్నాను అన్నది చెప్తాను. నేనేం చేయబోతున్నాను అని అంటే, ఈ రోజు ఫ్రైడే వీక్ అంతా ఇంత కష్టపడి ఉంటాము అంటే, ఆఫ్ కోర్స్ ఒక రోజు హాలిడే వచ్చింది అనుకోండి, కానీ ఆ ఒక్క వచ్చిన హాలిడే కూడా వీక్ డే లో బాధపడమే అయిపోతుంది. అయ్యో అయిపోతుంది, హాలిడే అయిపోతుంది అని బాధపడటంతోనే అయిపోతుంది. సో టెక్నికల్లీ ఇక వీక్ అంతా మనం కష్టపడ్డాం కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ మనకి మనం ట్రీట్ ఇచ్చుకోవాలి కదా. ఇచ్చుకోవాలి అని అంటే, ఐ నో చాలా మంది వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు, బట్ ఇద్దరి నీడ్స్ ని సాటిస్ఫై చేస్తూ ఒక్క క్రేజీ ప్లేస్ ఉంది. ఆ క్రేజీ ప్లేస్ ఏంటో తెలుసా? మైత్రీస్ రెస్టారెంట్. ఇర్వింగ్ లోనే ఉంటుంది మైత్రీస్ రెస్టారెంట్. అంటే ఇర్వింగ్ అంటే ఇర్వింగే కాదు, ఫ్రిస్కో అండ్ సౌత్ లేక్ కూడా ఉంది. అలా అన్ని పార్ట్స్ ని కవర్ చేశారనమాట. సో ఎక్కడ మీకు దగ్గర అయితే ఆ లొకేషన్ కి వెళ్లిపోవచ్చు. వాళ్ళ దగ్గర ఏముండవండి మీరు చెప్పండి. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ బుఫే ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, అండ్ నైట్ డిన్నర్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి ఓకే, కానీ టేస్ట్ ఉంటుందా అంటే టేస్ట్ గ్యారంటీగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంతే కాదు, ఇప్పుడు అంటే అధిక మాసం ఫంక్షన్లు జరగవు అది ఇది అంటున్నారు, కానీ అంటే పెళ్లిళ్ళ వరకు జరగవు, బట్ ఇంకేదన్నా ఫంక్షన్లు ఉన్నాయి అని అంటే అవి జరుగుతాయా? నాకు తెలీదే. అధిక మాసంలో ఇలా పెళ్లిళ్ళు కాకుండా వేరే శుభకార్యాలు చేస్తారా చెయ్యరా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
2: Idi office party a leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: రాజేశ్వరి 7 నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్యో ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

అండ్ చెప్పాను కదా త్రీ ప్లేసెస్ లో ఉంది, ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో మూడు ప్లేసెస్ లో ఉంది. అండ్ ఎర్వింగ్ లొకేషన్ అయితే అసలు హిల్ టాప్ ఉంటుంది, మంచి వ్యూస్ ఉంటాయి, స్పేషియస్ ప్యాటియో సీటింగ్. నేను కూడా చాలా సార్లు వెళ్ళాను నా ఫ్రెండ్స్ తోటి. సో మీకు అదొక మంచి సజెషన్ ఫర్ టుడే అన్నమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫన్నీ సీనియర్ NTR గారి పాట.

0: అద్దన్నమాట సంగతి. రైట్ రైట్, మనం కూడా అలాగే దూసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఇందాక చెప్తున్నాను కదా నేను జాతరలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి అని చెప్పి. సో జాతరలో మెగా కోలాటం ఉంటుంది, డాన్స్ అస్సలు రాకపోయినా పర్వాలేదు, అక్కడ వచ్చేస్తుంది మీకు అని చెప్పాను. అండ్ దాంతోపాటు ఫుడ్ బూత్స్ ఉంటాయి, వెండర్ స్టాల్స్ ఉంటాయి, అవి కూడా చెప్పాను. అండ్ దాంతోపాటు ఇంట్రెస్టింగ్ గా ఏముంటుంది అని అంటే ఆర్జే అవార్డ్స్ అని ఉన్నాయన్నమాట. అంటే అఫ్ కోర్స్ ఇప్పటికైతే ఓటింగ్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, బట్ అదేంటి అంటే మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కదా, వింటూ ఉంటారు కదా ఆర్జేస్ షోస్ అన్ని. అయితే కొంతమంది ఆర్జేస్ అందరు ఆర్జేస్ ని ఏం చేశారంటే ఇట్లా కొన్ని కొన్ని కేటగిరీస్ లో డివైడ్ చేసి మీరు ఓట్ చేసి గెలిపించుకునే ఛాన్స్ అనమాట అది. సో మీరు ఓట్ చేసిన వాళ్ళకి జాతర రోజు అవార్డ్స్ ఇస్తారనమాట ఈచ్ కేటగిరీలో. సో అలా నన్ను అంటే యువర్ ప్రిన్సెస్ యువర్ హైనెస్ ని బెస్ట్ ఎంటర్టైనర్ కేటగిరీలో నామినేట్ చేశారనుకోండి అది వేరే విషయం. అంటే అవార్డు వచ్చినా రాకపోయినా నేను బెస్ట్ ఎంటర్టైనర్ గానే ఉంటాను, అందులో ఏం డౌట్ లేదు. అండ్ దాంతో పాటు ఏంటంటే కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ మీ కమ్యూనిటీలో, అంటే కమ్యూనిటీ అంటే ఎగ్జాక్ట్లీ కమ్యూనిటీ అని కాదు, మీరు ఉంటున్న కమ్యూనిటీ అని కాదు, బట్ మీకు తెలిసిన సర్కిల్లో ఎవరన్నా మంచిగా కమ్యూనిటీకి సేవ చేస్తున్నారు, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు అని అంటే మీరు కూడా వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అండ్ మీ వల్ల వాళ్ళకు ఒక అవార్డు కూడా రావచ్చు. సో అదైతే ఇంకా స్టిల్ ఓపెన్ ఉంది. థింక్ చేయండి ఒకసారి మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఇలా మంచి చేస్తున్న వాళ్ళు ఎవరు అన్నది చూసి నామినేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఎక్కడ నామినేట్ చేయాలి అంటే మనకు ఒక వెబ్సైట్ కూడా ఉంది, www.radiosurabhi.com/rsj. ఆర్ఎస్జేకి వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు మనకి జాతరలో ఫ్యాషన్ షో ఉంది, దాంతోపాటు స్టార్టప్ స్ట్రీట్ ఉంది. అంటే ఇప్పుడే కొత్త కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీస్ లైక్ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఒక ఒక స్ట్రీట్ మొత్తం వాళ్లే ఉంటారు, లైక్ ఒక రో మొత్తం వాళ్లే ఉంటారు. అండ్ ఆల్సో ఒక బిగ్ సర్ప్రైజ్ ఫినాలే కూడా ఉంది, ఎండ్ ఇక ఒక బ్యాంగ్ తో ఉండబోతుంది. అదేంటి అన్నది నాకు కూడా తెలీదు, మీరు ఆ రోజు చూస్తారు, అవాక్ అవుతారు. అండ్ దాంతోపాటు సీతారామ కళ్యాణం అయితే పొద్దు పొద్దున్నే సీతారామ కళ్యాణంతోనే స్టార్ట్ చేస్తున్నాము. సో వై నాట్, ఎందుకు సీతారామ కళ్యాణం చూడడానికి మీరు వస్తే రేడియో సురభి మిమ్మల్ని కూర్చోబెట్టేస్తుందన్నమాట. సో అది ప్లాను. సో ఏదన్నా స్పాన్సర్షిప్స్ గానీ ఇంకా మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా 5168516919 కి కాల్ చేయొచ్చు, లేదు అంటే admin@radiosurabhi.com కి ఈమెయిల్ చేయొచ్చు. అండ్ మన జాతర కాబట్టి ఇది మన ఇంట్లో వేడుకలాగా జరుపుకుందాం. అండ్ ప్రస్తుతానికైతే మన షోకి నాగ చైతన్య గారు కూడా వస్తున్నారు.
1: ముద్దుల ముబారావు గారు పెద్దమ్మాయి 1850 చేసుకుందంటాడి, చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 నీళ్ళు వస్తుందంటాడి, రంగులు రాజారావు గారు 3 అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంటాడి. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట, వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: Hein, Suzy?
1: Hey.
0: అంత గొప్ప ఫేసా జర మాకు కూడా చూపించరాదే.

అదన్నమాట ఫుల్ డియాలో డియాలో నడుస్తుంది మన దగ్గర. మన జాతర కూడా అలాగే ఉండబోతోంది, డియాలో డియాలో అన్నట్టు. అంటే మరి డియాలో డియాలో అంటే ఏంటి, మా పిచ్చిదాన్ లాగా వాగుతుంది అనుకోకండి. అంటే అంత ఫన్ ఉంటుంది, అంత ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆర్జేస్ ఇప్పుడు నేనే ఎట్లా వాగుతూ వాగుతూ వాగుతూనే ఉన్నాను చెప్పండి. సో నేను ఒక్కలానే ఇలా ఉన్నానంటే నాలాంటి వాళ్ళు ఇంకో పాతిక మంది, ఇంకా చెప్పండి ఎలా ఉంటుంది అసలు. ఒక క్రేజీ క్రేజీ క్రేజీగా ఉంటుంది. సో ఇందాక మనకి శ్రీనివాస్ గారి నుంచి కాల్ వచ్చింది. ఆయన ఏమన్నారంటే మీరు అన్నగారి పాటలు వేస్తున్నారు కాబట్టి అన్నగారిది ఒక ఫేమస్ పాట వేయండి అన్నారు. ఆబ్వియస్లీ ఇది అందరికీ ఫేవరెట్ సాంగే ఉంటుంది కాబట్టి నా ఫేవరెట్ కూడా ఇది, బై ద వే. సో ఇంకా ఇలాంటి మీ ఫేవరెట్స్ ఏమన్నా ఉంటే నాతో చెప్పండి, నేను చక్కగా చక్కగా లైన్అప్ చేసేసి వేసేస్తాను అనమాట. 9726361966 కి కాల్ చేయండి.

అద్దన్నమాట. అలా మోహన్ బాబు గారు ఈ పాట అయిపోవడతోటే సినిమాలో రియలైజ్ అయినట్టు, ఎస్ మనం భారతీయులం, మనమంతా భారతీయులం అని రియలైజ్ అయినట్టు మనం కూడా చిన్నప్పుడు ఈ పాట విన్న తర్వాత నాలో కూడా అలాంటి ఒక ఇదే వచ్చేదన్నమాట. ఇట్లా ఇట్లా ఫుల్ బ్లడ్ అంతా బాయిల్ అయిపోతూ ఎస్ ఎస్ మనకు దేశభక్తి ఉంది, మనం దేశభక్తులం అన్నట్టు కొంచెం అట్లా కొంచెం ఎక్కువ అట్లా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని అనమాట నేను. సో దిస్ అలా దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ సింగర్ గురించి చెప్పేదేముంది, ద ఎస్పీబి ద ఎస్పీబి అని ఊరికే అన్నారు కదా. అలా ఈ రోజు ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఏంటి అంటే మీరు రేడియో సురభి వింటారు కాదు అనట్లేదు, గుడ్ వింటారు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విని వింటే మాకేమొస్తుంది అంటే, ఇప్పుడే కొత్తగా వింటున్న వాళ్ళకు కూడా వింటున్నాం కానీ మాకేమొస్తుంది అని అనుకునే వాళ్ళకి ఎవ్రీ సాటర్డే పొద్దున వినండి, ఎవ్రీ సాటర్డే పొద్దున వినండి అంటే 11:30 to 12:30 వినండి. అండ్ ఎవ్రీ ట్యూస్డేస్ ఈవినింగ్ మీరు డ్రైవ్ చేసే టైమ్ 5:30 to 6:30. ఈ రెండు టైమ్స్ లో ఏంటంటే ఒక మెగా పవర్ లీడర్ బోర్డ్ అనే నడుస్తుంది అనమాట. మంచి మంచి కూల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కాల్ చేయొచ్చు. అలా లీడర్ బోర్డ్ లో మీరు అలా పైకి పైకి పైకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లిన వాళ్ళకి ఒక మంచి ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ జాతరలో ఉన్నాయి అనమాట అవన్నీ. అండ్ ఈ సెగ్మెంట్ మనకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా వాళ్ళు అనమాట. సో లిజనర్స్ గా ఉండడమే కాదు, వినడం వల్ల మీరు చాలా గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు అనమాట. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 11:30 to 12:30 అండ్ ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ 5:30 to 6:30 అనమాట. అండ్ చెప్పాను కదా, దిస్ ఇస్ బ్రాట్ యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. అదనమాట, ఇంకా చక్క ఇంకొక మంచి పాట ఊపున్న పాటను వినేసి వచ్చేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Or call 469-269-6476.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభిలో హ్యాపీ అవర్ అనే ఈ సెగ్మెంట్ మీ ఆర్జే శిరీష చేస్తోందన్నమాట. అయితే ఈ షో యాక్చువల్ గా చేయాల్సింది ఆర్జే శ్రీకాంతి, బట్ ఈ రోజు ఆమెని సబ్స్టిట్యూట్ చేస్తూ ఆర్జే శిరీష చేస్తోంది. సో మీరేం చేయాలి అంటే, అస్ ఎ హోంవర్క్ గుర్తు పెట్టుకుని రేపు ఈవినింగ్ ఇదే టైం కి మాకు, ఓ ఇదే టైం అంటే ఆల్రెడీ 8 అయిపోయింది కదా, సారీ 4:00 నుంచి 7:00 వరకు మా షో ఖుషి ఖుషిగా ట్యూని నవ్వండి. అండ్ ఇంకా లాట్స్ ఆఫ్ ఫన్ ఉంటుంది, ఎందుకంటే రేపు డబుల్ ధమాకా నేను అనూహ్య ఇద్దరం కలిసి షో చేయబోతున్నాం అన్నమాట. సో అది మ్యాటర్. డాలస్ లో ఉన్న వాళ్ళందరూ జూన్ 7th రోజు ఫ్రిస్కో ఫ్లయర్స్ కి జాతరకు వస్తున్నారు కదా, జాతర అటెండెన్స్ ఉంటే ఇప్పుడే వేసేసుకోండి. ముందే చెప్తున్నాను నేను, ఎవరు వస్తున్నారు ఏంటి, నేను ఎవరెవరిని కలవాలి ఏంటి అన్ని ముందే చెప్పేసేయండి నాకు. నేను కూడా రెడీగా ఉండాలి కదా. సో ఆ హడావిడి, ఆ సంథింగ్ సంథింగ్ ఏంటో మీకు తెలియాలి అని అంటే, ఫస్ట్ మనం ఇక్కడ సంథింగ్ సంథింగ్ పాట వినాలి.

ఆల్ రైట్. ఈ 1 అవర్ నాకేమనిపిస్తుందంటే మనం కొన్ని గేమ్స్ ఆడుకుంటే ఎట్లా ఉంటుంది అని అనిపిస్తుంది. అంటే కొన్ని అంటే ఏదో ఒక 5-6 గేమ్స్ ఆడిపిస్తానని అనుకోకండి. బట్ యా, నా దగ్గర అయితే ఒక గేమ్ ఉంది. అంటే లైక్ ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను. ఫస్ట్ నువ్వైతే క్వశ్చన్లు అడుగు, అవి ఫన్నీగా ఉన్నాయో ఎట్లున్నాయో అది మేము చెప్తాము అని అంటారా మీరు? ఓకే ఓకే ఓకే, వై నాట్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రెడీగా ఉన్నారా మీరందరూ? అంటే ఆబ్వియస్లీ రెడీగానే ఉంటారనుకోండి. సరే, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఎ డ్రింక్? విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఎ డ్రింక్? చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో మనకి. విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఎ డ్రింక్ అని నాకు తెలిసి ఇట్లా స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటారు చూడండి, లైక్ మిడిల్ స్కూల్ ఆర్ ఇంకా లాస్ట్ ఎలిమెంటరీలో లాస్ట్ ఉన్నారు వీళ్ళు, 4th graders 5th graders. అంటే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా హై స్కూల్ వాళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లేదు. బట్ విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఎ డ్రింక్ ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి.

అదన్నమాట. నాకు ఇప్పటికీ గుర్తుంది ఈ సినిమా వచ్చినప్పుడు నేను చాలా చాలా చాలా చిన్నదాన్నమాట. అయితే ఈవినింగ్ ట్యూషన్ కి వెళ్ళను నేను, మనం సినిమాకి వెళ్దామా అని అడిగితే సరే పోన్లే పాపం అడుగుతుంది కదా అని ఇట్లా నా మీద జాలి తలిచి, అంటే మీకు తెలుసు కదా యూజువల్లీ 80s kids మీద 90s kids మీద పేరెంట్స్ కి అంత జాలి ఉండదు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అంటే మన పిల్లలు వస్తే మాత్రం ఇది వాళ్ళని ఏంటి అసలు చదువు అని ఎందుకట్లా నువ్వు స్ట్రెస్ పెడుతున్నావు అని అంటారు. జెంటిల్ పేరెంటింగ్ అని మనకి వాళ్ళు నీతులు చెప్తారు, మనల్ని మాత్రం కుక్క కొట్టుడు కొట్టేవాళ్ళు అనమాట. నాకు ఆ విషయంలో చాలా అంటే చాలా అన్యాయం జరిగింది అని ఫీల్ అవుతుంటాను ఇప్పటికీ. వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళని వాళ్ళని చూస్తే అసలు ఏంటో ఇట్లా మైమరిచిపోతారు, తన్మయత్వంలో ఉండిపోతారు. వాళ్ళు ఏం చేసినా సరే ఏమనకూడదు, అయ్యో ఏం కాదులే అమ్మా ఏం కాదులే నాన్న అని మనమేమన్నా ఏ నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు అని అన్నా సరే మనల్ని కూడా ఈ చిన్న మాటలు కూడా అననివ్వరు. నన్ను ఎప్పుడు చిన్నప్పుడు ఇంత మర్యాదగా ట్రీట్ చేయలేదే అసలు, ఇట్లా కంటి చూపుతోనే భయపెట్టేసేవాళ్ళు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చెప్పిన మాట వినకుండా ఇట్లాంటి ఏమన్నా చేశామా అంతే కంటి చూపుతో భయపెట్టేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక కర్రనో బెల్టో దువ్వెనో ఏదో ఒకటి ఆయుధం అయితే రెడీగా పట్టుకుని ఉండేవాళ్ళు. బట్ ఎందుకు మీరు ఇలా ఎందుకు మారిపోయారు? గ్రాండ్ కిడ్స్ గ్రాండ్ పేరెంట్స్ అయిన తర్వాత మాత్రం ఇట్లా సూపర్ సూపర్ కూల్ గ్రాండ్ పేరెంట్స్ మీరు ఎలా అయ్యారు అసలు అన్నది తెలుసుకోవాలని ఉంది నాకు. అండ్ మీకు కూడా ఇలాగే ఉంటుందా? అండ్ మీకు కూడా చాలా మందికి పిల్లలు ఇది సమర్ టైమ్, గ్రాండ్ పేరెంట్స్ వస్తారు, సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాతో షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ నాకు గుర్తుంది, విచ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇస్ ఎ డ్రింక్? ఇంకా దానికి ఓపెనే ఉంది, రోజు సాయంత్రం తాగుతామండి. కొంతమంది అయితే పొద్దున కూడా

ఆల్ రైట్. నాకైతే అసలు ఇందాక మాట్లాడుతుంటే కాలర్స్ తోటి ఆఫ్ ఎయిర్ నాకు భలే ఫుల్ నవ్వొచ్చింది. ప్రదీప్ గారు కాల్ చేశారు. ప్రదీప్ గారు కాల్ చేసి అంటున్నారు, అసలు మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ యాప్ట్, నేను ఫుల్ నాస్టాల్జిక్ ఫీల్ అవుతున్నాను అండ్ ఫుల్ కనెక్ట్ అయిపోయాను అని అంటున్నారు. ఎందుకంటే చిన్నప్పుడు ఆ కంటి చూపుతోటి 80s కిడ్స్ ని 90s కిడ్స్ ని బెదిరించేవాళ్ళు కదా, అదైతే అసలు నాకు తెలిసి ఎవ్రీబడీ అందరూ కనెక్ట్ అయిపోతారు. ఇట్లా సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళని ఏదో ప్యాంపర్ చేస్తారు అది ఇది అని అంటారు, గానీ ఏమి ఉండదు ఏమి. నేనైతే క్లాసిక్ ఎగ్జాంపుల్ నేనే. సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళని చాలా ప్యాంపర్ చేస్తారు అని అనడానికి, చెయ్యరు అని ప్రూవ్ చేయడానికి నన్నైతే అసలు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడారో నా మీద. కర్ర అంటే పుల్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి పుల్ల సైజు నుంచి పెద్ద కర్ర దాకా సైజులు పెరుగుతా వచ్చినాయి అనమాట. అండ్ అమ్మాయిలకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏముంటుందో తెలుసా, చచ్చినట్టు స్కూల్కి వెళ్లే టైంలో జడ అమ్మతోనే వేయించుకోవాలి. ఆ జడ వేయించుకునే టైంలో ఉంటది టార్చర్ చూడు. అసలు నాకైతే ఒక్కొక్కసారి నా జడ ఎందుకురా పొడుగుంది అని అన్న ఫీలింగ్ వచ్చేదనమాట. అదే పొట్టి చుట్టుంటే నేనే ఏదో దూకని వెళ్ళిపోయేదాన్ని కదా. ఇప్పుడు ఈ పొడుగు జడ ఉన్నంత ఈమె జడేసినంత సేపు నన్ను ఏదో ఒకటి తిడతనే ఉంటది, ఆ జుట్టు లాగుతుంది, నెత్తి మీద ముట్టుతుంది, ఓ రాయనా ఏందిరా ఈ టార్చర్ అన్నట్టు ఉండేదన్నమాట. సో అండ్ చేతిలో ఆయుధం దువ్వెన ఉంటుంది, చెయ్యే ఒక ఆయుధం, దానిపైన దువ్వెన ఉంటుంది. ఇక చూసుకోండి మీరే, స్కూల్కి వెళ్లేటప్పుడైతే అసలు నిన్న చదవకపోయినా అంటే ముందు రోజు చదవకపోయినా హోంవర్క్ చెయ్యకపోయినా లేకపోతే ఎక్కువసేపు ఆడుకున్నా సరే అబ్బా అబ్బా అబ్బా మామూలుగా ఉండేది కాదు. అండ్ మెల్లగా మాట్లాడదాం, బయట వెళ్ళినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి ఏంటి అన్నది అవన్నీ మెల్లగా మనం మాట్లాడదాం. బట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను. క్వశ్చన్ ఏంటి అంటే, ఇందాక అడిగిన క్వశ్చన్ విచ్ ఆల్ఫబెట్ ఇస్ ఆల్సో ఏ డ్రింక్ అని అడిగాను. మనకి కేతన్ కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు టీ అని చెప్పి, లెటర్ టీ అట్లా అనమాట. సో ఇట్లా ఆల్ఫాబెట్స్ క్వశ్చన్స్ నా దగ్గర మస్తున్నాయి, మస్త్ అంటే మస్తున్నాయి. కాబట్టి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తాను. విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ అన్ ఇన్సెక్ట్? విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ అన్ ఇన్సెక్ట్? తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి. అండ్ ఈ అమ్మలు నాన్నలతో చిన్నప్పుడు తిట్టించుకునే టాపిక్ కూడా మీరు కనెక్ట్ అయితే డెఫినెట్ గా 9726361966 కి కాల్ చేయండి.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు హ్యాపీ అవర్. యాక్చువల్లీ ఇది హ్యాపీ అవర్ విత్ శ్రీకాంతి. అయితే ఈ హ్యాపీ అవర్ కి శిరీష వచ్చిందనమాట. బట్ యాక్చువల్ గా శిరీష వచ్చే టైం ఎప్పుడు అంటే, శిరీష అండ్ అనూహ్య అంటే నేను, నా కో హోస్ట్ ఇద్దరం కలిసి వచ్చేది ఎప్పుడు అంటే సాటర్డే ఈవినింగ్ డ్రైవ్ టైం అండి.

మేమిద్దరం ఉంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. మేమిద్దరం ఖుషీ ఖుషీగా అన్న షో చేస్తామన్నమాట. సో ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 4:00 నుంచి 7:00 వరకు ట్యూన్ ఇన్ అవ్వండి తప్పనిసరిగా. అండ్ రేపు కూడా ట్యూన్ ఇన్ అవ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది అన్నమాట. సో ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ ఆల్సో అన్ ఇన్సెక్ట్ అని ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు, వచ్చింది. ఆన్సర్ ఏంటి అంటే బి. అంటే ఇంగ్లీష్ లెటర్ లో రాస్తే అది బి అని రాస్తాం అనుకోండి, బట్ పలికేటప్పుడు ఇట్లా ఒక ఇన్సెక్ట్ నేమ్ తో కూడా వస్తుంది కదా. సో ఇవన్నీ ఇట్లా ట్విస్టెడ్ క్వశ్చన్స్ అనమాట, డాడ్ జోక్స్ అవి ఇవి అంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట అవి. ఇంకొక క్వశ్చన్ కూడా అడగనా అని చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఎ లైన్. విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఎ లైన్, LINE లైన్, గీత. విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఎ గీత లైన్. చూద్దాం దీనికి ఎంతమంది ఆన్సర్ చేస్తారో. ఆల్రైట్, ఇంకొక కాల్ వస్తోంది నాకు, ఆన్ ఎయిర్ తీసుకుందాం. హలో హలో శ్రీకాంత్ గారు. నో ప్రాబ్లం అండి, ఎనీ టైమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జనరల్లీ వీక్ డేస్ లో నేను రాను కదా, సో ఆమెడి షోనే అనమాట. నేను ఇవాళ దుబ్బేసా. అవసరం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ ఆల్సో. హోప్ఫుల్లీ నేను మీ పేరుని మీ మిమ్మల్ని మీ షోని చెడగొట్టకుండా కానిస్తున్నా. అవసరం, ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఇలాంటి కాల్స్ విన్నప్పుడే వందనా మనకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఓ సారీ, నేను ఇట్లా మీమ్స్ భాషలో మాట్లాడేస్తూ ఉంటాను, మీరేం బాధపడకండి. బట్ ఇదొక రిక్వెస్ట్ సాంగ్, కొత్త పాట, అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ థమన్ అండ్ సింగర్ ఇస్ అనిరుద్ రవిచంద్రన్.

బాగుంది కదా పాట. ఈ పాట మీతో పాటు ఈ రోజే ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. అంటే చాలా ప్రమోషనల్ వీడియోస్ జరిగాయి దీని మీద, లైక్ తమన్ అండ్ అనిరుద్ బోత్ కోఆర్డినేటెడ్ అండ్ వాళ్ళిద్దరు కొలాబ్ అయ్యి చాలా మంచి ప్రమోషనల్ వీడియో చేశారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ సాంగ్ ని రిలీజ్ చేసింది మన నాచురల్ స్టార్ నాని. అయితే ఒక డివోషనల్ టచ్ ఇవ్వాలి అని చెప్పి డాలస్ లో రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళు ఒక వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరపబోతున్నారన్నమాట. సో అది ఏంటి, దాని కథ కమామీషు ఏంటి అంటే, దే ఆర్ ఇన్వైటింగ్ అస్ టు శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి లైక్ బాలాజీ మూల విరాట్ విగ్రహాన్ని గర్భగృహంలో ఇన్స్టాల్ చేయబోతున్నారన్నమాట. సో జూలై 1st నుంచి జూలై 5th వరకు, ప్రాబబ్లీ ఆ టైంలో లాంగ్ వీకెండ్ వస్తుంది 4th of July కాబట్టి ఆ టైంలో మంచి డివోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక 5 డేస్ చేయబోతున్నారు. ఫుల్ వేదిక్ రిచువల్స్ ఉంటాయి, హోమాలు, డివోషనల్ ప్రోగ్రామ్స్, బ్లెస్సింగ్స్, ఎన్ని వాట్ నాట్ చెప్పండిగా. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ కోసం రాధాకృష్ణ టెంపుల్ .net కి వెళ్ళండి, అక్కడ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ రాధాకృష్ణ టెంపుల్ ఎక్కడ అంటే అలెన్ టెక్సస్ లో, డేట్స్ గుర్తు పెట్టుకోండి, జూలై 1st నుంచి జూలై 5th వరకు. అండ్ ఈ రోజు డిన్నర్ ప్లాన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారు, మేం వెజ్ మేమేం చేయాలి అనుకునే వాళ్ళు, ఆర్ ఎప్పుడు నాన్ వెజ్ ఏం తింటాంలే ఇవాళ వెజ్ తిందామని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ టు బి వాళ్ళ దగ్గర ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాలు అవి కూడా దొరుకుతున్నాయి. పికిల్స్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అనుకుంటే, దాంతో పాటు ఇట్లా కొంచెం ఏస్థెటిక్ గా గోంగూర రైస్, రాగి ఇడ్లీలు అవన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట. సో ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. యూ కెన్ విజిట్ a2bTexas.com ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345. అన్నట్టు ఇందాక ఒక క్వశ్చన్ అడిగానండో, విచ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇస్ ఆల్సో ఎ లైన్, LINE గీత అని అడిగాను, విచ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇస్ ఆల్సో ఎ లైన్. నేను ఇంకా ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను.

అసలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రిలీజ్ అయిన టైంలో అప్పుడప్పుడే ఇట్లా చుడిదార్లు వేసుకుంటున్న అమ్మాయిలు ఆర్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఎవరైనా ఉండుంటే మీలో ఎంత మంది ఆ సినిమాలో సామ్ కాస్ట్యూమ్స్ కి కనెక్ట్ అయిపోయారు చెప్పండి? అసలు ఎంత క్యూట్ గా అనిపిస్తాయో, లైక్ మంచి మంచి అనార్కలి బట్టలు. అసలు ఇప్పటికీ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని చెప్పొచ్చు. ఇలా హీరోయిన్స్ కాస్ట్యూమ్ లో నేను దేనికైనా ఇట్లా ఫుల్ కనెక్ట్ అయిపోయాను ఆ స్టైల్ కి అట్లా అంటే, అసలు ఆ అనార్కలీస్ ఉంటాయి అసలు ఎంత బాగుంటాయో. లైక్ నేను ఇప్పటికి ఏదన్నా షాప్ కి వెళ్తే కొనడానికి ఫస్ట్ ఇలాంటి బట్టలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తాను. లైక్ ఫుల్ కంఫర్టబుల్ ఉంటాయి, స్టైలిష్ ఉంటాయి, ఏ ఈవెంట్ కన్నా వేసుకోవచ్చు అవి. ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ చాలా ట్రెడిషనల్ గా వెళ్లాల్సి ఉంటుంది, కొన్ని ఈవెంట్స్ కి ఫ్యూజన్ అట్లా ట్రై చేయొచ్చు, కొన్ని ఫంక్షన్స్ కి గానీ ఈవెంట్స్ కి గానీ ఏ చిన్నదానికైనా. అసలు అలాంటి బట్టలు అయితే భలే క్రేజీ అనిపిస్తాయి, మనకి ఇన్స్టెంట్ గా ఒక మంచి లుక్ నిచ్చేస్తుంది అని అనిపిస్తాయి అన్నమాట. అలా నేను సామ్ స్టైల్లో బట్టల కాస్ట్యూమ్ విషయంలో మాత్రం ఇప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో తన కాస్ట్యూమ్స్ కి తన స్టైల్ కి ఇంకా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అసలు నేను ఇప్పటికీ కూడా ఎవరితోనన్నా మాట్లాడితే నాకు కూడా తన బట్టలు అవి అందు ఆ సినిమాలో చాలా అంటే చాలా ఇష్టం అని చెప్తారు. సో అదన్నమాట మ్యాటర్, సామ్ ఫ్యాన్ గర్ల్ గా అప్పుడు ఆ బట్టలకి అలా అయ్యానన్నమాట నేను. చూద్దాం, మనకు ఒకళ్ళు కాల్ చేస్తున్నారు, ఏమంటారు ఏంటో సంగతి. హలో, రేడియో సురభి కాల్ చేశారు, మీ పేరు? హాయ్ చాతుర్య. డోంట్ థింక్ లైక్ ఎ లిటరలీ లైన్, బట్ మేబీ యూ హ్యావ్ టు థింక్ లాజికలీ. చెప్పైనా ఆన్సర్ రివీల్ చేసైనా? క్యూ క్యూ యా, క్యూలో నుంచోండి అంటారు కదా, సో అది క్యూలో నుంచుంటే లైన్ లో నుంచున్నట్టే కదా అది. సో దట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇస్ క్యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ చాతుర్య. చాలా డిసప్పాయింట్మెంట్ కనిపించింది చాతుర్య వాయిస్ లో. ఛీ, ఇది ఒక క్వశ్చన్, నువ్వు ఎదురుగా ఉంటే కొట్టేదాన్ని అన్నట్టులాగా అనిపించింది అనమాట. ఇట్స్ ఓకే, మనకి ఇవన్నీ అలవాటే. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ శిరీష ఎందుకు అడుగుతుంది చెప్పండి. సో అంతే కదా, మీకు కూడా లాజిక్ అర్థమైంది కదా. క్యూ అంటే లైక్ లిటరల్లీ నాట్ క్యూ యుఈయుఈ కాదు, లైక్ లెటర్ క్యూ, క్యూలో నుంచోండి అని అంటారు కదా. సో అలా లైన్ లో నించోండి అని కొంచెం అట్లా తింగర్ తింగర్ గా ఆలోచించాలన్నమాట. బట్ ఎనీవే, ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు గనక యుఎస్ లో ఉన్నారు అంటే మనకి ఫుడ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, బెడ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇల్లున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ అస్సలు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ లైఫ్ ఇట్లా ఒక బ్లింక్ లో ఎలా మారిపోతుందో తెలీదు. సో దానికోసం మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరం. అఫోర్డబుల్ కవరేజ్ మీకు మీ ఫ్యామిలీకి కావాలి అంటే మాత్రం మీరు ఎస్ఆర్ఆర్ ఇన్సూరెన్స్ లో షాప్ చేయొచ్చు. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు కవర్ చేస్తారు. సో అదనమాట సంగతి. ఈ రోజు అయితే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, మస్తు కాల్స్ వచ్చినాయి నాకు కూడా. నా షో కూడా మీరు ఎంజాయ్ చేసుంటారు అని అనుకుంటున్నాను. బట్ జాతర విషయం మర్చిపోకండి, June 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అండ్ మా షో ఖుషి ఖుషిగా ఈవినింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు ఎవ్రీ సాటర్డే వస్తుందన్నమాట. రేపు మా షోకి ట్యూనింగ్ అవ్వడం కూడా మర్చిపోకండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సౌభ్యాన్ని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌభ్య.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సౌభ్య 107.9 FM HD3. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశం ఇటు ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫస్ట్ యానివర్సరీ. And may your success continue. God bless you. My favorite song would be Swagashyoda Tharma from Mr. Perlam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they worked very hard on this song. So if you can, play it for me. Thank you.

Anand, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthuluvistu, eppudu aanandaparustu unna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్యం ప్రసార ప్లే చేస్తే అందరికి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance. Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badal ni marchipondi.
4: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
5: అమ్మా ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: specialized skills, calibration knowledge to niko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, I'm Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Srobiyani. Kotta frequency tho osnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck Radio Srobiyani.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్
0: యూ. టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
3: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్ కిక్కించారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you, what's your cattle?

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ సిస్టర్ ఇండస్ట్రీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగస్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రమణీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

అందరూ సంస్థ రాజేశ్వరి రేడియో శ్రోపతి 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ గారి పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: చిన్నప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. రేడియో సిరబి రీవిజిట్. మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
1: అవేవో క్లైమ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
2: Check out the retail glow pop. Capsule water systems to understand the right to you, what a place in your life.
3: Thank you for being in our journey.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది. ఓ పాపా లాలి జంగ్.

ಬಯಸಿ ನೋಡಿ ಮುಂದು, ನಿಬ್ಬೆತ್ತಲಿವಾಗಿ ನೋಡಿ ಮುಂದು.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

యాక్సిడెంట్స్ రాజా సరే ఏడే సరే నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్మకే లాలీ ప్రేమకే లాలీ పాడనా తీయగా ఓ పాపా లాలీ. వన్స్ అగైన్ రేడియో సర్వే కంగ్రాచులేషన్స్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Give your confessions a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
4: Ikkada Vivid Flowers unnadanta ippude telisindi.
5: Experts ne nammukunte mana jeevitham saathiga saagipothundi.
6: Law Offices of Janeta.
7: Thank you for being in our journey.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు జాతరా డాట్ రేడియో సురభి డాట్ కామ్. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: చెప్పండ్రా.
1: నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

ಎಸ್ ಕೋಟಿ, ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟರ್ ಸುರಭಿ ರೇಡಿಯೋ. ಫೋರ್ತ್ ಆನಿವರ್ಸರಿ ಜರುಪುಕೊಳ್ಳುವ ಸಂದರ್ಭಂಗಾ ಮೈ ಬೆಸ್ಟ್ ವಿಶಸ್ ಟು ಸುರಭಿ ರೇಡಿಯೋ ಅಂಡ್ ಎಂಟೈರ್ ಕ್ರೂ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగునేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: మా అమ్మకి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
6: చంపేస్తున్నాయి.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: India ki teleport aithe enta baaguntundo.
9: What if India was just a tap away?
10: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి ఈ 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ

కన్ను కొట్టి చూసనంట సుందరి సుందరి సుందరి, మనసు మీటి వెళ్ళనంట మనోహరి మనోహరి మనోహరి. కన్ను కొట్టి చూసనంట సుందరి.

మనసు మీతి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసనంట సుందరి, మనసు మీటి వెళ్ళనంట.

కందలవేదు సంస్థ సరే రేడియో శ్రోపణ నాలుగు సంవత్సరాలు విభిన్నంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: రేడియో సురభి రీవిజిట్.
7: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
8: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
9: ఐ ఆస్క్డ్ యు టు కమ్ టు అవర్ ప్లేస్,
10: అవర్ ప్లేస్ ఇండియన్ కుజీన్.
11: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
12: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తున్నారు. థ్యాంక్ యూ. We'll be right back.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com /RSKOLATAM2026 So, see you all at Radio Surabhi Jatra on June 7th.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes, sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538
6: Radio Surabhi Revisit.
7: Pallu chuvvu antunna.
8: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
9: Chala pagadvanni ga plan chesarandi vanni.
8: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
10: Paya, haleem, rumali roti, natukodi curries and much more.
11: Be more Indian cafe.
12: Thank you for being in our journey.
13: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jarupukuna Sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandha entante, many times na night songs eppudu play chestu, audience ni urutru isthu, eppudu aananda padustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్యం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ ఇప్పుడు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Revisit. Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
4: Ikkada Vivid Flowers unnadanta ippude telisindi.
5: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
6: Law Offices of Janeta.
7: Thank you for being in our journey.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
10: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
11: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

Making moves.

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.
1: Chesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malle mari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: రేడియో సురభి రీవిజిట్.
6: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అడిటికే బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
7: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తాని, ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: నమస్తే రాజేశ్వరి గారు, హి వాస్ విషింగ్ రేడియో సురభి ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ ది పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.

Namaskaram, this is Koti, Music Director, Surabhi Radio, 4th Anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aanandaparustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేజ్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey, you! What's your candle?

అందర ఆదేశం రాజ్య ఏడు సులభం నాలుగు సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, held to net contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్ నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
7: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, 516-851-6919 or email at admin@radiosurabhi.com.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Kavintalaki, Kerintalaki. Enough address? Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Radio Surabhi Revisit.
4: Hey, morning, morning, Manuel, breakfast is a mother. Aritika Bajin Lotales Kuntino, Purti Shakahara Restaurant, Ariar Anand Bhavan.
5: Shiva, Iran Chayan, the Chaurastan, the first ever Desi drive through in America. Chaurastan.
3: Thank you for being in our journey.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
10: A2B, Texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
3: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
4: Radio Surabhi Revisit.
5: Immigration anagane prashnala mayam aduka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
6: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
7: I asked you to come to our place.
8: Our place, Indian cuisine.
9: Thank you for being in our journey.
10: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
11: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
12: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support @mypursu.com.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: Maa ammaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
3: Avivo blind stitch kunnam kani endalu paapoy champestunnayi.
4: Check out the retail glowpop.
5: Excel water systems, you understand the vital role water plays in your life.
6: Thank you for being in our journey.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
9: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
10: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda chodavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. Vallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా, ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాషా ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: నవ్వింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matra valasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
1: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: రేడియో సిరబి రీవిజిట్.
6: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
7: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా,
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ .com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీరు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
6: ఏ పిల్లా, అట్లా నవ్వేసి పారిపో బాబు. మీరేంట్రా నమ్మి చూస్తున్నారు, ఎవరి డబ్బు కొట్టండా.

కందరాజేష్ సంతరాజేశ్వరి ఏడవ తొలగిన 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్మకే లాలీ ప్రేమకే లాలీ పాడనా తీయగా ఓ పాపా లాలీ. వన్స్ అగైన్ రేడియో సర్వే కంగ్రాచులేషన్స్.

0: most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: ఫ్రెండు, ఫ్రెండు తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
0: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు, ఈ వాడిపోయిన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే,

0: తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా నెట్టండు, ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చి ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు, నెట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా?
2: చీ చీ ఫ్రెండ్.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావద్దు, పాకింద పెట్టాలా రాకింద పెట్టాలా?
0: నాకింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడో.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కాని చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
4: Manashanti. Mental peace.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Hello and Namaskaram. Zoho and Radio Surabhi team up by ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి సో గెట్ రెడీ DFW అండ్ బియాండ్ ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్ ఎనర్జెటిక్ ఎంపవరింగ్ పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ బికమ్ జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ మనందరికి తెలిసిన విషయమే అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్ అండ్ రేడియో సిరభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్ ది ఓజీ ప్లాట్ఫామ్ ఫార్ తెలుగు పీపుల్ మన తెలుగు సంస్కృతికి తెలుగు భాషకి తెలుగు కళలకి అన్నిటికీ And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే ఆ బిలీఫ్ ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం లాంగ్ టర్మ్ థింకింగ్ సస్టైనబిలిటీ ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి అ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్ వాల్యూస్ క్యూరియాసిటీ అండ్ గ్రిట్ At Zoho, skills matter, not the degree. Evalaina hire chesukodaniki aa manushilo unna values enti, aa manushi mindset enti, vaalla personality enti, curiosity enti, vaalaki important, not their qualification. Zoho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose-driven innovation. The perfect foundation for a community-centric partnership. ఈ కొలాబరేషన్ లో రేడియో సర్వీ చాలా చాలా ఎక్సైటింగ్ గా లాంచ్ చేస్తున్న పవరింగ్ పాసిబిలిటీస్ సెగ్మెంట్ మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి ఆ డైనామిక్ 30-minute టాక్ షో ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది థాట్ లీడర్స్ ని క్రియేటర్స్ ని పీపుల్ హు ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్
3: business ethically, consciously, and with a vision for impact. Stories that spark ambition, journeys that inspire action, ideas that connect continents. And yes, they don't need to live only here in Dallas. Ekkaduna valanne munduku teeskoche prayatnam ee powering possibilities powered by Zoho. So powering possibilities lo what can you expect? You should expect conversations that move you. Through this partnership, you will hear real stories of people building with intention, businesses thriving with ethics and sustainability, mindful practices for everyday living, thought-provoking perspectives that shift how we think, work, and grow. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. It's more like a movement, a shared mission where technology meets culture, where community meets consciousness, where every listener is invited to rise higher, think deeper, and live fuller. Welcome to a partnership built for the future and for you. Powering possibilities powered by Zoho. Only on Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nistam. And of course, we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional, mindful choices prati roju kuda.
6: Chorus was established in 2016. The original idea was that it would be a litigation fund. The business has evolved and moved away from the litigation funding and looked at other opportunities where we can unlock value and capital in an environment where that capital isn't freely available.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today. 151 North Mallin.
6: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.

రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అమెరికాలో ది నెంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్, డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్. ఈనాటి ఈ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమం ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు 3 గంటల పాటు ప్రసారమవుతూ మిమ్మల్ని రకరకాల అంశాలతోటి, ఆటలు మాటలు పాటలు, వినోద విజ్ఞాన విశేషాలతోటి మిమ్మల్ని అందరినీ అలరిస్తూ వస్తుంది. అండ్ ఈనాటి ఈ 3 గంటల కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. ఆల్రైట్, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ చక్కటి పాటతోటి మనం ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. సతీ సక్కుబాయ్ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. సరే, వింటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతోంది, ఈరోజు కార్యక్రమంలో అంశం ఏంటి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే గత కొద్ది శీర్షికల్లో నేను లేవనెత్తిన అంశం ఏంటంటే, ఒకటి అంటే 3 వారాల క్రితం కోదండరామరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నాం. గత 2 వారాలు మనం ఈవీవి సత్యనారాయణ ఆయన చిత్ర విశేషాలు గురించి మనం మాట్లాడుకున్నాం. తెర వెనక కథలు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఏ దర్శకుడికి, నిర్మాతకి, సంగీత దర్శకుడికి ఈ అంశాలకు భిన్నంగా ఈరోజు కార్యక్రమంలో అంశం ఉండబోతోంది. సో అదేంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇంకొక కాసేపు వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అండ్ మీరు మా స్టూడియోకి ఈరోజు మళ్ళీ మన కార్యక్రమంలో పదబంధానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. సో వాటికి కూడా సమాధానం చెప్పడానికి మీరు మా స్టూడియో నెంబర్ 972-636-1966 ని సిద్ధంగా పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇంకా కార్యక్రమంలో తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రకటనలు కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటనేది మనం కార్యక్రమాన్ని మధ్యలో చూద్దాం. అండ్ యా, అందరికీ ఈనాటి ఈ కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం, ఆత్మీయ స్వాగతం. అండ్ ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాణి.

రైట్. బొమ్మలు చెప్పిన కథ చిత్రం నుంచి ఇప్పుడు వినే పాట. అయితే ఇప్పుడు ఈ పాట తోటి మనం అంటే ఇందాక మనం సతీ సుఖబాయి నుంచి మనం మొదలెట్టుకున్నా కూడా ఇప్పుడు ఈ పాట పెళ్లికి సంబంధించిన పాట. ఒక పాట ప్రేక్షకుల్ని అలరించాలంటే, ఒక అలరించే కళాంశంగా అది మిగలాలి అంటే, దానికి కేవలం దర్శకుడు నిర్మాత వీళ్లు మాత్రమే కాదు, దానికి అత్యవసరమైన నిత్యావసరమైన సాంకేతిక నైపుణ్యం కూడా, దాని చుట్టూ అల్లుకున్న సాంకేతిక నైపుణ్యం అలాగే కళా నైపుణ్యం అది కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ పాట పెళ్లి పాట అంటే కెమెరా ఆ రోజుల్లో పెళ్లి పాటలు చాలా డిఫరెంట్ గా ఉండేవి. మీకు ఒకసారి ఊహించుకోండి, అంటే మీకు ఆ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఆ ఇరాలో వచ్చిన పాటలని మీరు ఊహించుకుంటే, పెళ్లి పాటలు కూడా చాలా స్టడీగా ఒక కెమెరా యాంగిల్ ని ఒక చోట పెట్టి, లేదా ఒకటి రెండు మూడు చోట్లు మాత్రమే పెట్టి మొత్తం కవర్ చేసి కొంచెం క్లోజప్ లో కొన్ని షార్ట్స్ అలా చూపించి ఆ రకంగా చేసేవారు. కానీ ఈ రోజుల్లో పెళ్లి పాటలు అంటే అసలు మొత్తం అసలు ద టోటల్ ఒక డే అండ్ నైట్ డిఫరెన్స్ మనకు కనబడుతుంది. అంటే పాటల చిత్రీకరణ అంటే పెళ్లి అంటే ఇంకా డెఫినెట్ గా ఒక కొరియోగ్రఫీ, దానికి తగ్గ రకరకాల కెమెరా యాంగిల్స్, సో ఇలా అన్ని రకాల అంశాలు దాంట్లో ఉంటాయి. ఎక్కడ ఒక కుదురు ఉండదు కెమెరాకి. సో కెమెరా అని ఎందుకు మాట్లాడతానంటే, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా దర్శకుడు నిర్మాత ఆ ఈ అంశాలకు భిన్నంగా ఉండిపోతుంది ఈరోజు అనేది. సో అదే ఛాయాగ్రహణం, సినిమాటోగ్రఫీ. అయితే చాలా మందికి సినిమాటోగ్రఫీ అంటే దాన్నేదో చాలా పెద్ద పేరుగా ఊహించుకుని ఇంకేదో అనుకుంటారు. కనుక సింపుల్ గా చెప్పాలంటే, ప్రేక్షకుణ్ణి ఒక దృశ్యంలోకి, అంటే మనం చూస్తున్న ఆ పాట ఏదైతే ఉందో తెర మీద, ఆ పాటలోకి లేకపోతే ఆ దృశ్యంలోకి లీనమైపోయేటట్టుగా చెయ్యగలగడమే సినిమాటోగ్రఫీ అనమాట, ఛాయాగ్రహణం. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే, ఒకప్పుడు మనకు ఆ పాత పాటల్లో కెమెరా చాలా క్లోజ్ యాంగిల్స్ లో ఉండేవి, ఆ నటీనటుల మొహాల మీదకి చాలా క్లోజ్అప్ లో ఉండేవి. అప్పుడు వెనకాతల రాసిన సాహిత్యం గాని, దానికి అల్లిన సంగీతం గాని, ఇది అభినయిస్తున్నప్పుడు తెర మీద వెన్ దే ఆర్ ఎనాక్టింగ్ రైట్ ది యాక్టర్స్ ఆన్ ద స్క్రీన్. సో ఈ కెమెరా యాంగిల్స్ కూడా చాలా దగ్గరగా ఉండేటప్పుడు అవన్నీ ఆ పెదాల కదలికలు గాని, వారి హావభావాలు గాని, ఇవన్నీ కూడా ప్రేక్షకుడి మనసులోని ఒద్దికగా అలా కూర్చుని అలా నెమ్మదిగా ఇంకిపోయి తరతరాలు ఆ నటీనటులు తమ గుండెల్లో ఉండేటట్టుగా చేయడానికి ఒక వెనకాతల ఒక ఆ మ్యాజిక్ ఏంటంటే కెమెరా, హౌ దే ఐ మీన్ ప్రొజెక్ట్ దట్ కెమెరా ఆన్ టు ద సీన్ టు మేక్ ఇట్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అండ్ మోర్ ఎఫెక్టివ్. సో దీన్ని మనం సినిమాటోగ్రఫీగా మనం పరిగణిస్తాం. కానీ ఇప్పుడొచ్చిన సాంకేతిక విలువలతో పోలిస్తే సినిమాటోగ్రఫీ హ్యాజ్ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్. చాలా చాలా రకాలుగా మరి ఎంతో మంది దర్శకులు వచ్చారు, ఎంతో మంది ఎవరుగా అంటే సినిమాటోగ్రాఫర్లు వచ్చారు, వీళ్ళందరూ కూడా వారి వారి నైపుణ్యం కొద్దీ రకరకాలుగా వాడడం మొదలెట్టి ప్రేక్షకుల్ని మరొక లోకానికి మరొక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఈ రోజు మన అంశం సినిమాటోగ్రఫీ, ఛాయాగ్రాహకుని నైపుణ్యం. సో మీరు పాటలు అంటే అవన్నీ కెమెరా తోటి బంధించి తెర మీద చూస్తే గాని మనకు అర్థం అయ్యే విషయాలు కాదు. కాబట్టి ఈ రోజు నేను మీకు అవన్నీ కూడా అర్థమయ్యేటట్టుగా ఆ పాటలు లో ఉన్న అంశాలని, విశేషాలని, విశిష్టతని నేను మీకు చెప్తూ ఉంటా. సో మీకు అర్థమవుతుంది అంటే మనం చూసే పాటలనే, మనం వినే పాటలనే, మనం చూసే పాటలనే దాని వెనకాతల ఇలా చేశారా అని అనిపించే విధంగా ఉన్నాయి కొన్ని పాటలు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ రోజు మన అంశానికి తగ్గట్టుగా కొన్ని మంచి మంచి పాటలు ఉన్నాయి. సో ఆ పాటలను వింటూ వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. అండ్ మీరందరూ మీ అభిప్రాయాలను కూడా పంచుకోవాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9736-1966. శ్రోతలందరూ కూడా రేడియో సర్బీ 107.9 FM HD కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తుప్రాణి.

0: రవి గారు నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: ఎస్, గుడ్ మార్నింగ్ అండి రవి గారు, ఎలా ఉన్నారు?
0: శుభోదయం.
1: ఎలా స్టార్ట్ అయింది వీకెండ్?
0: వీకెండ్ ఇస్ ఫ్యాంటాస్టిక్, బాగుంది యాజ్ యూజువల్.
1: గుడ్ గుడ్. యా, యాక్చువల్లీ ఒకటి, మీరు ఒకటి రెండు పాటలు నాకు షేర్ చేశారు కదా అంతకుముందు, మీరు పాడినవి విన్నాను, ఎంత బాగుందో అంటే, యాక్చువల్లీ యూ షుడ్ కంటిన్యూ, అంటే ఈవెన్ దో సమ్ పీపుల్ స్టాప్ లిజనింగ్ బట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ మంచి మంచి పాటలు వినడానికి, మంచి శ్రావ్యమైన గొంతు వినడానికి, పాత పాటలైనా మీరు మీ గళంలో పాడినట్లు ఎలా ఉంటుంది కదా, డెఫినెట్లీ అండి ఐ లైక్ దెమ్ వాట్ ఎవర్ యూ షేర్డ్, బట్ యూ షుడ్ కంటిన్యూ అని అనుకుంటున్నాను. కొంతమంది డెఫినెట్ గా దెల్ బి సమ్ పీపుల్ హు వాంట్ టు లిసన్ టు దీ సాంగ్స్, వెదర్ ఇట్ బి తమిళ్, హిందీ ఆర్ తెలుగు, యూనో. సో డోంట్ అంటే వీ షుడ్ నాట్ బి మిస్సింగ్ యువర్ వాయిస్, అది పాయింట్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే వాటికి రోజులు చెల్లిపోయి అనిపిస్తుంది, ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఒక బ్యాండ్ ఊగిపోయి ఆగిపోయే పాటలు కానీ ఊగిపోయే పాటలు ఉన్నాయి కాబట్టి, అంటే జనాలు వినే జనాలు కూడా మారుతున్నారు, నెమ్మదిగా తరం మారుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా మనం కొన్ని మార్పులు వస్తాయి సహజంగానే.
1: కానీ జెన్జీ జనాల్ఫా వాళ్ళు వింటున్నారేమో కానీ వాళ్ళకి ఇలాంటి పాటలు లేదు, వాళ్ళ రుచి తెలియదని నా ఉద్దేశం. ఒకసారి వినడం మొదలు పెట్టారనుకోండి, దే విల్ డెఫినెట్లీ టర్న్ బ్యాక్ దేర్. ఈవెన్ లేటెస్ట్ ఆఫ్ ద లేటెస్ట్ ఇప్పుడు టీన్స్ లో, ట్వంటీస్ లో ఉండే యూత్ కూడా దే ఆర్ టర్నింగ్ బ్యాక్ టు ఓల్డ్ సాంగ్స్ యాక్చువల్లీ వింటారు. కాకపోతే రిపీటెడ్ గా విన్న సాంగ్స్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ పెట్టినప్పుడు కొంచెం విని విని నాలాగా కొంచెం దాన్ని వెనకేసేస్తాం, మడబెట్టేస్తాం. మీరు కొత్త మీ వాయిస్ లో అలా కొత్త ప్రయోగంతో అంతకుముందు చేసినవి ఇలాంటివి వచ్చి లేకపోతే షోస్ చేశారనుకోండి, ఐ నో ఇట్ ఆల్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు డూ షోస్, బట్ అట్లీస్ట్ డెఫినెట్లీ దేర్ ఆర్ పీపుల్, ఆడియన్స్ ఈ స్టిల్ దే, వింటారని నాకు ప్రగాఢ నమ్మకం.
0: అబ్సల్యూట్లీ, ఆడియన్స్ ఉన్నారు కానీ తీసుకుని రావడం కష్టం.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్.
0: నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ అప్రిషియేటింగ్.
1: షూర్ షూర్, నేను సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి లిసన్ తర్వాత ఏదన్నా మంచి సాంగ్ అనిపిస్తే నేను కాల్ చేసి రిక్వెస్ట్
0: చేస్తాను. మనం బ్లాక్ అండ్ వైట్ ఇరా నుంచి మనం మొదలెట్టుకున్నా కూడా నెమ్మదిగా హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ విత్ ఇన్ ది సినిమా, ఈ కార్యక్రమంలో హౌ ది సాంగ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది మీరు వింటారు, నెమ్మదిగా చూస్తారు.
1: థ్యాంక్
0: యూ రవి గారు, బాయ్. ఆల్ రైట్, పూజా ఫలం చిత్రం నుంచి ఇప్పుడు విన్న అద్భుతమైన పాట, అత్యద్భుతమైన పాట, సాలు రాజేశ్వర గారి కంపోజిషన్. ఇంకా ఆయన కంపోజిషన్ అయిన తర్వాత ఇంకా తేనెని అద్దినట్టుగానే మనం చెప్పుకోవాలి. పూచిన ప్రతి తరువక వధువు, పువ్వు పువ్వున పొంగెను మధువు, ఇన్నాళ్ళి శోభలని ఎచ్చటదాగిన అని అంతా మీరు పాట మొత్తం చూస్తే నాగేశ్వరరావు మీద చాలా క్లోజ్అప్ షార్ట్స్ అన్ని చాలా క్లోజ్అప్ షార్ట్సే ఉంటాయి. ఆయన గుర్రబండి మీద వెళ్తున్న లేదే ఒక నందనవనంలో ఒక పువ్వులన్నింటినీ తాకుతూ స్పృశిస్తూ అలా నడుచుకుంటూ పాట పాడుతూ వెళ్తున్నా కూడా కెమెరా మొత్తం అంతా కూడా ఆయన మొహం మీదే అలాగే క్లోజప్ లో ఉంటుంది. అంటే దాన్ని అప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి నటీనటులు కూడా, జనకాసిన ఇచ్చిన సాహిత్యాన్ని సింపుల్ సాహిత్యంతో పర్వాలేదు, దాంట్లో ఈ సరిగమపాలు స్వరాలు ఇలాంటివన్నీ ఉన్నాయంటే దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రాక్టీస్ కూడా ఎంత ఉంటుందో ఆలోచించండి. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ ఓవరాల్, కెమెరా అంత క్లోజ్అప్ లో పెట్టేసి మనం తెర మీద పెట్టేద్దామండి అనుకున్నంత సులువు కాదు, నటీనటులకు కూడా ఒక పెద్ద సవాల్ లాంటిది కాబట్టి. సో ఇటువంటి సన్నివేశాల్లో ఒక చాలా ప్రతిబంధకాలు అంటే ఇబ్బందులు చాలా చాలా ఉన్నాయి, కానీ ఎంత ఇబ్బందులు ఉంటే అంతే వాటి రిజల్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి, అంతే ఇంపాక్ట్ఫుల్ గా కూడా ఉంటుంది కాబట్టి, అలాంటి అలా నిరూపించినవే ఆ పాత తరం సినిమాలన్నీ కూడా. ఇప్పుడు ఎస్పెషల్లీ మన అంశానికి సినిమాటోగ్రఫీ ఛాయాగ్రహణం అనే ఈ అంశానికి తగ్గ పాట కూడా ఇది. సరే, ఛాయాగ్రహణం అని వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక నెమ్మదిగా ఒక ఉద్దిగ్గా తీసుకెళ్లే కెమెరాని అంటే కెమెరా మూమెంట్ ని తీసుకుని రాగలిగారు సినిమా చిత్ర పరిశ్రమలో. సో దానికి స్టడీ క్యామ్ అని తర్వాత నెమ్మదిగా ఒక టైప్ ఆఫ్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారనుకోండి. సో అది మీకు నేను తర్వాత చెప్తాను మళ్ళీ దాని గురించి. నిన్నే పెళ్ళాడతా అనే ఒక చిత్రం, దాంట్లో మీకు ఈ స్టడీ క్యామ్ ని ఆ పాటల్లో ఎక్కువగా యూజ్ చేశారు. తర్వాత మండరత్నం ఆయన ఎక్కువ ఆయన సినిమాలో ఎక్కువగా యూజ్ చేశారు. మన మండరత్నం దగ్గర కూడా వస్తాం, అదే ఇందాక రవి గారు చెప్తున్నా ఏంటంటే ఈ రోజు మన అంశం సినిమాటోగ్రఫీ అని ఒక పాత పాటలతో మొదలైనా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ బ్యూటిఫుల్లీ ఇన్ అవర్ షో. సో కీప్ లిజనింగ్. సో మన కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కనుక మళ్లీ మన అంశాన్ని కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం కొనసాగిద్దాం. ఈలోపు క్విక్ గా ఒక వ్యాపార ప్రకటన చూద్దాం. వ్యాపార ప్రకటన అంటే అందులోని మా రేడియో సర్వీ జాతర, అది వ్యాపార ప్రకటన కాదు. అది రేడియో సర్వీ జాతర జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్ సెంటర్ లో ఈవెంట్ ఫెసిలిటీలో శరవేగంగా ముందుకు వస్తుంది. శరవేగంగా అంటే ఇంకెంతకాలం లేదు, జస్ట్ వారం రోజులు ఉంది అంతే. సో దట్స్ ఇట్, వారం రోజుల్లో జాతర మళ్ళీ మీ ముందు ఘనంగా వచ్చేస్తుంది. డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెంటర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డాజ్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్, బిగ్ సర్ప్రైజ్ ఫినాలే ఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఆల్సో మా మెగా పవర్ లీటర్ బోర్డ్ గేమ్ ఇంతవరకు ఆడుతున్న వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు సాయంత్రం సెమీఫైనల్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. సో అందులో చాలా మందిని మేము ఈ రోజు సాయంత్రం అక్కడ చూడబోతున్నాం వెన్యూ దగ్గర. సో అది ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీర్ అండ్ మసాలా వారి లొకేషన్ లో కండక్ట్ చేయబోతున్నాం. సో మీరందరూ కూడా రండి సరదాగా, ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. అందరు ఆ గేమ్ ఆడుతూ ఉంటే చూడడం కూడా. అండ్ ఇందులో సెలెక్ట్ అయిన 5 ఫైనల్స్ లో అక్కడ మేము ఫైనల్స్ జాతర నాడు ఆడిపిస్తూ ఉంటే వచ్చేవారం అన్నమాట. సో రిజిస్ట్రేషన్స్ ఫర్ రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్, radiosurabhi.com/RSJ. సో గో దేర్ అండ్ ప్లీజ్ డూ రిజిస్టర్ దేర్. ఫర్ స్పాన్సర్షిప్స్ యూ కెన్ కాల్ 516-851-6919 ఆర్ యూ కెన్ ఈమెయిల్ admin@radiosurabhi.com. సో డోంట్ ఫర్గెట్ జూన్ 7 రేడియో సురభి జాతర. అండ్ మెగా కోలాటం, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. కోలాటం అంటే ఎంత సరదాగా ఉంటుందో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ తెలుసు. అండ్ ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోని వాళ్ళు అందరికీ చెప్పి తీసుకుని రండి. హౌ ఫన్ ఇట్స్ గోయింగ్ టు బి అని. సో వీల్ ఆల్ సీ యూ దేర్. ఆల్ రైట్ శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలియజేస్తాం. ఈనాటి సిగ్నేచర్ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా రవి తూప్రాని. ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ సిగ్నేచర్ కార్యక్రమం ఆటలు, మాటలు, పాటలు, వినోద విజ్ఞాన విశేష సమాహార ఒక విశిష్టమైన కార్యక్రమంగా ప్రతి శని ఆదివారం కొనసాగుతూ ఉంటుంది. మన కమర్షియల్ బ్రేక్ లో ఎంటర్ అవుతుందో ఇంకొక 10 సెకండ్లలో. సో బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు మనం మొదలెట్టుకున్న అంశం సినిమాటోగ్రఫీ, ఛాయాగ్రహణం, దాన్ని విల్ కంటిన్యూ. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/RSKOLATAM2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
3: Radio Surabhi Revisit.
4: Building a school anukoni em labham?
5: Anduke Value Financial Services undi kada.
6: Specializing in core Java and DS Inc.
7: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
8: Thank you for being in our journey.
9: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
10: Idi office party a leka jatra?
9: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
11: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
14: ఓయ్ లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
15: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
16: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
17: స్టాప్ వేస్టింగ్ టైమ్.
14: buy money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3 Signature Show. Show ki vyakhyatiga Ravi Tuprani. ఆల్ రైట్, సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఛాయాగ్రహణం, ఛాయాగ్రహణం అంటే గ్రహణం రోజు ఛాయ తాగడం కాదు, సినిమాటోగ్రఫీ అంటే ఇట్స్ ఏ హౌ అంటే టెక్నీషియన్స్ ఒక పాటని లేదా ఒక దృశ్యాన్ని లో ప్రేక్షకుడిని లీనం చేయడం ఎలాగ అని ఉపయోగించే టెక్నికే సినిమాటోగ్రఫీ. అయితే పాటల్లో కొత్తదా అనేది ఎప్పటికప్పుడు, ఈ రోజే కాదు, ఈ రోజు మనం చూస్తున్న చాలా చాలా వేరియేషన్స్, వైడ్ వెరైటీ ఆఫ్ వేరియేషన్స్ చూస్తున్నాం మనం. పాట అంటే దాన్ని ఎలాగ ఏ రకంగా మార్చాలి, ఈ రోజుల్లో మొత్తం యూట్యూబ్ లో ఏదైనా సినిమాకి సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి ముందు ఆడియో ఫంక్షన్, దాంట్లో ముందు ఫస్ట్ ఒక పాట రిలీజ్ చేయడం, ఆ పాటని కూడా మళ్ళీ రకరకాల ఎఫెక్ట్స్ తోటి రిలీజ్ చేయడం, లిరికల్ అని చెప్పేసి జస్ట్ లిరిక్స్ వస్తూ ఉంటాయి, వెనకాలలో పిక్చర్స్ వస్తుంటాయి. సో ఆ రకంగా, సో ప్రేక్షకుని ఏ విధంగా దాంట్లో లీనం చేయొచ్చు, ఎలాగ ఆకర్షించు అనే కొత్త కొత్త విధానాలు మనవాళ్ళు అవలంబిస్తుంటారు కాబట్టి. సో కొత్తదనం అనేది కేవలం ప్రేక్షకుడికి మాత్రమే కాదు, ప్రేక్షకుడు రుచి చూపించాలనే ఆ ఉత్సాహం కూడా అక్కడ సాంకేతిక బృందం నుంచే మనకు వస్తుంటుంది, చిత్ర పరిశ్రమ నుంచి కూడా అక్కడ కూడా ఉంది. అయితే ఇటువంటి అనివార్య పరిస్థితుల్లో అంటే కొత్తదనం అనేది ఖచ్చితంగా చూపించాల్సిందే, సో ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ టైంలో కేవలం ప్రేక్షకుడు అనేవాడు కథ కోసం లేకపోతే నటన కోసం సినిమాలు చూడడానికి రాడు, వాడు ఎప్పుడు కూడా ఆ కొత్తదనం కోసం ఏం చూపిస్తారు కొత్తగా, ఎందుకంటే ఎన్ని కథలను తీస్తారు, ఈ రోజుల్లో మనం చూసే కథలన్నీ కూడా సేమ్ అవే కథలు తిప్పి తిప్పి తిప్పి తిప్పి తిప్పి ఏదో కొత్తగా చూపించే ప్రయత్నం చేశారా తప్ప ఎక్కడ పెద్ద, అదే లవ్ స్టోరీస్ కదా, అదే ఫైట్లు కదా, విలన్ కి హీరో, ఒక హీరో ఉంటాడు సినిమా స్టోరీ అంటే, ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది, ఇది కథ. సో మొత్తం ఇతివృత్తం అయితే అది. సరే, ఎన్ని విధానాలు అంటే ఎన్ని కథలు, కథా కథాంశాలు ఎలా ఉన్నా కూడా వాటిని కొత్తగా చూపించడంలోనే అసలైన విషయం ఉంది. సో ఆ కొత్తగా చూపించడంలోనే కెమెరా అనేది ఒక భిన్నమైన ఒక ట్రాన్స్ఫర్మ్, విభిన్నమైన ట్రాన్స్ఫర్మేషన్ కి లోనైంది. సో అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ లో చాలా మంది ఛాయాగ్రాహకులు అంటే మార్కస్ బాట్లే గురించి మనం తర్వాత చెప్పుకుంటాం, మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు. మార్కస్ బాట్లే గాని, రవికాంత్, నాగాయిచ్, సెల్వరాజ్ అని ఇంకొక అతను ఉన్నాడు, వెంకటరత్నం అని ఇంకొకడు, విఎస్ఆర్ అంటే స్వామి, వీళ్ళందరూ కూడా మీ పేర్లు ఎన్ని విన్నా కూడా అంటే చాలా తక్కువగా ఎక్కువగా వినబడే పేర్లు ఏంటంటే పిసి శ్రీరామ్, మీరు అందరూ వినే ఉంటారు. సో మండరత్నం దగ్గర ఆయన పనిచేసి తర్వాత ఎన్ని రకాల అంటే ఆయన మండరత్నం అందించిన హిట్స్ లో ముఖ్యంగా మన మండరత్నం సినిమాలు అంటే వెంటనే మనం ఆ లైటింగ్, చీకట్లో ఎక్కడో మాట్లాడలో డైలాగులు అయిపోయి సినిమా కూడా అయిపోయినట్టుగానే ఉంటుంది మొత్తం, కానీ మొత్తం కనబడదు అసలు ఎక్కడ. సో అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. సో అలాంటి వాటి అనేటివి కూడా పిసి శ్రీరామ్. సో అర్థం కాని ఎంఎస్ హుస్సేన్ పెయింటింగ్ లాగే మనకి కొన్ని సినిమాలు ఉంటాయి. సో అలాంటివి కూడా పెద్ద పెద్ద అవార్డులను, హిట్లు, మెగా హిట్లు కొడతాయి. సో అవి కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే ఒక పాట విందాం. ఈ పాటలో ఛాయాగ్రహణం అంటే ఏంటనేది మీకు అర్థమవుతుంది. అండ్ మీకు పాట తెలిస్తే దీన్ని గుర్తుంటే గనక దాన్ని ఒకసారి ఊహించుకోండి. సో ఎలా ఉంటుందని ఇప్పుడు నేను వినిపించబోయే పాట, దీని తర్వాత మనం మాట్లాడుకుందాం.
17: కన్నులు కన్నులతో కలపడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే.

సుమంగళి చిత్రం నుంచి విన్న అద్భుతమైన కంపోజిషన్. అల్లరేదో చేసితివి, చల్లగా ఎదనే దోచితివి, ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని, లేదు ప్రేమకు పేదరికం, నే కోరను నిన్ను ఇల్లరికం. అంటే ఈ పాటలో ఒక అంటే ఒక రొమాంటిక్ సాంగ్ లో కొన్ని పంక్తులు కొన్ని లైన్స్ రాసినప్పుడు పెద్దగా దానికి ఉండగాని కథకి అనుబంధంగా కథకి అనుగుణంగా రాసే సాహిత్యంలో కొన్ని అద్భుతమైన లైన్స్ ఉంటాయి. అవి దే యాడ్ మోర్ బ్యూటీ టు ద సాంగ్ ఆల్సో, ఎందుకంటే అది కథతోటి అనుబంధమై ఉన్నాయి కనుక దానికి చాలా దాన్ని ఏమంటారు అర్థవంతంగా రాయాల్సిన పని ఉంటుంది. సో ఈ ఇక్కడ కూడా సో అలాగే ఉంటుంది. ఏమీ లేని పేదని నాపై మోపక నేరాన్ని అంటే లేదు ప్రేమకు పేదరికం, నే కోరను నిన్ను ఇల్లరికం అని చెప్పి ఆ లైన్స్ ని అభినయించాలి. అభినయిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ లైన్స్ లో ఉన్న హావభావాల్ని వాళ్ళు పలికించాలి కాబట్టి ఆ కెమెరా కూడా అంతే ఒద్దిగా వాళ్ళ మొహాల మీద క్లోజప్ లో కూర్చోవాలి కాబట్టి అలా పెట్టి పాటను మొత్తం అంతా బ్యూటిఫుల్ గా ఒక క్లోజప్ షాట్స్ తో నడిపిస్తారు సినిమాటోగ్రాఫర్. సో ఎందుకంటే ఈ రోజు మన అంశం అది కాబట్టి దాని తగ్గ కొన్ని పాటలు ఎంచుకుని దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మనం మామూలుగా పాటలు చూసేది ఒక ఎత్తు అయితే దాని వెనకాతలో ఉన్న సాంకేతికతని కూడా జోడించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇలాంటి కొన్ని అంశాలు మనకు బయటపడుతుంటాయి. సో ఇలాగా మనం సినిమాటోగ్రఫీకి వచ్చేసరికి కొన్ని డిఫరెంట్ తరహా ప్రక్రియల్ని అంటే కొన్ని పద్ధతులను కూడా ప్రవేశపెట్టారు. అదేంటంటే మిక్సింగ్ షాట్ అంటారు. అంటే మిక్సింగ్ షాట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిన్ ఇద్దరు ఉన్నారు, ఉండి వాళ్ళు లేదా ఒక హీరోయిన్ ఇద్దరు కలిసి గాని లేకపోతే విడివిడిగా గాని వారు రాబోయే భవిష్యత్తు గురించి గాని లేకపోతే జరిగిపోయిన కాలం అంటే దాని పాస్ట్ గురించి కూడా తలుచుకుంటూ పాటలు పాడుతున్నప్పుడు కెమెరా యాంగిల్స్ ఆ రకంగా చూపించగలగాలి. చూపించినప్పుడు అదేమవుతుందంటే అక్కడ చిన్న ఒక వ్యత్యాసం కనబడుతుంది అనమాట. అంటే ప్రెసెంట్ కి లేదా వారు ఊహించుకుంటున్న ఆ ఊహకి మధ్యన ఆ కెమెరాని హౌ దే రోల్ ఇట్ అండ్ షో ఇట్ టు ది ఆడియన్స్ అనేది

ఆల్ రైట్, మంచి మనుషులు మనసులు చిత్రం నుంచి విన్న బ్యూటిఫుల్ లవ్లీ కంపోజిషన్. ఈ రోజు మన అంశం సినిమాటోగ్రఫీకి అనుగుణంగా మనం ఎంచుకుని వింటున్న పాటలు ఇవన్నీ కూడా. సరే, పిగ్గా వ్యాపార ప్రకటన చూద్దాం. సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గొంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. సో విజిట్ ఏ టు బి టెక్సాస్ డాట్ కామ్ ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345. And attention to all Radio Surabhi listeners, India Cash and Carry and Madeira and Masala proudly bringing Radio Surabhi.

జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్ అది ఆల్రెడీ అయింది కాబట్టి ఈ రోజు దాని సెమీఫైనల్స్ ఉండబోతున్నాయి. సో అందరూ అక్కడికి ఇండియా క్యాష్ అండ్ క్యారీ ఫెసిలిటీకి మీరు అక్కడికి వస్తే వెన్యూకి వస్తే యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ ది సెమీఫైనల్స్ గేమ్ చాలా చాలా సరదాగా ఉండబోతుంది. యూ డెఫినెట్లీ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ ఈ రోజు సెమీఫైనల్స్ అయిన తర్వాత ఒక ఐదుగురిని విల్ గో టు ఫైనల్స్ అండ్ దే విల్ ప్లే ది సేమ్ గేమ్ ఓవర్ దేర్. రైట్, ఇంకా కొన్ని వ్యాపార ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ కాసేపట్లో మళ్ళీ చూద్దాం. సో ఈ రోజు పదబంధానికి సంబంధించిన ప్రశ్న. ఓకే, హోప్ యూఆర్ ఆల్ రెడీ. పదబంధం అంటే క్రాస్ వర్డ్ పజిల్. నేను కొన్ని అడ్డంగా నిలువుగా రెండు పదాలుంటాయి, ఆ రెండు పదాల్లో ఒక అక్షరం అయితే కామన్ గా ఉంటుంది ఆ రెండు పదాల్లో. ఓకే, నేను ఇచ్చిన క్లూస్ ను బట్టి ఆ పదాలు ఏంటనేది మీరు కనుక్కోగలగాలి. సో పదబంధంలో మొదటి ప్రశ్న లో అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ ఇస్తున్నాను ఇప్పుడు మీకు. షేక్ మోజెస్ మూర్తి ఏ చిత్రంలో ఎస్పీబి ఈ పాత్ర పోషించారు? షేక్ మోజెస్ మూర్తి ఎస్పీబి ఈ పాత్రను పోషించారు, అది ఏ చిత్రం? ఇది అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ. నిలువు పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే రామారావు గారికి శ్రీదేవికి రామారావుకి శ్రీదేవి మనోరాలిగా నటించిన చిత్రం, అది ఏ చిత్రం? ఎన్టీఆర్ కి శ్రీదేవి మనోరాలిగా నటించింది, అది ఏ చిత్రం? ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ. షేక్ మోజెస్ మూర్తి ఏ చిత్రంలో ఎస్పీబి ఈ పాత్ర పోషించారు, అలాగే ఎన్టీఆర్ కి శ్రీదేవి మనోరాలుగా నటించిన చిత్రం, అది ఏ చిత్రం? సో ఇవి క్లూస్. ఈ క్లూస్ పట్టుకుని ఆ సినిమా పేర్లుంటే కనుక్కోవాలి. ఆల్ రైట్, మనం ఈరోజు సినిమాటోగ్రఫీ అంటే ఛాయాగ్రహణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బై ద వే, ఇంతకుముందు భాస్కర్ షో చేస్తున్నప్పుడు మేము అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే ఎన్ని గ్రహణాలు ఉన్నాయని అడిగాం. అని అడిగితే చాలా మంది చెప్పగలిగారు చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని. దానికి కాకుండా ఇంకొకటి ఉంది పాణిగ్రహణం. పాణిగ్రహణం కాకుండా ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్పారు, అదేంటంటే ఛాయాగ్రహణం. సో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి మరికి. ఆల్ రైట్, సో ఇప్పుడు ఇప్పుడు విన్న ఈ పాట మిక్సింగ్ షాట్స్ కి సంబంధించింది. అంటే పాత్ర తెరపై కనిపించే పాత్ర అటు భవిష్యత్తును గాని లేకపోతే జరిగిపోయిన గతాన్ని గాని ఊహించుకుంటూ పాడుతూ ఉంటే వారితో పాటే పక్కన ఇంకొక పాత్ర కూడా కనిపించేలాగా ఫ్రేమ్ చేస్తారన్నమాట. సో అది ఒకటే సీన్ లో ఇంకొకళ్ళు కూడా కనిపించేటట్టుగా. సో దీన్ని మిక్సింగ్ షాట్ అంటారు. ఈ మిక్సింగ్ షాట్ అనే తర్వాత చిత్రాల్లో బోల్డ్ నచ్చే అంటే ఎవరో ఒకళ్ళు డ్రీమ్ లోకి వెళ్ళడం, ఆ డ్రీమ్ లో వీళ్ళు రావడం ఆ రకంగా. సో ఇంకా దాన్ని ఇంక జిమిక్స్ ఇంకా తెలిసిందే తర్వాత దర్శకులు దాన్ని ఎలా వాడారన్నది. అయితే ఇదొక తరహా అయితే కొన్ని పాటలుంటాయి, అవన్నీ ఆ పాటలు ఏంటంటే మనకి కేవలం నటీనటులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని పరిసరాలని వాటిని కూడా దృష్టిలోకి తీసుకొచ్చే విధంగా మీకు కెమెరాని నడుపుతూ ఉంటారు. సో ఇది చాలా అంటే మనం కామన్ గా చూసేదైనా, ఎందుకంటే పాటల్లో చాలా మంది గార్డెన్స్ లోని లేకపోతే పూల తోటల్లోని లేకపోతే రోడ్ల మీద లేకపోతే ఏడిపిస్తూ ఇలా ఈ రకంగా పాడేటప్పుడు పాటలు మనం చూసేటప్పుడు కేవలం నటినట్లే కాదు దూరంగా కెమెరాస్ పెట్టి వాటిని ఒక చుట్టూతో ఉన్న పరిసరాలని వాటిని కూడా క్యాప్చర్ చేస్తారు. కానీ సర్వసాధారణం. కానీ ఇందులోనే వివిధ ప్లేసుల్లో షూట్ చేసి అన్ని కూడా ఒకే విధంగా ఒకటే ప్లేస్ లో షూట్ చేశారా అన్న ఒక భావాన్ని కల్పించే విధంగా కొన్ని పాటలున్నాయి మనకి ఆ రోజుల్లో. అందులో ఇప్పుడు ఒక పాట వినిపిస్తా మీకు. ఈ పాట గురించి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఈ పాట వినండి. ముందు దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటంటే రకరకాల ప్లేసుల్లో షూట్ చేసి కూడా అంటే కేవలం నటీ నటుల మీద క్లోజప్ యాంగిల్స్ షాట్స్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పరిసరాలని వాటిని కూడా పరిగణలోకి తీసుకుని అవి కూడా ప్రేక్షకుడికి చూపిస్తూ అదే కాకుండా సేమ్ అదే సీన్ ని రెండు మూడు రకరకాల స్థలాల్లో రెండు మూడు ప్లేసెస్ లో షూట్ చేసి అన్నిటినీ ఒకటే చోట షూట్ చేశాము అనే విధంగా ప్రేక్షకుడిని మైమరిపించేలాగా మెప్పించేలాగా ఒప్పించేలాగా తీయగలిగేవే బ్యాక్ ప్రొజెక్షన్ షాట్స్ అనమాట. సో దాని గురించి మీకు తెలియాలంటే ఇప్పుడు ఈ పాట వింటే మీరు ఊహించుకోవచ్చు. ఈ పాట తర్వాత మనం మాట్లాడుకుందాం.

ఆల్ రైట్. సో బ్యాక్ ప్రొజెక్షన్ అనే ఒక సినిమాటోగ్రఫీ టెక్నిక్ కి ఈ పాట ఒక ఉదాహరణ. అంటే ఒకనాటి తెలుగు చలన చిత్రాల వైభవానికి సాటి లేని ఉదాహరణ కూడా ఈ పాట. అయితే ఈ పాట అయిన తర్వాత ఈ పాట గురించి మనం మాట్లాడుకుంటామని చెప్పాను కదా. మాయాబజార్ చిత్రం నుంచి ఇప్పుడు విన్న ఈ పాట. మాయాబజార్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆ చిత్రంలో కొన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. సో ఆ విశేషాలు చాలా ఉన్నా కూడా కథాపరంగా మీకు పాండవులు ఎవరు కనపడరు, కానీ వాళ్ల ప్రస్తావన వస్తుంది. అదొక గొప్పతనం. సో అది కథ పరంగా దాన్ని వదిలేస్తే పక్కన పెడితే, పాట పరంగా చూసుకుంటే ఈ పాటలో మార్కస్ బాట్లే ఆయన సినిమాటోగ్రాఫర్, ఆయన ఉపయోగించిన తీరు, ఆ కెమెరా తీరుని మనం హర్షించాలి. ఎందుకు అంటే ఈ లాహిర్ లాహిర్ పాటని మూడు సెపరేట్ లొకేషన్స్ లో మూడు వేర్వేరు సమయాల్లో చిత్రీకరించారు. ఫస్ట్ మీరు పాటను చూసినప్పుడు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు చూసేటప్పుడు పాటను గమనిస్తే స్టార్టింగ్ లో మీకు అది ఒక రాత్రిపూట చక్కటి వెన్నెల కిరణాల్లో ఒక పడవ మీద కిరణాలు మీకు నది మీద పడుతూ వాటి తాలూకా ప్రతిబింబం రిఫ్లెక్షన్ కూడా మీకు వస్తున్నట్టు కనబడుతుంది. కానీ అది పట్టపగలు తీశారు. దాన్ని తీసిదని ఆ రాత్రి అన్నట్టుగా, లేకపోతే సాయంత్రం రాత్రి ఆ టైంలో పడవ ప్రయాణం అన్నట్టుగా చూపించారు మనకి. అదొక లొకేషన్. రెండోది సెట్ వేశారు. రెండోది యాక్చువల్ గా సాయంత్రం పూట తీశారు, మొత్తం లైట్ అంతా పెట్టి అది దాన్ని సెకండ్ టైం వేరే చోట షూట్ చేశారు అలాగే. సో దట్ ఈస్ ఓకే. మూడోది వచ్చేసరికి సెట్స్ లోనే డైరెక్ట్ గా ఒక సెట్ వేసి షూట్ చేశారు. మొత్తం మూడు కలిపి చూపించినప్పుడు మీకు ఎక్కడ పాట చూసేటప్పుడు ఇది ఇక్కడ తీశారు అక్కడ తీశారు ఈ వ్యత్యాసం మీకు కనబడదు. అంతా కూడా ఒకే చోట నీట్ గా అలా కొనసాగుతున్నట్టుగా కనబడుతుంది. సో అది గొప్పతనం. మార్కెట్స్ బాట్లే గొప్పతనం అక్కడ ఉంది. ఎంత కష్టం అసలు మామూలు చూడండి, బయట ఉన్న ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే ఎవ్రీథింగ్ ఇస్ సో ఈజీ విత్ ద టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్. మన ఈ రోజు మాట్లాడు ఆ రోజుల్లో వాళ్ళ ఆలోచన విధానానికి సాంకేతికతని వాళ్ళు ఎంతలాగా దాన్ని మలుచుకుని వాడుకున్నారనేది ఆ గొప్పతనాన్ని మనం ఊహించుకోవాలి. సో ఇలాంటి టెక్నిక్స్ కేవలం పౌరాణిక చిత్రాల్లో మాత్రమే కాదు, సాంఘిక చిత్రాల్లో కూడా ఉపయోగించారు ఇటువంటి టెక్నిక్స్. ఇప్పుడు చూసుకుంటే సభాష్ రాముడిలో వాడారు, అలాగే గుండమ్మ కథలో కూడా వాడారు. వేషము మార్చను, భాషను మార్చను ఈ పాటలో. మనం ఇప్పుడు చూసిన పౌరాణికం కాబట్టి సాంఘిక చిత్రంలో కూడా ఇటువంటి టెక్నిక్ ని మనం వాడారు అనేది మనకు తెలియాలి అంటే ఈ పాట వినాలి. ఈ పాట మీరు తెలిస్తే గనక ఇది ఎక్కడ షూట్ చేశారు అనేది, ఓహో ఈ టెక్నిక్ ద్వారా, ఈ బ్యాక్ ప్రొజెక్షన్ టెక్నిక్ ద్వారా ఇక్కడ ఈ ట్రైన్ లో ఇలా షూట్ చేశారా అని మీకు ఒక ఆలోచన దొరుకుతుంది పాట గుర్తుంటే గనక. పాట వినండి. పాట విన్న తర్వాత దాని విల్ కంటిన్యూ అవర్ టాపిక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials one name to go Hareli bringing the taste of home closer to you
0: Radio Surabhi civic signal help is here in Texas okkosari manam life lo tough situations face chestam and it can be daunting domestic violence immigration questions threat to safety ilantappudu reach out support is closer than you think for legal guidance reach out to organizations like Raises and American Gateways your local police department is there for safety don't hesitate to call 911 in emergencies for discrimination or workplace concerns connect with the Texas Workforce Commission and for city level support your local city offices and community centers are always available to guide you stay informed stay connected because help is always within reach
2: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
3: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
1: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్

ఆల్ రైట్. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి విన్న ఈ పాట, ఇది తెలియని వారు ఉండరు. సో అలాగే ఈ పాట తెలిసిన వారు ఈ పాటలో ఉన్న బ్యాక్ ప్రొజెక్షన్ టెక్నిక్ ని గుర్తించగలరు, ఊహించగలరు. ఇది కూడా ట్రైన్ లో సాగే కొనసాగే పాట. దీన్ని కూడా రకరకాలుగా చిత్రీకరించి మొత్తం అంతా ట్రైన్ లోనే ఉన్నట్టుగా, ట్రైన్ లో చిత్రీకరించినట్టుగా తీసిన ఒక టెక్నిక్ అన్నమాట. సరే, ఇది ఈ టెక్నిక్స్ తర్వాత సినిమాటోగ్రాఫర్ ఎప్పుడు కూడా కొత్త కొత్త పద్ధతుల్ని వెతుకుతూ ఉంటారు. అండ్ అలాగే కాలంతో వచ్చే పరిణామాలు, కాలంతో వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో చిత్ర పరిశ్రమని ఎప్పటికప్పుడు అవి ఒక కొత్త దారి పట్టిస్తూనే ఉన్నాయి. సరే, మన 90లకి ముందు వెళ్లే ముందు ఇందాక మనకి అనురాధ గారు ఒక ఫోన్ చేసి ఒక పాట కోరారు. అనురాధ గారు, ఇఫ్ యు ఆర్ స్టిల్ లిజనింగ్, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. ఎంజాయ్ దిస్. దీని తర్వాత మనం 90ల దశకానికి వెళ్లి అక్కడి నుంచి ఏ రకమైన కొత్త ప్రక్రియలు వచ్చాయి సినిమాటోగ్రఫీలో చూద్దాం మనం.

ఆల్రైట్, ఏకవీర చిత్రం నుంచి అనురాధ గారి రిక్వెస్ట్ మేరకు ఈ పాట. సరే, ఇప్పటిదాకా మనం బ్లాక్ అండ్ వైట్ ఇరాలో ఉన్న వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంటే కెమెరా టెక్నిక్స్ ని, విచ్ వి ఆల్సో కెన్ సే సినిమాటోగ్రఫీ, తెలుగులో ఛాయాగ్రహణం. సో దీనికి సంబంధించిన కొంతమంది పేర్లు కూడా మనం ప్రస్తావించుకుందాం. పిసి శ్రీరామ్, అలాగే స్వామి, ఇలా వీళ్ళందరి పేర్లు కూడా. సో ఇప్పుడు 90లకి వచ్చిన తర్వాత అంటే ఎన్నో మార్పులు వచ్చాయి 90కి. మీ అందరికీ గుర్తుంటే 90లోనే మనకి ఇంచుమించు ఆ దశకంలోనే కంప్యూటర్స్ రావడం, కొత్తగా అప్పుడు కంప్యూటర్ మనం మీకు అందరూ గుర్తుండండి, కాలేజీల్లో ఒక కంప్యూటర్ వస్తే దాన్ని ఒక ఏసీ రూమ్ లో పెడితే చాలా మంది కంప్యూటర్స్ దానికోసం జాయిన్ అవడం, కంప్యూటర్ కోసం కాదు ఏసీ కోసం. ఇక కంప్యూటర్ తీసుకున్న వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చుని టిక్కు టిక్కు నొక్కోవచ్చు అని చెప్పి చాలా మంది కంప్యూటర్ తీసుకున్న వాళ్ళు, మా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాగా కంప్యూటర్స్ ఆ రోజుల్లో రావడం, తర్వాత కంప్యూటర్ గేమ్స్ రావడం, సో కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా నెమ్మదిగా మనకి ఇంకా రాలేదు కానీ, బట్ విదేశాల్లో, అమెరికాలో అయితే అప్పటికి ఆల్రెడీ కంప్యూటర్ గ్రాఫిక్స్ రావడం. సో దాంతో వెండి తెర పైన మాయ చేయడం, మాయాజాలాన్ని ప్రదర్శించడం ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. సో మేమేం తక్కువ తిన్నామని చెప్పి మన తెలుగు లోకం, తెలుగు పరిశ్రమ కూడా, తెలుగు సినీ లోకం కూడా ఒకసారి దానికి ఆ గ్రాఫిక్స్ కి ఊపు అందుకుంది. సో ఇలాగ ఛాయాగ్రహ కళాంశానికి సంబంధించి ఒక క్రియేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 1990 నుంచి మొదలైంది. సో ఎప్పటికప్పుడు ప్రేక్షకుడికి ఒక కొత్త దానాన్ని అందించాలని తహతహలాడిపోయే నిర్మాతలకి, దర్శకులకి, వెనకాతల సాంకేతిక వర్గాన్ని అందరికీ కూడా చేతికి ఒక ఇంకేముంది, కొబ్బరికాయ దొరికినట్టే, ఇంకా తీసి దీనికి వాడుకోవడం పిండుకోండి టాలెంట్ అన్నట్టుగా. సో ఇంకా దాని కంప్యూటర్ గ్రాఫిక్స్ ని ఇంకా నెమ్మదిగా దాని మీద వర్క్ చేసి దాంతో పాటలు తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించి అద్భుతమైన పాటలు మళ్ళీ తర్వాత వచ్చాయి. సో ఇప్పటిదాకా మనం వినే పాటలు కొంచెం స్లోగా, కొంచెం ఫాస్ట్ గా, ఆ రకమైన ఒక వరల్డ్ తోటి కొనసాగే పాటలు అయితే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ టు ది 90s. సో 90s లో సినిమాటోగ్రఫీ ఎలా మారింది అనేదానికి ఇప్పుడు ఈ పాట ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ పాట అందరికి తెలిసిన పాటే, దీంట్లో వచ్చిన ఆ గ్రాఫిక్స్ ను ఒకసారి ఊహించుకోండి.

అది బొబ్బిలి రాజా చిత్రం నుంచి ఈ పాట తెలియని వారంటే ఎవరు? అయితే 90లకు వచ్చాం కాబట్టి వచ్చిన వెనక మ్యూజిక్ లో వచ్చిన మార్పులు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మ్యూజిక్ లో ఎటువంటి మార్పులు వస్తాయో దానికి తగ్గట్టుగా తెరపైకి చూపించాల్సిన అవసరం అటు దర్శకులకి చాలా ఉంది, పెద్ద బాధ్యత అది. ఎందుకంటే మ్యూజిక్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యూజిక్ ఫీల్డ్ లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్, అప్పుడు వచ్చిన ఒక సాంకేతిక పరిజ్ఞానం సౌండ్ ఇంజనీరింగ్ లో గాని లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ క్వాలిటీలో గాని వీటన్నిటిలో కూడా, ఎందుకంటే ప్రతి సౌండ్ కూడా క్రిస్టల్ క్లియర్ గా చెవికి వినిపించేంత సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజుల్లో ఇంప్రూవ్ అయింది. మీకు అంత ఇంప్రూవ్ అయినప్పుడు అండ్ ఆల్సో దర్శకుల తాలూకా సంగీత దర్శకుల ఆలోచనలో కూడా విపరీతమైన మార్పులు వచ్చాయి. ఎంతసేపు ఆ పాతబడిన వాయిద్య పరికరాలు కాకుండా కొత్త కొత్తవి తీసుకుని వచ్చి ఈవెన్ విదే వెస్టర్న్ మ్యూజిక్ కూడా తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా మెల్లమెల్లగా మన సంగీతంలోకి ఫ్యూజ్ చేసి కొత్త కొత్త తరహా పాటలు అందించాలనే ఒక ఆలోచన మ్యూజిక్ డైరెక్టర్స్ లో రావడం, సో దానికి తగ్గట్టుగా ఆ సంగీతానికి తగ్గట్టుగా తెరపైన సన్నివేశాలను గానీ లేకపోతే పాటలను గానీ సందర్భోచితంగా వాటిని చిత్రీకరించి ప్రేక్షకుడికి ఒక కొత్త తరహా వంటకాన్ని అందించాలనే ఆలోచన ఇటు దర్శక నిర్మాతల్లో గాని రావడం అనేది అంత ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒక ప్రక్రియ. అది క్రమక్రమంగా ఆ రకంగా అయిన కొత్త పరిణామాలకి దారితీసింది 90లు, ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్. ముఖ్యంగా ఈ పాట గురించి మనం చెప్పుకోవాలనుకుంటే అనకాతల బాలుగారు జానకేసులు అత్యద్భుతంగా పాడతారు. మీ పాట వింటున్నప్పుడు ఆడ తాగుబోతు పాడా అనుకుంటారు, కరెక్ట్ గా తెరపతి చూస్తే వాళ్ళు తాగేసి పాడే పాట అనమాట. ఈవెన్ ఈ పాటలో కూడా మీరు కంప్యూటర్, మనం ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే ఒక కొత్త సినిమాటోగ్రఫీ టెక్నిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పాటలో ఇది అడవికి సంబంధించి అడవిలో తప్పిపోయి పాడుకునే రకమైన పాట కాబట్టి దానికి తగ్గట్టుగానే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కోతులు చేపలు అవన్నీ రావడం, అలాగే ఒక స్వింగ్ ఒక ఉయ్యాలుగా ఒక కొండ చెరువుని ఒక పైథాన్ని చూపించడం, దాని మీద దివ్య భారతి ఊతుండడం, సో ఈ రకమైన కొత్త తరహా ఒక ఒక ప్రేక్షకుడికి నేత్రానందాన్ని కలిగించడంలో దర్శక నిర్మాతలు సినిమాటోగ్రఫీ ఛాయాగ్రాహకులు అందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు మనం. అయితే ఇటువంటి పాటల్ని తర్వాత తర్వాత చిత్రాల్లో ఇంకా ఒక వేరే స్థాయి కూడా తీసుకెళ్లగలిగారు. సో తర్వాత పాటని నేను వినిపించబోయే ముందు ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే ఒక టెక్నిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, సినిమాటోగ్రాఫర్స్ యూజ్ చేసిన ఒక విధానం అది. సో ఆ విధానంలో మన తర్వాత పాట వేసే ముందు పదబంధానికి సంబంధించిన ఇంతకుముందు నేను ఒక ప్రశ్న అడిగా, షేక్ మోజెస్ మూర్తి ఏ చిత్రంలో ఈ పాత్రని ఎస్పీబి పోషించారంటే అది మల్లెపందిరి. అలాగే రామారావు గారికి మనవరాలుగా శ్రీదేవి ఏ చిత్రంలో నటించింది అని అడిగాను బడిపంతులు. సో రెండిట్లో పం అనే అక్షరం కామన్ గా వస్తుంది. సరే తర్వాత పదబంధానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ ఇస్తున్నాను, సున్నాని కనుక్కున్నది ఎవరు? హూ ఇన్వెంటెడ్ జీరో? ఓకే, దట్ ఈస్ ది క్వశ్చన్ ఫర్ ది అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ. నిలువు పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే, యాక్టర్ నాని హీరో నాని మతిమరుపు మనిషిగా నటించిన చిత్రం అది ఏ చిత్రం? ఓకే, అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే సున్నాని కనుక్కున్నది ఎవరు? హూ ఇన్వెంటెడ్ జీరో. అదే నిలువు పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే, నాని మతిమరుపు మనిషిగా నటించిన చిత్రం అది ఏ చిత్రం? సో ఈ రెండింటి ఈ రెండు పదాల్లో ఒక అక్షరం అయితే ఖచ్చితంగా కామన్ గా ఉండాలి అది. సరే మన కంప్యూటర్ గ్రాఫిక్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక తర్వాత వినబోయే పాట కూడా ఇంచుమించుగా అటువంటిదే. వినండి, దీని తర్వాత మళ్ళీ విల్ కంటిన్యూ అవర్ టాపిక్.

0: వాట్?
1: బుద్ధిగా ఉండాలి, శ్రద్ధగా చదవాలి, పిల్లలు దేవుళ్ళు ఒక్కటని పెంచాలి.

0: రాయడు ముద్దుల ప్రేడ్ చిత్రం నుంచి విన్న పాట. సో అద్భుతమైన కంపోజిషన్ బై ఎంఎం కిరవాణి. చూడండి ఎంత పాట, పాటని చిత్రీకరించడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే అంటే పాటకి ఒక సన్నివేశం, ఒక సందర్భం ఏదో ఉంటుంది. సో దర్శకుడు దాని రచయితకి చెప్తాడు. చెప్పినప్పుడు రచయితకి ఏముంది, తన ఆలోచనల మేరకు తను ఏదైనా రాసేయచ్చు పేపర్ మీద. ఏముంది రాసిపడేయడమే కదా ఎంతసేపు. ఐస్ క్రీమ్ కొండల్లో మేత, ఫ్రూటీ చెరువుల్లో ఈత అని రాశాడు రచయిత సాహిత్యానికి సంబంధించి. మరి తెర మీద దానికి తగ్గినట్టు ఉంటేనే ప్రేక్షకుడికి లేను అవగలుగుతాడు. అదే ఎంత కష్టమైన సాహిత్యానికి కూడా ఒక అసంబంధితమైన దృశ్యం మనకి తెర మీద కనబడుతూ ఉంటుంది చాలా సార్లు. దీనికి దానికి సంబంధం ఉండదు. సో యూ కెనాట్ సింక్ అండ్ యూ కెనాట్, ఆ లేను అవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ. కానీ రాసిన లిరిక్స్ కి తగ్గట్టుగా తెర మీద కూడా చూపించగలిగితే అది ప్రేక్షకుడిని వేరే లోకానికి తీసుకెళ్తుంది అనడానికి మనం చూసిన లాహిర్ లాహిర్ కానీ, లేకపోతే ఇంతకుముందు కొన్ని పాటలు కానీ, లేకపోతే ఇప్పుడు విన్న ఈ పాట కానీ, ఐస్ క్రీమ్ కొండల్లో మేత, ఫ్రూటీ చెరువుల్లో ఈత అని రాశాడు. దాని తగ్గట్టుగానే ఉంటుంది మీకు స్క్రీన్ మీద కూడా. సో ఆ రకంగా చూపించడం కూడా ప్రేక్షకుడిని, అంటే ఇవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయ్యాయి అనమాట. సో అందుకే ఆ రకంగా రాయగలగడం, ఆ రకంగా తీయగలగడం అన్ని కూడా సుసాధ్యం అయిపోయి మన టెక్నికల్ బృందానికి. సో ఈ రకంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ని చాలా చక్కగా వాడుకున్నారు. అంటే తర్వాత దీనికి కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటే దాన్ని చాలా అత్యద్భుతంగా వాడుకున్న ఇంకొక పాట కూడా ఉంది. ఆ పాట వినిపిస్తాను ఇంకాసేపట్లో, ఎందుకంటే మనం ఇంకాసేపట్లో జస్ట్ ఇంకొక నిమిషంలో కమర్షియల్ బ్రేక్ లాగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూసి కమర్షియల్ బ్రేక్ లాగా ఎంటర్ అయ్యి అటు నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పబోయే ఆ పాట అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ని ఉపయోగించుకుని అత్యద్భుతంగా పూర్తి స్థాయిలో అని కూడా చెప్పొచ్చు మనం దాన్ని ఉపయోగించుకుని. ఎందుకంటే సినిమాల కథ అటువంటిది, సందర్భం ఆ పాటలో ఉన్న, ఆ పాటకి వెనకాతలు ఉన్న సన్నివేశం కూడా అటువంటిదే కాబట్టి ఆ పాటలో అంతటి స్థాయిలోని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించుకోవాల్సిన అవసరం పడింది దర్శకుడికి. అదేంటనేది కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిందా చూద్దాం. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ట్రావెల్ దిస్ సమ్మర్ ఆర్ విజిటింగ్ యుఎస్ఏ, మేక్ ష్యూర్ దట్ యు ఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్. యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఎన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. సో లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, నో వరీస్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్ విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, దే హ్యావ్ got you covered for everything. So please do call SNR Insurance. Alage మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ సంబంధించి సెమీఫైనల్స్ ఈ రోజు ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీరా అండ్ మసాలా వెన్యూలో జరగబోతున్నాయి సాయంత్రం, ఈ రోజు సాయంత్రం. సో డోంట్ ఫర్గెట్, ఫ్రమ్ 7 PM. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ షో. మీరు అందరూ ఆడిన వాళ్ళందరికీ, విన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ గేమ్ అంత సరదాగా ఉంటుందనేది. సో అందరూ సాయంత్రం వాళ్ళకి రండి అండ్ గేమ్ ఆడిపిస్తాం మేము. అండ్ యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ ద గేమ్. గేమ్ ఇట్సెల్ఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే సినిమాకి సంబంధించింది కాబట్టి, సినిమాకి సంబంధించిన ఇటువంటి అంశాలు మనందరినీ అలరించేవి కాబట్టి యూ గేమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎంజాయ్ దట్ in the evening. So please be there. Shrotandaru kuda Radio Sarabhi signature karyakram vintunnaru. I'll be right back after this short break.
1: Tavintalaki kerintalaki era address Radio Sarabhi.
2: Radio Sarabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
3: You're listening to Radio Sarabhi 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surbhi Jatra on June 7th.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: రేడియో సురభి రివిజిట్.
4: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
0: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
2: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: 919-491-4514.
1: ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 సిగ్నేచర్ కార్యక్రమానికి. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాని మీ ముందు. 3 గంటల కార్యక్రమంలో గంటన్నర కార్యక్రమం అయిపోయింది, మిగతా గంటన్నర మనం వీఆర్ కంటిన్యూయింగ్ విత్ అవర్ టాపిక్ సినిమాటోగ్రఫీ, ఛాయాగ్రహణం. అంటే ప్రేక్షకుడిని చూస్తున్న దృశ్యంలోకి ఏ విధంగా లీనం చేయగలం అనే దానికోసం వాడే టెక్నిక్ నే మనం సినిమాటోగ్రఫీ అంటాం. అయితే ఈరోజు మనం ఇంతవరకు మనం వింటున్న పాటల్లో మనం బ్యాక్ ప్రొజెక్షన్ ఒకటి విన్నాం, మిక్స్డ్ షార్ట్స్ ఎలా తీస్తారో, ఎలా వాటిని చూపిస్తారనేది మనం తెలుసుకున్నాం. బ్యాక్ ప్రొజెక్షన్ అనే ఒక టెక్నిక్, సినిమాటోగ్రఫీ టెక్నిక్, దాన్ని ఎలా ఉపయోగించారనేది తెలుసుకున్నాం. ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ ని ఎలా వాడారు అనేది మనం వింటున్నాం. అయితే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ని మరొక స్థాయికి కథానుగుణంగా, కథకి అనుగుణంగా కథతోటి అనుసంధానం చేస్తూ తీసిన పాటల్లో ఇది పాట ఒకటి. ఈ పాట వేసిన తర్వాత మీకేం అర్థమవుతుంది, నేను ఏం చెప్తున్నాను, మీరేం వింటున్నారు, మీకేం అర్థమవుతుంది అనేది ఈ పాట విన్న తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు. సో దీని తర్వాత విల్ టాక్ అబౌట్ దాట్ సాంగ్.

ఆదిత్య 369 చిత్రం నుంచి ఈ విన్న పాట అందరికి తెలిసిందే. అయితే ఈ పాటలో ఎందుకంత గ్రాఫిక్స్ ఉపయోగించుకోవాల్సి వచ్చింది అనేది మీరు ఆ సినిమా తెలుసు కాబట్టి సో డెఫినెట్ గా ఊహించుకోగలరు. కానీ ఈ గ్రాఫిక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ రావడం వల్ల మనకి ఇటువంటి పాటలు చేయడంలో అది ఎంత ఉపయోగపడింది అండ్ ఎంత ఈజీ అయింది అనే దానికి ఇటువంటి పాటలు మనకి చక్కటి ఉదాహరణలు. అయితే మనం తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ టెక్నిక్ కి వెళ్లే ముందు ఇంకొక పాట గురించి మనం ప్రస్తావించుకోవాలి. ఐఎమ్ నాట్ అంటే నేను ఇంకా ఆ పాట వినిపించట్లేదు, బట్ దాని గురించి మనం ప్రస్తావించుకోవాలి. మాయాబజార్, ఆల్రెడీ మాయాబజార్ లో నేను లాహిర్ లాహిర్ గురించి పాట వినిపించి ఆ పాటలో ఉన్న ఒక విశిష్టతని నేను చెప్పాను మీకు ఆల్రెడీ. కానీ ఆ పాటలో ఆ సినిమాలో ఇంకొక పాట ఉంది, వివాహ భోజనం అని. ఆ పాటను కూడా గ్రాఫిక్స్ ఉపయోగించి ఎంత, అంటే గ్రాఫిక్స్ కాదు ఆ రోజుల్లో ఉన్న కెమెరా టెక్నిక్స్ ని ఉపయోగించి ఎంత అత్యద్భుతంగా తీశారో మీకు అందరికి తెలిసిందే. అశ్వరం గారు ఒక మామూలు మనిషిగా లోపలికి వచ్చి ఆ వాటి ముందు కూర్చుని ఒక ఘటోద్గజుడిలాగా ఇంత పెద్ద ఆకారం తయారై అన్నిటినీ అలా మొత్తం లాగేసుకుంటాడు నోట్లోకి. సో అంతా కూడా ఒక టెక్నిక్ ను ఉపయోగించి ఎంత చక్కగా తీశారు చూడండి ఆ రోజుల్లో. సో ఇలాంటి టెక్నిక్స్ మన ఆ రోజుల్లో కూడా ఉన్నాయి, కాకపోతే ఈ రోజుల్లో విపరీతంగా ఇంకా ఎక్కువగా ప్రతి సందర్భంగా అసందర్భంగా అన్ని చోట్ల వాడుకునే విధంగా తయారైంది ఈ రోజు. సో డెఫినెట్ ఎందుకంటే ఆ పాట వినిపించలేదు మాయాబజార్ లో, ఆల్రెడీ మనం లాహిర్ లాహిర్ విన్నాం కాబట్టి వివాహ భోజనం పాట వినిపించలేదు, బట్ దాన్ని కూడా మనం ఈరోజు మన సినిమాటోగ్రఫీ లో చెప్పుకోవాల్సిన అంశం అది. సరే మనం ఇప్పటివరకు మన కంప్యూటర్ గ్రాఫిక్స్ చూసాం. సో దీని తర్వాత వచ్చిన ఒక టెక్నిక్ ఏంటంటే ఆప్టికల్ గ్రాఫిక్స్. అంటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కంప్యూటర్ అంటే ఇది స్పెషల్ ఎఫెక్ట్ సిస్టమ్ లో ఇది ఒక టెక్నిక్ ఆప్టికల్ గ్రాఫిక్స్. ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ కన్నా ఇంకా కొంచెం మేలైంది అని చెప్పుకోవచ్చు. ఇట్స్ మచ్ బెటర్ వర్షన్ అండ్ ఆల్సో ఇట్స్ ఈజియర్ టు యూజ్ అండ్ ఆల్సో ఖర్చు పరంగా కూడా చాలా తక్కువ ఈ ఆప్టికల్ గ్రాఫిక్స్ కి. సో దీన్ని తర్వాత సినిమాల్లో చాలా చక్కగా వాడారు, 90s అత్యద్భుతంగా వాడారు. ముఖ్యంగా శంకర్, దర్శకుడు శంకర్, జెంటిల్మెన్, ప్రేమికుడు ఇలాంటి చిత్రాలు దర్శకుడు శంకర్ తన సినిమాల్లో ఎప్పుడు కొత్తదనం కోసం ఊళ్ళూరే కొంతమంది దర్శకుల్లో శంకర్ ఎప్పుడు ముందుంటారు ఆయన. సో ఆయన సినిమాల్లో కథనే కాదు, చిత్రీకరణలోనే కాదు, పాటలు సంగీతం అన్ని విషయాల పరంగా ఆయన ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకునే దర్శకుడు కాబట్టి ఆయన చిత్రాల్లో ఇటువంటివి మనం ఎక్కువగా చూడొచ్చు. సో ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను, మన ఈ ఆప్టికల్ గ్రాఫిక్స్ ని ఉపయోగించుకుని ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట వినండి, ఎంజాయ్ చేయండి.

ఆల్రైట్, ప్రేమికుడి చిత్రం నుంచి ఇప్పుడు విన్న పాట అందరికి తెలిసిందే. సరే, ఈ పాటలో అయితే ప్రత్యేకత ఏంటి అని అడిగితే, వెనక లాస్ట్ లో మీకు ప్రభుదేవ ఒక డాన్స్, ఒక 1 మినిట్ పాటు ఒక డాన్స్ ఉంటుంది కదా, సో దాంట్లో తుపాకీతో పేలిస్తే అటు మొహం, కాళ్ళు, చేతులు అన్ని మాయమైపోతాయి, కానీ ఒక హ్యాట్, ఆ డ్రెస్ మాత్రమే డాన్స్ చేస్తూ ఉంటుంది. సో అది కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తుంది. అయితే ఏంటి దీని ప్రత్యేకత అంటే, అదొకటైతే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ఆ రకంగా చూపించడం ఒక ప్రత్యేకత అయితే, దాంట్లో ఇప్పుడు ఈ ప్రేమికుడి చిత్రంలో హీరోని చంపడానికి హీరోయిన్ తండ్రి ప్రయత్నిస్తుంటాడు కదా. సో ఈ పాట ద్వారా చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఏంటంటే, మనిషిని చంపినా కూడా మనిషి ప్రేమని ఎప్పుడు చంపలేరు, ప్రేమకి మరణం లేదు అని చాటి చెప్పే ఒక చిన్న అంశం కూడా అందులో ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా గ్రాఫిక్స్ యూజ్ చేసి, గ్రాఫిక్స్ పాటుగా అంటే కళ్ళకి కనిపించే కనుల విందుగా చూపిస్తూనే కథలో ఉన్న కథకి సంబంధితమైన ఒక విషయాన్ని కూడా చాటి చెప్పడం అనేది ఇక్కడ వాడిన ఒక టెక్నిక్ అన్నమాట. సరే, ఈ రకంగా మనకి ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చాయి కాబట్టి చూపించారు, కానీ మార్కస్ బాట్లే, విన్సెంట్, రవికాంత్, నగాచాయ్ వీళ్ళందరూ కూడా అప్పుడు కెమెరాలు ఉపయోగించే మనకి టెక్నిక్స్ అనేవి చూపించారు. మనం ఒకప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంది మాయాబజార్ అయితే, విఠలాచార్య సినిమాల్లో కెమెరాని మాత్రమే ఉపయోగించి మనకి ఎన్నో స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ రోజుల్లోనే చూపించారు. సో కాకపోతే మేము మనకు వచ్చే కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది ఎక్కువ వెసులుబాటు కల్పిస్తుంది కాబట్టి, అండ్ దట్టు చిత్ర పరిశ్రమలో పోటీ

అనేది నిత్యం, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అండ్ వ్యాపారపరమైన పోటీని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త ధనానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ ని ఉపయోగించుకోవడం ఎక్కువగా మొదలెట్టారు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఒక విషయం ఏంటంటే, సందర్భమైన అసందర్భమైన కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ ను ఉపయోగించేసుకుని వాడేసుకుని పాటలు లేకపోతే సినిమాను చిత్రీకరిస్తే అది పెద్దగా ఆడను కూడా ఆడదు. ఎందుకంటే మనకి కొన్ని కొన్ని కథలు ఉంటాయి. ఏంటంటే హీరో ఒక అమెరికాలో ఎక్కడో ఉంటాడు, లేకపోతే మొత్తం సినిమా షూటింగ్ అంతా అమెరికాలోనే తీస్తారు. వీళ్ళేమో మంచి మంచి బోటర్ బైక్స్ వీటి మీద వెళ్తుంటారు, మంచి ఇంగ్లీష్ అంతా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రకమైన సినిమాలు తీస్తే సాధారణ ప్రేక్షకుడు ఎవడైతే ఉంటాడో వాడి నుంచి చాలా దూరంగా లాక్కెళ్ళిపోయినట్టు కథా కథాంశాన్ని. సో అలాంటి సినిమాలు పెద్దగా ఆడడం కూడా ఆవడు, కొనుక్కుని ఆడదు. అన్ని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దుంటాను ఉంటుంది. ఆ సినిమాలో హీరో అమెరికా నుంచి వస్తాడు, ఇక్కడ పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యన ప్రేమని. ఆ సినిమా కథను కూడా చాలా గమ్మత్తుగా, చాలా అద్భుతంగా షూట్ చేసి అంటే తెరకెక్కించి విజయాన్ని సాధించిన ఘనత ప్రభుదేవది. అటువంటి సినిమాలు కొన్ని కొన్ని ఉన్నాయి. ఉదాహరణ మనం చెప్పుకునే ఫార్ములాస్ చెప్పిన వాటిలోకి అన్ని అలా రావు. కానీ కొన్ని కొన్ని ఎప్పుడైతే అంటే మనిషి బతికే ఒక సాధారణ జీవితానికి, సాధారణ ఆలోచనలకి దూరంగా కథని, కథాంశాన్ని తీసుకెళ్లిపోతాం మనం, అప్పుడు అది విజయవంతం అయ్యే ప్రాబిలిటీ, ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లో. సో ఆ రకంగా పాటలు కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ దొరికింది కానీ ఏ పాటను పడితే ఆ పాటని నచ్చినట్టుగా చిత్రీకరించి ప్రేక్షకుడి మొహన్ కొడితే గనక అవన్నీ ఖచ్చితంగా విజయవంతం అవు. దానికి కూడా ఒక కథకి అనుగుణంగా ఉండాలి, ఆ పాత్రలకి అనుగుణంగా ఉండాలి. సో అన్నిటికీ సరిపోతేనే, సమతూగితేనే ఆ పాటలను చిత్రీకరించినప్పుడు అవి ఒక ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి, నిలుస్తాయి కూడా, ఎవర్ గ్రీన్ గా కూడా. కేవలం విజువల్ బ్యూటీ ఒకటే కాదు, దాన్ని అన్ని రకాల ఈక్వేషన్స్ తోటి పోల్చి చూసుకుని దాన్ని సరితూగేటట్టుగా చూసుకుని చేస్తేనే అవి విజయం సాధిస్తాయి అనడానికి బోల్డని పాటలు కారణం. ఇప్పుడు మనం చూసిన పాట కూడా ఎంత పాపులర్ అయింది అన్నది అందరికి తెలిసిందే. సరే, ఈ రకంగా కొన్ని ఇందాక నేను చెప్పినట్టు శంకర్ కొత్త ధనాన్ని కోరుకునే వాళ్లలో ముందుంటాడని ఏ రకంగా అయితే చెప్పాను. తర్వాత ఇప్పుడు నేను వినిపించే పాట కూడా అటువంటి కొత్త దానికి సంబంధించింది. ఎందుకంటే కథలో ఆ రకమైన అవసరం పడింది, కాకపోతే ఈ రకమైన పాట నేను చిత్రీకరించాల్సిన అవసరం పడింది. అదేంటనేది ఈ పాట తర్వాత మనం మాట్లాడుకుందాం. పాట ఏ సినిమాలో తెలిస్తే యూ కెన్ కాల్ ద స్టూడియో 972-636-1966.

జీన్స్ చిత్రం నుంచి విన్నారు ఈ పాటని. శాస్త్రీయ సంగీతం సంగీత పరమైన బాణితోటి కూడిన కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో చిత్రీకరించిన పాట ఇది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అత్యద్భుతంగా నిలిచిన పాట ఇది. ఎందుకంటే చిత్రంలో సినిమాలో కూడా ప్రశాంత్ది డబుల్ యాక్షన్ అనుకుంటా కదా, సో ఇక్కడ ఐశ్వర్యరాయ్ కూడా అది డబుల్ యాక్షన్ లాగా చూపించాలి కాబట్టి అదొక సన్నివేశంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేసి ఇద్దరు ఐశ్వర్యరాయలుగా చూపించి మళ్ళీ పాటలో కూడా ఐశ్వర్యరాయ్ డాన్స్ చేస్తుంటే ఇంకొక ఐశ్వర్యరాయ్ తనలోంచి వెళ్లిపోయేటట్టుగా, సో ఆ రకంగా మొత్తం గ్రాఫిక్స్ అంతా ఉపయోగించి చాలా గమ్మత్తుగా జనాలకి చూపించిన పాట ఇది. సో పాట ఎంత అత్యద్భుతమైన హిట్ అనేది అందరికి తెలిసిందే. అంటే కెమెరామ్యాన్ కి లెన్స్ల గురించి, అంటే కేవలం లెన్స్ల గురించి లేకపోతే కెమెరా ఆపరేషన్ గురించి తెలిస్తే సరిపోదు, కెమెరాతో పాటు ఎలాంటి అద్భుతాలని సృష్టించగలమో నాకు ఆలోచన ఉండాలి, అలాగే దానికి కావాల్సిన ఎటువంటి విజ్ఞానాన్ని సంపాదించాలి, ఎటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించాలి, అలాగే సాహిత్య పరమైన పరిజ్ఞానం కూడా చాలా చాలా అవసరం. ఇంతకుముందు మన పాటలో మనం కొన్ని చూసాం, ఎందుకంటే సాహిత్యాన్ని తగ్గట్టుగా ఏ రకంగా మొత్తం మార్చాల్సి వస్తుంది స్క్రీన్ మీద చూపించే వాటిని అన్నిటి, అలాగే ఎంతో సంస్కారం కూడా కావాలి. సో అప్పుడే కెమెరామ్యాన్ ఒక నిజమైన సినిమాటోగ్రాఫర్ అవుతాడని మనకి ఇప్పటి వరకు మనం చూసిన సినిమాలు గానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న ఎన్నో పాటలు చిత్రాలు ఇవన్నీ కూడా మనకు నిరూపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాటోగ్రఫీ టెక్నిక్ లో మనం చూసినవి ఇప్పటిదాకా చాలా రకాల అయిన టెక్నిక్స్ మనం చూసాం, ఏంటంటే మిక్సింగ్ షాట్స్ అని, లేకపోతే బ్యాక్ ప్రొజెక్షన్ అని, కంప్యూటర్ గ్రాఫిక్స్ అని, ఆప్టికల్ గ్రాఫిక్స్ ఇప్పుడు మనం చూసింది. ఇప్పుడు ఇదే స్టైల్లో ఒక పాటని స్లో మోషన్ లో తీస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే స్లో మోషన్ లో కొన్ని భాగాలు, ఒక పాటలో కొన్ని భాగాలను తీస్తే బానే ఉంటుంది, కానీ మొత్తం పాటనే స్లో మోషన్ లో తీస్తే ఎలా ఉంటుంది, అంటే మరి స్లో అయిపోతుందేమో కదా, జనానికి బోర్ కొడుతుందేమో కదా అని ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు దర్శకులకి. కానీ అలా తీస్తే వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి ఒక దర్శకుడు ప్రయోగించాడు ఆల్రెడీ. ఇది ఎలా ఉందంటే ఘర్షణ సినిమాలో, పాత ఘర్షణ చిత్రంలో ఇళయరాజాకి ఒక సన్నివేశాన్ని ఇచ్చారు. హీరోయిన్ బికినీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక స్విమ్మింగ్ పూల్ ఈత కొడుతూ బయటకు వస్తూ అలా ఒక పాటను మేము ఊహించుకుంటున్నాం, ఆ పాటకి మీరు ఒక పాఠం చేయాలి అంటే సరే అని చెప్పేసి ఒక బృందావనం చేశారేమో. ఇది బాగా స్లో అయిపోయిందండి అంటే, లేదండి మీరు ఈ పాట ఖచ్చితంగా హిట్ అవుతుంది, అది మీరు ధైర్యంగా ఈ పాటని షూట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళు షూట్ చేయడం, పాట సినిమా రిలీజ్ అవ్వడం, సినిమా హిట్ అవడం, పాట ప్రేక్షకాదరణను పొందడం ఇవన్నీ కూడా అన్ని అలా అయిపోయాయి వరుసగా. సో అనుకున్న కొనుక్కొని ఊహించుకున్న తర్వాత ఇలా అబద్దమో అనుకున్న తర్వాత అని భిన్నంగా విజయం సాధిస్తూ ఉంటాయి. అలాంటి క్రమంలో నేను వినిపించబోయే పాట తర్వాత అనమాట ఏంటంటే, పాటని కొంత మేరకు స్లో మోషన్ లో కాకుండా మొత్తం పాటని మొత్తం స్లో మోషన్ లో షూట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఈ పాట ఉదాహరణ. అండ్ షూట్ చేసిన దానికి కొన్నింతలు విజయం సాధించి ఇప్పటికీ ఈ పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయిన ఉదాహరణ ఈ పాట అన్నమాట.

0: ఆల్ రైట్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మనం కమర్షియల్ బ్రేక్ లాగా ఎంటర్ అవుతాం. సో బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఈ పాటను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అండ్ అందరికీ తెలిసినట్టుగా ఈ పాట స్లో మోషన్ లో షూట్ చేశారు పాటను మొత్తం. ఐ విల్ ప్లే దిస్ సాంగ్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్. ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Larsen Travels me mottam tourney sampurnanga plan chestundi. Larsen Travels tho mee tourney book cheskondi, travel badalni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. Call 469-269-6476.

ఆల్ రైట్, గీతాంజలి చిత్రం నుంచి ద మోస్ట్ ఫేమస్ సాంగ్ అందరికి తెలిసిందే. సో దీనిలో వాడిన టెక్నిక్ స్లో మోషన్ టెక్నిక్. మొత్తం పాట మొత్తం చూసుకుంటే మీకు చాలా వరకు అంత స్లో మోషన్ లోనే నడుస్తుంది. అయితే సినిమాటోగ్రఫీలో ఉపయోగించిన ఇది ఒక టెక్నిక్ అయితే, తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఫాస్ట్ మోషన్. ఇప్పుడు స్లో మోషన్ మనం చూస్తే ఫాస్ట్ మోషన్, అంటే ఫిల్మ్ ని కాస్త స్పీడప్ చేస్తే ఫాస్ట్ మోషన్. సో ఇలాగెందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన ఖచ్చితంగా ఒకళ్ళు బయలుదేరితే ఇంకొకళ్ళు ఇంకొక విధంగా భిన్నంగా పూర్తి భిన్నంగా కూడా రావచ్చు. ఎందుకంటే ప్రేక్షకుడికి ఎప్పుడైనా కొత్త తరహా అందించడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం కాబట్టి. సో అలా ఆ రకమైన స్పీడ్ మోషన్ లో చేసిన పాటే ఈ పాట. ఈ పాట నుండి, ఈ పాట చాలా బ్యూటిఫుల్ కంపోజిషన్ పై రాజ్కోటి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి, ఎందుకంటే ఇది పెద్దగా కొంతమందికి తెలియని కూడా తెలియకపోవచ్చు ఏ సినిమా అనేది. అందుకే అడుగుతున్నా, ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966. శ్రోతలందరూ కూడా రేడియో సరూపి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాణి.

ఎక్సైటెడ్ మొఠామేస్త్రి చిత్రం నుంచి విన్నారు ఈ పాటని. దీన్ని కొంచెం ఫాస్ట్ మోషన్ లో దీన్ని చిత్రీకరించారు. ఇందాక మనం చూసింది జల్లంత కవింత గీతాంజలి చిత్రం నుంచి స్లో మోషన్ లో అయితే ఇప్పుడు ఈ పాట కొంచెం ఫాస్ట్ మోషన్ లో ఉంటుంది. సో అది కొంచెం దానికి ఆపోజిట్ టెక్నిక్. సో ఇంకొక విషయం ఏంటంటే ఇందాక రాజా గారు ఫోన్ చేసినప్పుడు ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏంటంటే మనం డాక్టర్ చక్రవర్తి నుంచి ఈ మనం ఈ బిడియం చూసాం ఆ పాటని. అలాగే ఆ పాటలో మొత్తం లాహిర్ లాహిర్ లో కూడా సో ఏ రకంగా అయితే వాటిని చిత్రీకరించారో సో అటువంటి టెక్నిక్ ని అంటే దానికి ఇప్పుడు చయా చయ్య అని ఒక పాట ఉంటుంది షారుఖ్ ఖాన్ కదా మీకు గుర్తుంటే కనుక. సో మొత్తం అంతా ట్రైన్ మీద షూట్ చేస్తారు అదంతా కూడా. సో దానికి సహాయకులుగా మణిరత్నం కి రామ్ గోపాల్ వర్మ అండ్ శేఖర్ కపూర్ సో వాళ్ళు సహకారాన్ని అందించారని చెప్పి రాజాగారు చెప్పారు. థ్యాంక్ యూ రాజాగారు ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు మనం ఈ చూస్తున్న ఈ ఫాస్ట్ టెక్నిక్ లో కేవలం ఒక హీరో మాత్రమే కాదు చాలా మంది చాలా సినిమాల్లో కూడా ఇటువంటి టెక్నిక్ ని ఉపయోగించి పాటలు చేశారు. అలాగే రాజకోటి మాత్రమే కాదు కీరవాణి లాంటి వారు కూడా ఇటువంటి పాటలకి అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు. సో అలాంటి పాటల్లో ఇంకొక పాట ఉందా ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966. అలాగే ఇందాక అడిగిన పదబంధానికి సంబంధించిన ఒక ప్రశ్నకి సరైన సమాధానాలు చెప్పారు కరిష్మా గారు, సుధా గారు, న్యూజెర్సీ రావు గారు. సున్నాను కనుక్కున్నది ఎవరు అంటే ఆర్యభట్ట. అలాగే నాని మతమార్పు మనిషిగా నటించిన చిత్రం భలే భలే మగాడివా రెండిట్లో భా ఇస్ ద కామన్ లెటర్.

0: Danger. Yama.
1: వరసడు చిత్రం నుంచి విన్న పాట సచ్ లవ్లీ కంపోజిషన్ బై కీర్వాణి అండ్ సరైన సమాధానం చెప్పారు దుర్గా గారు. థ్యాంక్స్ ఫర్ కాల్. ఆల్ రైట్, సో ఈ ఫాస్ట్ మోషన్ సినిమాటోగ్రఫీ ఛాయాగ్రహణంలో ఇది ఒక టెక్నిక్. స్లో మోషన్ ఒక టెక్నిక్ అయితే కొంచెం రియల్లీ ఫాస్ట్ గా మూవ్ చేసి చూపించడంలో అదొక డిఫరెంట్ టెక్నిక్. సో ఆ టెక్నిక్ లో మనం ఇప్పుడు చూస్తున్న ఈ పాట. సో ఇదే టెక్నిక్ లో ఇంకొక పాట కూడా ఉంది. ఈ పాటలు అన్ని కూడా కొంచెం అంటే ఇప్పుడు నేను అన్ని పాటలన్నీ అనట్లేదు, ఇప్పుడు వినిపించబోయే పాట ఇంతకు ముందు వినిపించిన పాట వారసులు కాదు, దానికన్నా ముందు ముఠామేస్త్రీలు. ఇలాంటి కొన్ని కొన్ని పాటలు తక్కువగా వినపడుతుంటాయి, కానీ వాటిలో ఒక డిఫరెంట్ టెక్నిక్స్, ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కంపోజిషన్స్, మ్యూజికల్ కంపోజిషన్స్ చేశారు. ఎందుకంటే వెన్ ఒక ఇప్పుడు వినిపించబోయే పాట కూడా ఒక రకమైన ప్రయోగాత్మకమైన పాట అని చెప్తాను. ఎందుకంటే రాజకోటి కేవలం అన్ని పాటల్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఒక నూతనత్వంతో కొత్తదనంతో అందించాలని ఒక ప్రయత్నంలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ సినిమాలు ఆడకపోవడంతో ఆ పాటలు హిట్ అవ్వలేదు, కానీ అదర్వైజ్ ఆ పాటల్లో ఒక కొత్తదనం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం సినిమాటోగ్రఫీకి సంబంధించిన పాట కాబట్టి ఈ పాట వేస్తాను. ఈ పాటలో మీరు కొత్తదనాన్ని గమనించండి, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ గాని ఆ పాడిన విధానాన్ని గాని ఇవన్నీ గమనిస్తే గనక ఈ పాటలో ఒక కొత్తదనం వినడంలోనే కాదు, ఈవెన్ మీరు ఇది యూట్యూబ్ లో గాని లేకపోతే నీకు ఎక్కడైనా చూసినప్పుడు ఈ పాటల చిత్రీకరణలో ఈవెన్ తెరపైన కూడా దహావ్ దర్శకుడు ఆ సినిమాటోగ్రాఫర్ ఇద్దరు కలిసి ఒక కొత్తదనాన్ని తెర మీకు ఎలా తీసుకొచ్చారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.

ఆల్ రైట్, రిక్షావాడు చిత్ర నుంచి విన్నాయి కంపోజిషన్ రాజ్ కోటి. అండ్ పాట మీరు చూసేటప్పుడు ఆ స్పీడ్ టెక్నిక్ ఏంటనేది, ఫాస్ట్ మోషన్ అనేది మీకు పాటలో కనపడుతుంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్. సో ఇంతవరకు మనం మాట్లాడుకుంది రెగ్యులర్ గా మామూలు స్పీడ్ తో నడిచిపోయే పాటలు ఒకటి ఎత్తైతే, గీతాంజలి లాంటి పాటల్లో హౌ యూ హ్యావ్ సీన్ స్లో మోషన్ సాంగ్, అండ్ ఇలాంటి పాటల్లో మనం చూసింది ఫాస్ట్ మోషన్ ఉపయోగించారు. సరే, ఈ రెండింటికి అతీతంగా రివర్స్ టెక్నిక్ ఇంకోటి ఉపయోగించారు. రివర్స్ టెక్నిక్ అంటే ఉదాహరణకి స్విమ్మింగ్ పూల్ నుంచి ఒకరు ఇలా పైకి లేచి మళ్ళీ అది ఎక్కడి నుంచి అయితే దూకారో అక్కడికి ఇలా వెనక్కి వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది కదా. సో దీన్ని రివర్స్ టెక్నిక్ అంటారు. సో ఈ టెక్నిక్ ని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా పాటల్లో వాడి ఒక కొత్తదనాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. అటువంటి పాటలు కొన్ని చాలానే ఉన్నాయి. హిట్ కాని పాటలు ఒక ఎత్తైతే, హిట్ అయిన పాటలు అందులో ఇటువంటి టెక్నిక్స్ చూసేటప్పుడు ప్రేక్షకులు మరింతగా మళ్లీ మళ్లీ చూడాలనుకునేటట్టుగా చేసే అటువంటి పాటలు. పాట కూడా అంతే ఆకట్టుకోవడం, సినిమా కూడా అంతే హిట్ అవ్వడం తోటి ఇటువంటి పాటలు ప్రేక్షకాధారానికి నోచుకుని ఎవర్ గ్రీన్ గా మళ్లీ మళ్లీ పాడుకునే విధంగా, లేకపోతే పాట వేసినప్పుడల్లా డాన్స్ చేసే విధంగా మారే. సో అటువంటి ఒక పాట ఇప్పుడు మీకోసం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.

0: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
1: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
1: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

ఆల్ రైట్, ఘరానా మొగుడు చిత్రం నుంచి విన్న ఈ పాట. అండ్ దీంట్లో రివర్స్ టెక్నిక్ యూజ్ చేశారు మీరు చాలా చోట్ల, అది గమనించవచ్చు. సో ఇక్కడతో మనం వీఆర్ ర్యాపింగ్ అప్ దిస్ టాపిక్. మనం సినిమాటోగ్రఫీ ఛాయాగ్రహణం అనేది ఏదైతే తీసుకున్నామో దాని కింద బోల్డన్ అంశాలు, బోల్డన్ విషయాలు, విశేషాలు మనం అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాం. హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దిస్. అండ్ మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ మనం కలుద్దాం. దాని కింద అంశంలో ఇంకా బోల్డ్ అని పాటలు, మళ్ళీ విశేషాలు తోటి మళ్ళీ వీ కెన్ కవర్ ఇట్ అప్ ప్రాబ్లీ సమ్ టైమ్ నెక్స్ట్ వీక్. ఐ థింక్ ఐ డోంట్ నో, నీడ్ టు చెక్ మై స్కెడ్యూల్. సరే, ఇప్పుడు రవి గారు, న్యూజెర్సీ రవి గారు కోరిన పాట. రవి గారు, ఇఫ్ యూఆర్ స్టిల్ లిసనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ. ఎంజాయ్ దిస్.

0: ఆల్రైట్, ఇది నా లవ్ స్టోరీ చిత్రం నుంచి విన్నే పాట. హరిగారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ సాంగ్. అండ్ మనకి ఈరోజు హాస్య గుళిక ఇంకా పడలేదు కదా, సో సరదాగా ఒక హాస్య సన్నివేశం విందాం. ఈ పాటలో ఉన్న ఈ సన్నివేశంలో ఉన్న యాక్ట్రెస్ ఎవరో తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966. అలాగే ఈ రోజు సాయంత్రం ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీరా అండ్ మసాలా వెన్యూలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ సెమీఫైనల్స్. సో ఇట్స్ గోయింగ్ టు వెరీ ఇంట్రెస్టింగ్. ప్లీజ్ డూ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ టు ఎంజాయ్ ది గేమ్.
1: మీతో కొంచెం మాట్లాడాలి. పక్కొస్తారా? ఎవరిని పక్కన రమ్మంటున్నారు? నువ్వు మెక్డౌల్ మూర్తి గారే కదా, అది ప్రపంచానికి తెలిసిన మూర్తి. ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకటి ఉన్నాడు.
2: అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్.
1: నార్మల్, నాకు తెలియని ప్రపంచం రా, బొక్కల ప్రపంచం. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని
2: సృష్టిస్తాను.
1: కోడితే గోడకు పిడగలా కతుక్కుంటావు. ఆ దానయ్య గారు నీ మేనల్ వాడు. దానయ్య గారు చందు.
2: చందు ఎవడ్రా?
1: వాడేంటో, వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు.
2: ఏం సార్ మీకు తెలిసిన నిజం?
1: మూర్తి గారు, ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?
3: కూర్చున్నాం
1: ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పండి సార్. మీరుండీ చూసుకుంటారు. ఎవడరా పిలిచేది?
3: చికాగో సుబ్బారావు గారు.
1: డల్లాస్ నాగేశ్వరరావు పిలవట్లేదా?
3: అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమేమి మామయ్య?
1: ఎవడానికి మామయ్య? ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మరా, నేను క్రియేటర్నా, నేను అపరిచితుడా, నేను చంద్రముఖినా. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాన్ని వాడే పోతా.
2: వాడు చేసిన పాపాలకి నేను పోయిటట్టున్నాను సార్.
1: నిజమే.
2: రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కంట కొరికేస్తాను. వెళ్ళిపోతారు, వెళ్ళిపో.
3: అసలు ఏమేమి మామయ్య?
2: మామయ్య, మామయ్య, మామయ్య,
1: కొట్టుకోండి, కొట్టుకోండి ప్లీజ్, కొట్టుకోండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే మూర్తి గారు జాగ్రత్త, బ్యాలెన్స్ గా ఉండాలి.
4: మూర్తి గారు వెళ్ళి ఫోన్ చేయండి.
5: మూర్తి గారు ఒక నిమిషం, మీ ఆవండి అడిగారని చెప్పండి.
1: వెళ్ళండి, వెళ్ళి
4: రామర్.

All right, Bombat Light Chitra Ninji Venabada. దీనికి మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ మణిశర్మ ఆయన ఈ మధ్యన తక్కువ సినిమాలు చేస్తున్నారా? పెద్ద వినపడట్లేదు. యా, ఐ నో ఇట్స్ అ ఫ్లడ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అక్రాస్ ది ఇండస్ట్రీ, బట్ సమ్ మాకి మణిశర్మ అంటే మంచి హిట్స్ అందించిన సంగీత దర్శకుడు కదా, ఈ మధ్యన ఎక్కువ వినపడట్లేదు. సో దట్స్ ఐ మాస్కింగ్. ఆల్ రైట్, రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్ proudly invites you to the Grand Sri Venkateswara Prana Pratishtha Mahotsavam, the sacred installation of Tirupati Sri Venkateswara Swami Balaji Mula Virat Vigraham and Garbha Graham. July 1st nunchi July 5th varaku ee karyakramam undi. Experience 5 spiritually uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and family are welcome. Donations and sponsorships are also welcome. Visit radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, it's in Allen, Texas. This program is from July 1st through July 5th. All right, indagajine cheptunnattuga Radio Surabhi మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ సెమీఫైనల్స్ ఈరోజు ఇండియన్ క్యాష్ అండ్ క్యారీ మదీరాన్ మసాలా వెన్యూలో నిర్వహించబడుతోంది ఫ్రమ్ 7 PM అన్వర్డ్స్. సో ప్లీజ్ బీ దేర్ టు ఎంజాయ్ ది గేమ్ అండ్ ఆల్సో వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరినీ కూడా తీసుకుంటండి. Authentic South Indian flavors are now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes and pickles from fluffy ragi idlis to tangy gongura rice. Enjoy traditional taste in minutes only at A2B Frisco and Little Elm. You can visit a2btexas.com or you can call 214-872-2345. All right. సో తర్వాత ఇంకొక రెండు పాటలకు మాత్రం అవకాశం ఉంది మనకి. ఈ పాట వినండి, ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో. ఆ సినిమా పేరు కూడా వెరైటీగా ఉంటుంది.

ஆல்ரைட், சம்பிரதாயினி சுப்பினி சுத்த பூசினி, அது எப்பங்க வெரைட்டி ஓட்ட சினிமா பேரு. சோ ஆல்ரைட், ఇక్కడతో నేను సెలవు తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. అందరికి నేను ఎప్పుడు చెప్పే విధంగా ఆరోగ్యం మహాభాగ్యం. ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. హెల్త్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్, దట్ షుడ్ కమ్ అండ్ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్. సో దానికోసం ఏ మార్పులు చేర్పులు ఏం చేయాలన్నా కూడా అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని వెంటనే స్టార్ట్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఒక్క క్షణం, ఒక రోజు ఆలస్యం చేసినా కూడా ఆలస్యం చేసినట్టే ఆ మార్పులు మళ్ళీ అంటే మళ్ళీ లేట్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఒరిజినాలిటీని మళ్ళీ మనం తీసుకుని రావాలని చాలా కష్టం. సో ఎటువంటి ఆరోగ్యం మీదకి ఎటువంటి ఇది వచ్చినా కూడా స్టిల్ దట్ బికమ్స్ ఓన్లీ ప్యాచ్ వర్క్ లాగా అవుతుంది. సో ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ సో మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. అండ్ మళ్ళీ మిమ్మల్ని నేను కొత్త అంశంతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. తర్వాత రెండు గంటల ప్రపంచంలోకి మిమ్మల్ని శివ తీసుకెళ్ళడానికి వచ్చేసాడు. హీస్ గోయింగ్ టు రాక్ ద షో. ఎంజాయ్ ఇట్. బై.

0: అనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

హలో హలో హలో శ్రోతలందరికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మీ ఆట కావాలా పాట కావాలా శివ వచ్చేసాడు మీతో పాటు. 3 గంటలు 1 గంటి నుంచి, ప్రతి శనివారం 1 గంటి నుంచి 4 గంటల వరకు ఈ ప్రయాణం. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు? మా జాతర అయితే ఒక్క వారానికి వచ్చేసింది కాబట్టి మేము ఫుల్ ఆన్ సిద్ధమైపోయాం, సిద్ధం అవుతూ ఉన్నాం, సిద్ధం చేస్తున్నాం. ఇంకా జాతర, 4 జాతర చాలా ఘనంగా ఉండబోతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్లు అయితే హోరాహోరీగా నడుస్తున్నాయి. అది పక్కన పెడితే ఇవాళ ఆటకావాల పాటకావాల కార్యక్రమంలో మీ శివ మీకు ఏం తీసుకొచ్చాడంటే, ఇవాళ ప్రతి వారం మామూలుగా ఒక పదం తీసుకుని ఆ పదానికి సంబంధించిన పాటలు వినిపిస్తుంటాను కదా, పల్లెలో ఆ పదం రావాలి. చరణంలో వచ్చినా పర్వాలేదు, కానీ ఇంకా అన్ని పాటలు దొరకకపోతే చరణంలోకి వెళ్ళిపోదాం. కానీ ఇవాళ నేను ఏం ఛాలెంజ్ తీసుకున్నానంటే వీణ పాటలు అంటే వీణ పాటలు బోల్డ్ ఉన్నాయి, అవి కూడా వినే ప్రయత్నం చేద్దాము. కానీ నేను వీణ అనే పదం వచ్చే పాటలు అసలు అన్ని వినిపించగలుగుతానా, 3 గంటల పాటు మీకు వీణ పాటలు వినిపించగలుగుతానా అని ఛాలెంజ్ తీసుకుని అలాంటి పాటలు వినిపిద్దామని నేను నిర్ణయం తీసుకున్నాను. సో అలాంటి పాటలు మీకేమైనా తెలిస్తే, పల్లవిలో వీణ అనే పదం వచ్చే పాటలు ఏమైనా మీకు తెలిస్తే నాకు కాల్ చేయండి, 972-636-1966. మీకు తోచిన పాటలు ఇవే కాకుండా మీకు ఏమైనా నచ్చిన పాటలు ఉంటే కూడా తప్పకుండా నాకు కాల్ చేయండి. సరదాగా ఎవరికైనా విషెస్ చెప్పాలన్నా, ఎవరికైనా పాటలు డెడికేట్ చేయాలన్నా, నాకే శివ మీకే డెడికేట్ చేయాలన్నా కూడా నాకు కాల్ చేసేయండి, వినిద్దాం పాటలు. అది సంగతి. ఇవాళ ఆట విషయానికి వస్తే, ఇవాళ ఆహారానికి సంబంధించి కొన్ని సామెతలు తీసుకొచ్చాను సరదాగా. మిమ్మల్ని ప్రశ్నలుగా అడిగి అలా ఆట ఆడిస్తాను ఇవాళ. తర్వాత మరొక సెగ్మెంట్ మనం క్రితం 4 వారాలుగా ఆడుతూ వచ్చాము, ఇవాళ కూడా ఆ సెగ్మెంట్ ఉండబోతోంది, కిడ్స్ వర్సెస్ శివ. నాతో పోటీ పడడానికి, నాతో కబుర్లు చెప్పడానికి, నాతో కో ఆర్జింగ్ చేయడానికి నా బుల్లి చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి వచ్చేస్తున్నాడు. ఈ అతిథి గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి, బోల్డ్ విషయాలు పంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రాబోయే వాళ్ళు మాకు దే ఆర్ రియలీ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళు రేడియో సురభి బయట అంటే చెప్తారు, మీ అందరినీ ఊరిస్తున్నాను కదా, చెప్తా మన చిన్నారి గురించి కూడా చెప్తాను మీకు బోల్డ్ విషయాలు. ప్రస్తుతానికైతే వీణ అన్నాను కాబట్టి వీణ అనే పదం వచ్చే పాటలు మీకు తెలిసే కాల్ చేయండి, నాకు తెలిసిన పాటలు వినిపిస్తాను. ఇందులో ఈ పాట ఇది విని ఇంకా పాటలు గుర్తొస్తే నాకు కాల్ చేసి, అలాగే ఇది ఏ సినిమా తెలిసినా కాల్ చేయండి. ఇవాళ కొత్త పాట పాత పాటల మేళవింపు ఉండబోతోంది, ఎందుకంటే ఈ పదం నాకు అలాగే దొరికింది నాకు తోచిన మాటల్లో. చెప్పండి, పాటలు వీణ కూడా

0: రైట్. అభిమానవంతులు ఆ సినిమాలో పాట విన్నారు. చాలా పాత పాట, శారద నటించిన సినిమా అది, శారద నటించిన సినిమా అనమాట. సరే, ఇంకా ఇవాళ వీణ అనే పదం వచ్చే పాటలు వింటున్నాం కాబట్టి అలాంటి పాటలు ఇంకా నాకు ఇప్పటిదాకైతే ఎవరు కాల్స్ చేసి చెప్పలేదు. మీకు ఏమైనా అలాంటి పాటలు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి. మీకు గుర్తు రాకపోయినా నేను సిద్ధమై వచ్చాను కాబట్టి నేను అలాంటి పాటలు మీకు వినిపిస్తుంటాను. ఇవాళ కార్యక్రమంలో కొంతసేపు అలాంటి పాటలు విందాము, మధ్య మధ్యలో కొన్ని కొత్త పాటలు వినిపిస్తాను. ఇవే కాకుండా మీకు నచ్చిన పాటలు ఏమైనా కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. అది ఇంకా ఆట మొదలట్లేదు, ఆట కావాలా పాట కావాలా, ఆట మొదలెట్టకపోతే ఎలా శివ అంటారా? అదే ఆట ఇప్పుడే మొదలెట్టేస్తే మీరు టపి టపి మన సమాధానాలు చెప్పేస్తే నా దగ్గర నా ఖాతాలో ప్రశ్నలు అయిపోతాయి కాబట్టి కాదులేండి, ఊరికే అన్నాను. కొంచెం బామప్ప అయ్యాక మనం ఆట మొదలెడదాము. ఆట మొదలెట్టే లోపు మరొక పాట. సరే, ఇందాకడ చెప్పలేకపోయారు చాలా పాత సినిమా గుర్తురాలే శివ, మాకు సమాధానాలు జరగట్లేదు అని అనిపిస్తే ఈ సినిమా ఏంటో గుర్తుపట్టండి. ఇందులో కూడా వీణ మోగింది, కాని ఇందులో వేరే రకం వీణ మోగింది. కళ్యాణ వీణ వీణ మృగింది. సో మృగింది కళ్యాణ వీణ, ఇది ఏ సినిమా? అదే నంబర్. కాల్ వస్తుంది, చూద్దాం. హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మీ మాటలు ఆన్ ఎయిర్ వస్తున్నాయి. శ్రోతలందరూ వింటున్నారు, చెప్పండి. ఒకసారి పాడొచ్చు కదా, నా ఫేవరెట్ సాంగ్ అది. వినేసాను, అది కూడా ఉంది లిస్ట్ లో. ఇంకా ఇంకా ఇంకేమైనా గుర్తొస్తాయా? హలో అండి, ప్రస్తుతం ఓకే ఓకే. మీ పేరు
1: రాజా అండి.
0: రాజా గారు సూపర్ అండి, మంచి పాటలు గుర్తు చేశారు, అద్భుతమైన పాటలు. ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ, బాయ్. సూపర్ అసలు. సరే, ఆ పాటలు నేను ఇన్ఫాక్ట్ ఈ పాట తర్వాత అదే వినిపిద్దామని నేను పెడిశాను లిస్ట్ లో, లైన్అప్ చేస్తాను కాబట్టి. ప్రస్తుతానికి మృగింది కళ్యాణ కళ్యాణ వీణ అంటున్నాను కాబట్టి ఈ పాట విందాం. ఇది ఏ సినిమా చెప్పండి? 9726361966.

కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా అది కురుక్షేత్రం. కృష్ణపిరి గారు కాల్ చేసి సరైన సంబంధం చెప్పారు. అలాగే ఆవిడ ఇంకొన్ని పాటలు కూడా గుర్తు చేశారు. రాజా గారు గుర్తు చేసినట్టుగానే ఇంకో పాటలు, ఇంకా వీణ అనే పదం వచ్చే పల్లవిలో ఆ పదం వచ్చే పాటలు వినిపిస్తున్నాము ఇవాళ ఆటకాల పాటకాల కార్యక్రమంలో. మీ వ్యాఖ్యాత శివ శివ శివ శివ తోటి ఎవడ శివ అంటారా ఈ శివ ఆటకాల పాటకాల శివ. సరే, మా జాతర ఇంకా వారం రోజులకు వచ్చేసింది. ఈసారి జాతరలో హైలైట్స్ మీకు చెప్తూ వచ్చాం కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ముఖ్యంగా తారీఖు గుర్తుపెట్టుకోండి, జూన్7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోతోంది. కోలాటం అందరికీ ఉచితం, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మీరు చేయాల్సిందల్లా రిజిస్టర్ చేయడానికి radiosurabhi.com/rsj జాతర కదా, ఆర్ఎస్జే కి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్లి కోలాటానికి రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఆ వెబ్సైట్ కి వెళ్తే మీకు బోల్డెడు వివరాలు కనిపిస్తాయి మా జాతర వివరాలు. జాతరలో ముఖ్యంగా హైలైట్ ఏంటంటే ఈసారి శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట జరగబోతోంది. అది ఒక హైలైట్ అని చెప్పచ్చు, ఎందుకంటే హైలైట్స్ ఉండిపోతున్నాయి కాబట్టి. మామూలుగానే ప్రతిసారి లాగే ఫుడ్ బూత్స్, వెండర్ స్టాల్స్ ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, ఫ్యాషన్ షో ఉంటుంది, స్టార్ట్అప్ స్ట్రీట్స్, ఇవే కాకుండా పెద్ద సర్ప్రైజ్, బిగ్ సర్ప్రైజ్ ఇస్ వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. సో గుర్తుపెట్టుకోవాల్సిందల్లా జూన్7 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో జరగబోతుంది. స్పాన్సర్షిప్స్ కోసం కాల్ చేయండి 5168516911 6919. క్షమించాలి, మళ్ళీ ఒకసారి నంబర్ చెప్తాను 5168516919, లేదా ఇమెయిల్ చేయండి admin@radiosurabhi.com. మన జాతరని ఒక ఘనమైన వేడుకలాగా జరుపుకుందాము. మీరు ఆ డేట్ కి ఎక్కడికి వచ్చేయండి, ఐ విల్ సీ యూ డెఫినెట్లీ దేర్. అలాగే ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం చూస్తున్నారంటే ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలా పేస్ట్, పికల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రమ్ ఫ్లఫి రాగి ఇడ్లీస్ టు ట్యాంజీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ a2btexas.com ఆర్ కాల్ 2148722345. అలాగే మా జాతరలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మెగా పవర్ లీడర్ బోర్డ్. చాలా మంది ఈ ఆట ఆడుతూ వచ్చారు, బోర్డులతో మంది బోర్డులు పోటాపోటీలు తెగ జరిగాయి. కానీ ముఖ్యంగా ఇవాళ మా సెమీఫైనల్స్, మెగా పవర్ లీడర్ బోర్డ్ సెమీఫైనల్స్ జరగబోతుంది, ఇండియా క్యాష్ అండ్ క్యారీలో జరగబోతుంది. సో తప్పకుండా ఇవాళ సాయంత్రం 8 వెళ్ళిపోండి. దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. సో తప్పకుండా ఇవాళ సాయంత్రం మెగా పవర్ లీడర్ బోర్డ్ సెమీఫైనల్స్ కి మీరు, మీ చుట్టాలు, మీ స్నేహితులు అందరితో వచ్చేయండి. ఇవాళ తాడోపేడో తెలుసుద్దాం, అసలు ఈ సెమీఫైనలిస్ట్ ఎంతమంది గెలుస్తారు ఏంటి. సరదాగా వాళ్ళతో పాటు మనం మనం కూడా ఆడొచ్చు వాళ్ళతో పాటు కనుక్కాలి కదా. సో సరదాగా వచ్చేయండి మమ్మల్ని ప్రోత్సహించడానికి. ఆఖరిగా మీరు సెలవులు వస్తున్నాయి కాబట్టి మీరు ట్రావెలింగ్ ఇటువంటి చూస్తుంటారు, మీరు సమ్మర్కి ఇక్కడికి వెళ్ళాలి లేకపోతే వేరే ఇండియా నుంచి వస్తుంటారు, వీటి కోసం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మీరు ఆలోచించాల్సిందల్లా వీళ్ళ ఇన్సూరెన్స్ సంగతి ఏంటి, అది ప్రతిసారి పక్కన పెట్టేస్తాం కదా. సో ఆలోచించకండి, మేక్ షూర్ యూ కాల్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మనకి థింగ్స్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, రైట్? సో డోంట్ వెయిట్, కాల్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ అయినా, ట్రావెల్ ఇన్సూరెన్స్ అయినా, డెంటల్ విజన్ లైఫ్ ఇన్సూరెన్స్, దే హావ్ గాట్ యూ కవర్డ్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. సరే, వీణ వేణువైన సరిగమ, నేను వినలేదు, మీరు వినండి, నా గొంతులో కాదు వాడిన వాళ్ళ గొంతులో వినండి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి. కృష్ణపిరి గారు, రాజా గారు తప్ప, ఎందుకంటే వాళ్ళిద్దరూ కోరిన పాట కూడా ఇది. ఇవాళ వీణ అనే పదం వచ్చే పాటలు వినిపిస్తున్నాను. అందులో నా దగ్గర అయితే బోళ్ళున్నాయి, ఇంకా మీకు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇంకా ఆటలు మొదలట్లేదు, ఆటలు కూడా మొదలెడదాము. ఇవాళ ఆహారానికి సంబంధించిన సామెతల ఆట ఆడదాము. అంతేకాకుండా మా చీఫ్ గెస్ట్ ఇవాళ చాలా ముఖ్యమైన అతిథి, ముఖ్య అతిథి కాకుండా ముఖ్యమైన అతిథి రాబోతున్నారు మా షోలోకి, కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో, అది కూడా ఆడదాం. బోల్డ్ కార్యక్రమాలు ఉన్నాయి 3 గంటల్లోనే, సో చక్కగా వింటూ ఉండండి ఆటకాల పాటకాల కార్యక్రమం మీ శివతో.

0: ఆల్రైట్, మనకి శ్రోత ఆన్ ఎయిర్ ఉన్నారు. చాలా రెగ్యులర్ గా కాల్ చేసే శ్రోత సుగత్ర గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. చెప్పండి సుగత్ర గారు.
1: మీకు మన శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం అండి, ధన్యవాదాలు.
1: మంచి వీణబండి నేను ఒక 10 నిమిషాలు నేను పెట్టి వెళ్ళేసి వచ్చాము. భోజనాలు లేట్ అయిపోయా. నేను నాకైతే వీణ అంటే చాలా పాటలు ఉన్నాయి.
0: చెప్పండి మరి.
1: సీతారాములు సినిమాలో స్టార్ట్ అవుతుంది వర వీణ మృదుపాణి అని
0: పాట. సరే, అలా అలాగే మీకు కూడా ఇంకేమైనా పాటలు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి. వరవీణ మృదుపాణి కూడా విందాము. దాంతో పాటు బా ఈ పాట ఇప్పుడు వినిపించాలంటే నాకు ఎందుకో చాలా బాధగా ఉంది. బాధగా ఎందుకుందంటే పాట బాగుంటుంది కానీ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము. ఈ పాట మధ్యలో కట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓ పని చేద్దాం, సరదాగా మనము ఆటలోకి దిగిపోదాం. ఇవాళ తొందరగా దిగిపోతున్నాను ఆటలోకి. కానీ మనం కోసం కాల్ చేస్తున్నారు. హలో అండి, ఎడ చెప్పి కాల్ చేశారు. మీ మాట శ్రోత అందరూ వింటారు. చక్కగా మీరు ఎలా గుర్తు చేస్తుంటే నాకు ఎక్కువ టెన్షన్ లేకుండా ఉంటుంది. నేను ఎక్కువ నాకు దొరకలేదన్న భయంతో ఆ వీణ అనే టాపిక్ అనవసరంగా ఎంచుకున్నానేమో అనిపించింది. నేను ఎంచుకోవడం పక్కన పెడితే మీరు నాతో కాల్ చేసి పంచుకుంటున్నారు కాబట్టి అబ్బా రాసా కదా. సరే, పంచుకుంటున్నారు కాబట్టి ఇంకా పాటలు ఏమైనా గుర్తుకొస్తే నాకు తప్పకుండా కాల్ చేసి చెప్పండి. ఈ పాటలు ఇప్పటిదాకా నాకు వచ్చిన పాటల లిస్ట్ అయితే నేను వినిపిస్తాను తప్పకుండా. వీణతోటి అన్ని పాటలు ఉన్నాయేమో అనుకున్నాను కానీ మీరు ఇలా చెప్తూ ఉంటే నాకు కూడా ధైర్యం వచ్చుచున్నది. సరే, ఓపెన్ చేద్దాం. మనం బ్రేక్ దగ్గర ఉన్నాం కాబట్టి కొన్ని అథెంటిక్ ఫ్లేవర్స్ గురించి మాట్లాడుకుందాం. అలాంటి అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు ఏం చేయాలంటే మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ కి వెళ్ళిపోవాలి. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్లో అథెంటిక్ టేస్ట్, అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఇంకా ఆలస్యం చేయకండి, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సాస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జూలై 1st నుంచి జూలై 5వ తారీఖు వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్ ఆర్ ఆల్సో వెల్కమ్. విజిట్ www.radhakrishnatemple.net for donations and other information. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్ టెక్సాస్, జూలై 1 నుంచి 5వ తారీఖు వరకు. సరే, బ్రేక్ నుంచి బ్రేక్ లోకి వెళ్ళి ఇట్టే వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళకండి, వింటూ ఉండండి.
2: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, వచ్చా మీ కబాబ్ పరాటా.
1: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

0: పాట కావాలా పాట కావాలా కార్యక్రమానికి పునః స్వాగతం. మాట కావాలన్నా పాట కావాలన్నా కూడా మీరు సరైన చోటుకు వచ్చారు. మీ వ్యాఖ్యాత శివతో 3 గంటల పాటు ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం 1 గంట నుంచి 4 గంటల వరకు నడుస్తుంది. ఈ కార్యక్రమంలో ఆట పాట కొనసాగుతుంటాయి. అలాగే మనం మాట్లాడకుండా ఉండలేం కాబట్టి మాట కూడా నడుస్తుంటుంది. ఆట పాట మాట ఏది కావాలంటే అది. సరే, ఇవాళ కార్యక్రమంలో వీణ అనే పదం వచ్చే పల్లెలు, ఆ పదం వచ్చే పాటలు వింటున్నాము. అలాంటి పాటలు చాలా 3-4 దాకా విన్నాము. నాకు చాలా మంది కాల్ చేసి బోల్డ్ పాటలు గుర్తు చేశారు. నేను ఇందాక చెప్తున్నట్టుగా అన్ని పాటలు దొరుకుతాయి లేదా అనుకున్నాను, కానీ ఈసారి గట్టి నమ్మకంతో వచ్చేస్తారండి ఏదనుకున్నా కూడా, ఎందుకంటే మీరందరూ ఉన్నారు కాబట్టి నాకు పాటలు గుర్తు చేయడానికి అందించడానికి. సరే, ఇందాక నుంచి ఊరిస్తున్న ఈ పాట మధ్యలో కట్ చేయకూడదని అది ఇది అని చెప్పాను కాబట్టి ఈ పాట ఎందుకు కట్ చేద్దాం అనుకున్నాను మీకు అర్థమైపోతుంది. ఈ పాట వినండి. పాట విని ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇందాక ఇంకో ఊరట ఇచ్చాను మీకు, ఏంటంటే ఇవాళ ఆట కూడా మొదలెట్టేస్తానని చెప్పాను. ఆట కూడా మొదలెట్టేస్తాను ఆలస్యం చేయకుండా. ఇవాళ ఆట ఏంటంటే ఆహారానికి సంబంధించి మీకు శ్రోత కాల్ చేస్తున్నారు. హలో అండి, రెడ్యూసర్ మీకు కాల్ చేశారు. మీ మాటలు శ్రోత అందరూ వింటున్నారు. ఎవరండి మాట్లాడేది?
1: హలో అండి, నేను సుధా.
0: సుధా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి. ఒక పాట వీణతో నీవు లేక వీణ.
0: అబ్బా, మీరు చూసేసినట్టు ఇక్కడికి వచ్చి స్టూడియో బయట ఉన్నారా ఏంటి మీరు? ఎగ్జాక్ట్లీ అదే పెట్టారు ఇప్పుడు వినిపిద్దామని.
1: అవును,
0: సూపర్.
1: పాట వీణ అనగానే ఆ పాట గుర్తొస్తుంది.
0: అదే
1: డాక్టర్ చక్రవర్తి
0: చెప్పేశారు అవనేరు, అది కూడా అడిగేశాను, బట్ అది కూడా చెప్పారు మీరు. సూపర్. థ్యాంక్స్ దగ్గర కమింగ్ బాయ్ అండి. సూపర్, అది అదే పాట వినిపిస్తాను. ఇంతకీ ఆహార సామెతలు ఆట ఆడదాం అనుకున్నాను ఇవాళ నేను, ఆహారానికి సంబంధించి సామెతలు అనమాట. సో ఉదాహరణ ఎందుకు ప్రశ్నలాగే అడిగేస్తాను. అందని డాష్ పుల్లన, ఏంటి శివ ఇంత సులువైన ప్రశ్న అంటారా? వస్తాయి వస్తాయి, ఇది జస్ట్ వార్మప్ అంతే, టీజర్ లాగనమాట. అది ఆట ఆడేది మనం. ఆ బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, మీరు ఆ ఖాళీని మీరు పూరించండి. అందని డాష్ పుల్లన, ఏంటి చింతపండ కాదు కదా, తెలియదు, చెప్పండి 9726361966. ఆలస్యం చేయకుండా ఈ పాట గురించి ఇంతగా నేను చెప్తున్నాను కాబట్టి వినేద్దాం. సినిమా పేరు కూడా చెప్తారు కాబట్టి సుధా గారు, డాక్టర్ చక్రవర్తి ఆ సినిమాలో పాట.

ఎస్, వీణ అనే పదం అంటే మనకి ఇలాంటి పాటలు తప్పనిసరిగా గుర్తుకొస్తాయి. ఇలాంటి పాటలతో ఇందాక పాటలతో పాటు ఇందాక చెప్పినట్టుగా రాజాగారు చెప్పినట్టు మానస వీణ, తర్వాత వీణ వేణువైన ఇవన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. సరే, అలాంటి పాటలైతే మీకు కొన్ని వినిపించాను, ఇంకా వినిపిస్తూ ఉంటాను, ఇంకా వినిపిస్తాను. ఇంకా 2:30 ఉంది కదా అమ్మా, సమయం చాలా ఉంది. సో చక్కగా మనం అలా కలిద్దాం కార్యక్రమం. సరే, ముఖ్యంగా ఇవాళ సాయంత్రం జరిగే ఒక విషయం గురించి చెప్పాలి. 7:00 మా మెగా పవర్ లీడర్ బోర్డు, ఇప్పటిదాకా చాలా మంది శ్రోతల బోర్డులు పోటీ పడి మరీ ఆడారు. అలాంటి పోటీల్లో ముందడుగు వేసి ముందుకు వెళ్తూ సెమీఫైనల్స్ దాకా చేరుకున్న వాళ్ళందరూ ఇవాళ సాయంత్రము పోటీ పడతారు. ఎక్కడ అంటే మదిరా మసాలా అరవింగ్ లో. అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ సత్తా ఎంత చూపించుకుంటారు, తడక ఎంత చూపించుకుని సెమీఫైనల్స్ లో వాళ్ళు ఇవాళ పాల్గొంటారు. సరే, ఇక్కడ ఇందులో గెలిచి ఇంకా ముందుకెళ్ళిన వాళ్ళకి ఫైనల్స్ మా జాతర ఉండబోతుంది. సో మీరు కనుక దీనికి దానికి వస్తే మీరు అసలు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు, ఏంటి సంగతి, అసలు ప్రశ్న ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు చూడొచ్చు, కనులారా చెవులారా వినొచ్చు అది. సరే, ఇంకా ప్రశ్న అడిగాను, చాలా సులువైన ప్రశ్న అని తెలుసు నాకు. ఆ ప్రశ్న అడిగాను కాబట్టి సమాధానం కూడా చెప్పేస్తాను. ఇవాళ ఉదాహరణ ప్రశ్న అనుకోండి, మీరు నిజంగా ప్రశ్న కాదు, అది ఏంటంటే ఆహారానికి సంబంధించి సామెతలు అడుగుతున్నాను. అందులో నేను అడిగింది అందని డాష్ పుల్లన, అందని ద్రాక్ష పుల్లన, రైట్? ఐ థింక్ ఇంగ్లీష్ లో కూడా యాజ్ ఇట్ ఇస్ గా ఉన్నట్టుంది, అండ్ గ్రేప్స్ దట్ కెనాట్ బి రీచ్డ్ ఆర్ సోర్ అని, రైట్? సో మనకి దొరకపోతే జస్ట్ లీవ్ ఇట్, ఇగ్నోర్ ఇట్, రైట్? సో మేబీ ఇట్స్ నాట్ ఫర్ అస్ అన్ టైప్ లో, ఇట్ డస్ నాట్ డిజర్వ్ టు బి యువర్స్ అని అన్నట్టుగా అనమాట. సరే, అలాంటి ప్రశ్న ఇంకోటి అడుగుతాను. అడగబోయే ముందు నాకు సుగాత్రి గారు కాల్ చేసి ఈ పాట గుర్తు చేశారు. ఈ పాట నేను సంగీత పరంగా సంగీతం కాన్సర్ట్స్ లో వాటిలో విన్నాను, కానీ సినిమాలో ఉందని నాకు వెతుకుతుండగా దొరికింది. సో ఈ సినిమా పాట వినండి. ఇది నాకు తెలియదు రాగాల గురించి, కానీ చెప్తాను ఏంటంటే ఇది మోహన రాగం, తర్వాత రూపక తాళంట. ఆది తాళం, రూపక తాళం రెండు మూడు తెలుసు నాకు. అందులో ఇది రూపక తాళం, తాళం, మోహన రాగం, అర్థమైంది కదా? సరే, ఈ పాట అంతా ఈ రాగంతో ఉండదు, ఎందుకంటే మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు కూడా చొచ్చుకుని వచ్చేస్తుంటాయి కాబట్టి. కానీ పాట మాత్రం వీణ పదం వచ్చే పాట. సరే, అలాంటి పాటలు వింటూ ఇవాళ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. ఆటకాల పాటకాల కార్యక్రమం మీ శివతో.

సరే, ఆ పాట వినాయకుడు సినిమాలోది. ఈ పాట కాకుండా ఇంకో పాట కోరారు సుగత గారు, సో అది కూడా నేను వినిపిస్తాను. ఇది ఈ పాట కూడా ఇందాక చెప్తున్నట్టుగా రాగం అంటే వరవీణ మృదుపాణి అంటే మోహన రాగం రూపక తాళం ఉంటాయి కదా, ఇందులో అది కొంచెం వినిపిస్తుంది, మిగతా అంతా మనకి ఆంగ్లంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ రాగము దానికి అర్థంకి అదే దానికి అర్థం పెద్ద జరగలేదు, దానికి సరిగ్గా న్యాయం జరగలేదు అనిపించింది. సరే వినిపిస్తాను వేరే పాట. ఇంతలోగా ఇంకొక సామెత అడిగేస్తాను. ఓకే సరే, ఇవాళ ఆహారానికి సంబంధించి సామెతలు ఆడుతున్నాం, ఆట ఆడుతున్నాము. అందులో ఈ ఆహారం ఏంటి, ఆహార పదార్థం ఏంటి, అది పండు అవ్వచ్చు, కూర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కూరగాయ అవ్వచ్చు, తిండి పదార్థం అవ్వచ్చు, అలాంటిది. డాష్ కు లేని దురద కత్తిపీటకి ఎందుకు, డాష్ కి లేని దురద కత్తిపీటకి ఎందుకు, ఏంటి ఆహార పదార్థం? 9726361966 కి కాల్ చేయండి. ఇంతలోగా సుగాత్రి గారు అడిగిన పాట వెతుకుతాను, అది వెతికే లోపు ఈ పాట వినండి. ఇది ఏ సినిమా తెలిసినా కూడా కాల్ చేయండి, ఇది కూడా చాలా అద్భుతమైన పాట.

ఆత్మీయులు అసలు పాట విన్నారు. నాకు పవన్ గారు కాల్ చేసి ఇదే పాట కోరారు. చాలా కోఇన్సిడెంటల్ గా ఈ పాట వింటుంటే ఈ పాట కోరారు. సో సూపర్. అలాగే ఆయన నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా చెప్పేశారు. సమాధానం నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడే అలా కారికి ఆట కావాలా పాట కావాలా కార్యక్రమానికి ట్యూన్ చేసిన వాళ్ళకి ప్రశ్న ఏంటంటే, ఇవాళ ఆహారానికి సంబంధించి సామెతలు ఆడుతున్నాము, అలాంటి సామెతల్లో డాష్ కు లేని దురద కత్తిపీట కిందకి అని అడిగాను. పవన్ గారు కాల్ చేసి కంద అని ఆ ఖాళీని పూరించారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట మనం ఆడే వాళ్ళ, ఖాళీని పూరించండి అని ఆట ఆడుతున్నాం. సో అందులో కందకు లేని దురద కత్తిపీట కిందకు, మనకి ఆ సామెతకి అర్థం ఏంటంటే వాడికి లేని ప్రాబ్లం నీకెందుకు నీకేంటి అన్నట్టుగా అనమాట. అలా అనేకంటే ఇలా వాడడం మొదలెట్టండి, కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టుగా. నీ వాడికి ప్రాబ్లం లేదు అంటే సగం మనకి ఆ ఇంగ్లీష్ పదాలు వచ్చాయి కాబట్టి మధ్యలో. ఈ దురదని ఆ ప్రాబ్లం ని దురదగా వాడండి. దానికి అర్థమది కాకపోయినా సమస్య ప్రాబ్లం అంటే, కానీ దురద అంటే ఈ దీంట్లో ఈ సామెతలో దానికి అర్థమవుతుంది అనమాట. సరే, ఎక్కువ తెలుగు వైపు వెళ్ళిపోకుండా మళ్ళీ పదం వైపు వచ్చేద్దాము. వీణ అనే పదం వచ్చే పాటలు వినిపిస్తున్నాను కాబట్టి అందులో నాకు కొన్ని పాటలు దొరికాయి. శ్రోతలు మీరందరూ కూడా బోల్డ్ పాటలు గుర్తు చేశారు కాబట్టి అసలు నాకు భయాందోళన ఏం లేకుండా ఏ పదవైనా తీసుకొస్తే నాకు మా శ్రోతలు నాకు హెల్ప్ చేస్తారని ఆశతో నేను ఉంటాను ప్రతిసారి, ప్రతి వారం అలాంటి అలా ఛాలెంజ్ విసిరి నాకు నేను విసురుకొని మీకు విసిరి వస్తాను. విసిరికర్లు విసిరులు ఆపేసి పాటలు వినిపించేవా అంటారా, అది కరెక్ట్, వినిపించేస్తాను పాట. పాట వినిపించే ముందు ఇంకో సామెత వెళ్ళిపోదాం. ఇది కూడా చాలా మనం వినేదే ఎక్కువ. కాకి ముక్కుకు డాష్, కాకి ముక్కుకు డాష్. ఏంటా డాష్ ఏంటి? డాష్ ని ఫిల్ చేయండి, ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ని ఫిల్ చేయండి. ఆల్రైట్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. ఇది ఆఖ్యాత శివతో. కొద్దిసేపట్లో వారగంటలో మనకి మన ముఖ్య అతిథి, ముఖ్య చాలా ముఖ్యమైన అతిథి, అతిథి గురించి వచ్చాక మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను. చిన్నారు ఎవరో ఇవాళ కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో మరో చిన్నారు రాబోతున్నాడు. చూసారా సగం చెప్పాను మీకు అక్కడ. ఆ చిన్నారు ఎవరు ఏంటి ఆ విషయాలు మీతో పంచుకుంటాను. ఇంతలోగా ఈ పాట, సుగాత్రి గారు మీరు కోరిన ఈ పాట, ఇందులో కూడా వీణ మూగుతుంది. సరే, అలాగే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిసినా కూడా కాల్ చేయండి. కాకి ముక్కుకి డాష్, ఏంటా సామెత, సామెతకి అర్థం ఏంటి, డాష్ ఏంటి,

0: క్షమించాలి ఆలస్యంగా వచ్చినందుకు శ్రోతతో మాట్లాడుతూ అలా అందులో మునిగిపోయాను, మునిగి తేలి బయటపడ్డాను. సరే, మనం బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకో పాట వైపు వెళ్లొద్దు. ఈ బ్రేక్ నుంచి వచ్చాక ఇంకా మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇవాళ ఆట కావాలా పాట కావాలా పడగల కార్యక్రమంలో మీ శివతో వీణ అనే పదం వచ్చే ఆ పల్లవిలో ఆ పదం వచ్చే పాటలు వింటూ ఉన్నారు. అలాంటి పాటలు నాకు కొన్ని తట్టి నేను తీసుకొచ్చాను, మీరు నన్ను తట్టి ఇంకొన్ని పాటలు నాకు చెప్పారు. అలాంటి పాటలు అన్ని కలిపి వింటున్నాము. ఇలాంటి పాటలే కాకుండా మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా, ఎవరికైనా పాటలు డెడికేట్ చేయాలన్నా కూడా నాకు కాల్ చేయండి 9726361966. అలాగే ఆహారానికి సంబంధించిన ఆట సామెతల ఆట కూడా ఆడుతున్నాము. ఆ ఆట విషయం ఏంటో కూడా కొనసాగిద్దాము బ్రేక్ నుంచి వచ్చాక. ఎక్కడికి వెళ్ళకండి, ఐ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Manashanti. Mental peace. మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

లేట్ ఆట కావాలా పాట కావాలా రెండో గంటలో అడుగు పెట్టేసాము. గంట సేపు ఇవాళ వీణ అనే పదం వచ్చే పాటలు వింటూ వచ్చాము. అలాగే ఆహారానికి సంబంధించిన సామెతలు కూడా అడుగుతూ వచ్చాను ఇవాళ ఆటలో ప్రశ్నలుగా. అలాంటి ప్రశ్న అడిగింది ఏంటంటే, ఇందాక బ్రేక్ కి ముందు కాకి ముక్కుకి డాష్ అని అడిగాను. నాకు సురేష్ గారు లక్ష్మి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఎస్, దొండపండు. కాకి ముక్కుకి దొండపండు. దొండపండు అంటే ఎర్రగా పండిన ఫ్రూట్ అనమాట. అంటే కాకి అంటే ఎరుపు అంటే చాలా అట్రాక్టివ్ కలర్ కదా. సో ద పాయింట్ ఇస్ డిజర్వ్ చేయడు ఈ మనిషి కానీ ఇది దొరికింది అని చెప్పడానికి అనమాట సామెత పడేది. కాకి ముక్కుకి దొండపండు అది. అలాగే నాకు లక్ష్మి గారు కాల్ చేసి ఆవిడ ఈ పాట కోరారు. ఈ పాట కూడా వినిపిస్తాను. ఈ పాట అయిపోయాక మళ్లీ వీణ పాటలపై వెళ్ళిపోదాము. ఇది ఏ సినిమా ఎవరికైనా తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. ఇంతలో ఇంకో పాట కూడా, ఇంకొక ప్రశ్న కూడా అడిగేస్తాను. ఈ ఆహార పదార్థం ఏంటి? ప్రశ్న ఏంటంటే, డాష్ కాయ దొంగ భుజాలు తడుపుకున్నట్టు. డాష్ కాయ అని చెప్పాలా నేను? సరే, డాష్ దొంగ భుజాలు తడుపుకున్నట్టు ఏంటది? ఖాళీలు పూరించండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ కాల్ మీ అట్ 9726361966. లక్ష్మి గారు మీరు కోరిన ఈ పాట విన్నాక మళ్లీ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ కూడా ఉంది, కొద్దిసేపట్లో మొదలెడదాము. ఇవాళ రాబోయే ముఖ్య అతిథి వివరాలు కూడా కొద్దిసేపట్లో చెప్తాను మీకు. ఎక్కడికి వెళ్ళకండి.

సరే లక్ష్మి గారు కోరిన పాట విన్నారు మీరు. ఈ సినిమా పాట తర్వాత నాకు, అలాగే ఈ పాట వింటుంటే నాకు పవన్ గారు కాల్ చేసి సమాధానం కూడా చెప్పారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, డాష్ దొంగ భుజాలు తడుకున్నట్టు అందరికీ తెలిసినదే, కానీ వాడుకలో తగ్గిపోతున్న సామెతలు కాబట్టి మీ అందరికీ ఇలా ప్రశ్నలాగా అడిగి మీ అందరికి గుర్తు చేసి మళ్లీ వాడుకలో పెడతారనే ఉద్దేశంతో ఇలాంటి ఆట అనమాట. అందులో సమాధానం గుమ్మడికాయ దొంగ భుజాలు తడుకున్నట్టు. అంటే అర్థం మనం చాలా మటుకు వాడుతుంటాం కదా, ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎవరైనా తప్పు జరిగింది అనుకోండి, ఏదో చేశారనుకోండి, అందరూ సైలెంట్ గానే ఉంటారు. కానీ యాక్చువల్ గా తప్పు చేసిన వాడైతే, నేను కాదు కదా చేసింది, నేను చేయలేదు అసలు, అది నేను చేయలేదని చెప్పి తిరిగి చెప్తాడనమాట. సో నిన్ను ఎవడు అడిగాడు రా అసలు అంటే దొరికిపోతాడనమాట. దొరికిపోతాడో దొరికిపోతుందో అది. సో గుమ్మడికాయ దొంగ భుజాలు తడుకున్నట్టు, దీనికి పెద్ద కథ కూడా ఉంది. ఇదివరకు పొలంలో గుమ్మడికాయలు దొంగతనం జరిగితే రాజు అందరినీ నిలబెట్టి మంత్రి ఎవరు చేశారో తెలుసు నాకు, ఎందుకంటే ఆ గుమ్మడికాయలు దొంగించినప్పుడు వాళ్ళు భుజం మీద పెట్టుకున్న గుమ్మడికాయ మీద ఇది ఉంటుంది కదా బూడిదలాగా, అది అంటుకుంది అంటే అని చెప్తాడనమాట. మామూలుగా అంటుకుందని చెప్తే యాక్చువల్ గా దొంగిలించిన వాడు ఇలా దొరుకుంటాడనమాట. సో అలా వచ్చిన సామెత అది. సో అలా దొరికిపోతాడనమాట చాలా సులభంగా, అది దానికి అర్థం. సరే పవన్ గారు ఈ సమాధానం చెప్తూ ఇంకొక వీణ పాట గుర్తు చేశారు. వీణ పాట అంటే వీణ మృగిన పాట, వీణ అనే పదం వచ్చే పాటలు వింటూ వచ్చాము. అలాంటి పాటల్లో మాణిక్య వీణ అంటూ ఈ పాట గుర్తు చేశారు. పాట విందాం. మళ్ళీ మొదలెడదాం.

ఇవాళ వీణ పాటలో ఇది మనం వీణ అనే పదం వచ్చింది కాబట్టి మాణిక్య వీణ అని వచ్చింది కాబట్టి ఆ పాట విన్నాము. ఆ పాట వింటూ ఉండగా నాకు వేరే రిక్వెస్ట్ కూడా వచ్చాయి. ఆ రిక్వెస్ట్ పాటలు కూడా వినిపిస్తాను. వీణ అనే పదం వచ్చే పాటలు వింటాము. పల్లవిలో వీణ అనే పదం రావాలన్నమాట. అది సరే, నేను ఇందాక సామెతల ఆట కూడా ఆడుతాను కాబట్టి సామెతల ఆటలో ఇంకొక ప్రశ్న అడుగుతాను. తర్వాత మనకి కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ కూడా మొదలైపోతుంది. ఇంకా అది మొదలయ్యాక ఇంకా మనకి ఆట పాట కంటే ఎక్కువ పిల్లలతో కబుర్లు, వాళ్ళ ప్రదర్శనలు, వాళ్ళ టాలెంట్. పిల్లలు చిన్న రెండు మూడేళ్ళ పిల్లలు, నాలుగేళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ టాలెంట్ మనకి చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. సో అలాంటి సర్ప్రైజ్ ప్యాకెట్ లో రాబోతున్నాడు మనకి ఇంకో 10 నిమిషాల్లో యువాన్. ఇవాళ రాబోతున్న ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ కోఆర్జే కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో రాబోతున్నాడు యువాన్. యువాన్ గురించి, యువాన్ రాగానే మీకు చెప్తాను అతని గురించి. ఇంతలోగా మిమ్మల్ని ఊరిస్తున్నాను కాబట్టి ఊరట అలాగే ఉంచి ప్రశ్న అడుగుతాను, పాట కూడా వినిపిస్తాను. ప్రశ్న ఏంటంటే ఇవాళ ఆహారానికి సంబంధించిన సామెతలు వింటూ అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్నలుగా. అందులో ప్రశ్న ఏంటంటే మంది ఎక్కువైతే డాష్ పల్చన, మంది ఎక్కువైతే డాష్ పల్చన, ఆ డాష్ ఏంటి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆ ఖాళీని పూరించండి. ఆహార పదార్థం అది ఏంటి? 9726361966. ఇంతలోగా ఈ చైతర్ వీణ ఏంటో చూసుద్దాము. ఈ సినిమా పేరు తెలిసినా కూడా కాల్ చేయండి, అదే నంబర్, ప్రశ్న వేరే అనమాట. అలాగే ఇవాళ మా మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆటకి సెమీఫైనల్ జరగబోతున్నాయి మా ఆటలో. ఆ ఆటకి, ఆటను వీక్షించాలంటే మీరు వచ్చండి తప్పకుండా మదిరా అండ్ మసాలాలో. ఇవాళ ఏంటి జరగబోతోంది? మెగా పవర్ లీడర్ బోర్డ్ సెమీఫైనల్స్. ఇప్పటిదాకా చాలా మంది ఆడి పోటీ పడి మరి ఆడి సెమీఫైనల్స్ దాకా చేరుకున్న వాళ్ళకి ఈ సెమీఫైనల్ జరగబోతోంది మదిరా అండ్ మసాలాలో. ఇవాళ ఏడింటికి తప్పకుండా వచ్చేయండి. లైవ్ గా వీళ్ళు రేడియోలో ఆడుతుంటే మనకు ఎక్కడ లేని ఉత్సాహం, మనకి ఆన్సర్ చెప్పాలనిపించింది కదా. ఇప్పుడు ఇంకా ఎక్సైటింగ్ ఎనర్జీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లైవ్ గా చూస్తుంటారు, వాళ్ళ టెన్షన్ అది చూస్తుంటారు కాబట్టి. వాళ్ళతో పాటు మనం కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆడేసుకోవచ్చు అనమాట. ఆట తప్పకుండా వచ్చేయండి. మదిరా అండ్ మసాలా ఇన్ అర్వింగ్ ఇవాళ ఏడింటికి సెమీఫైనల్స్ ఆఫ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ కార్యక్రమం. సరే, వీణ పాఠం కూడా

ఆల్రైట్, మనకి ఇంకొక పాట వినిపిస్తాను. ఇంకొక పాట వినిపించాక ఇవాళ మన చీఫ్ గెస్ట్ సిద్ధమైపోయాడు, వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుతున్నాడు. ఆ చీఫ్ గెస్ట్ తో కూడా ఇవాళ కృష్ణ శివ వర్సెస్, చూసారా పిల్లలు అనగానే ఎంత టెన్షన్ వస్తుంది నాకు, కిడ్స్ వర్సెస్ శివ ఆ ప్రోగ్రామ్ మొదలెట్టేద్దాము. ఈ పాట ఒకటి వినండి. ఈ పాట విన్నాక ఇందాక చెప్తున్నట్టుగా ఈ పాట చాలా మంది కోరిన పాట, ఇది కూడా చాలా మధురంగా ఉంటుంది పాట ఇది.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ తాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
8: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: వెల్కమ్ బ్యాక్. శ్రోతలందరికీ పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఆటకావాలా పాటకావాలా అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. ఇవాళ కార్యక్రమంలో కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ మొదలైపోయింది. ఇవాళ మనకి ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ గా మనకి వచ్చేసాడు. 3-4 ఏళ్ళు పూర్తిగా నిండలేదు, 3 years and 7 months యువాన్ అనే చిన్న బుల్లి పిల్లాడు. బల క్యూట్ గా ఉన్నాడు. హీఈస్ హియర్ ఇన్ ద స్టూడియో. యువాన్ గురించి ఇంట్రొడక్షన్ ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే యువాన్ ఈజ్ రియలీ లైక్ ఫ్యామిలీ. యువాన్ మన మీరందరూ కోలాటంలో జాయిన్ అయ్యారు అంటే, కోలాటం అంటే సుదీష్ అండ్ రోషిణి అండ్ కోలాటం అంటే వాళ్ళు, అండ్ వాళ్ళంటే కోలాటం. అండ్ వితౌట్ దెమ్ కోలాటం విల్ నాట్ హ్యాపెన్. దే ఆర్ ద కీ ఆఫ్ రేడియో సురభి జాతర కోలాటం. అండ్ ఆల్వేస్ ఎనర్జెటిక్, ఆల్వేస్ యూత్ఫుల్. ఐఎమ్ షూర్ యువాన్ కూడా ఆ టాలెంట్ ట్రాన్స్ఫర్ అయి ఉంటుందని చూస్తున్నాను. యాజ్ హీ స్టెప్ ఇన్ టు ద స్టూడియో ఐ కెన్ సీ ద పేరెంట్స్ ఎనర్జీ ఆల్రెడీ ఇన్ హిమ్. హీఈస్ ఆల్రెడీ ఎక్సైటెడ్. మన అందరితో కబుర్లు చెప్పడానికి సిద్దమైపోయాడు. హీఈస్ లైక్ యునో వెన్ ఈస్ మై ఛాన్స్ టు టాక్, కెన్ యూ లెట్ మీ టాక్ అని. యూనో ఫర్ పర్స్పెక్టివ్ అగైన్ లైక్ ఐ సెడ్, 3 years and 7 months మనకి యువాన్ సిద్దమైపోయాడు. అండ్ లైక్ ఐ సెడ్ యూనో హీఈస్ రేడియో సురభి ఫ్యామిలీ. అంటే డాన్స్ అంటే మీరు కోలాటం ఎవ్రీ ఇయర్ హీ కమ్స్ అప్ విత్ క్రియేటివ్ వేస్ ఆఫ్ డాన్సింగ్ అండ్ నాట్ ఆల్ దాట్ హీ ఆల్సో డస్ డాన్స్ క్లాసెస్. అండ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ అగైన్ యూ షుడ్ రీచ్ అవుట్ టు సుధీష్ అండ్ లెర్న్ సమ్ డాన్సింగ్ రైట్ విత్ ద ఫ్యామిలీ. సో ఎనీవే వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ అండ్ మీట్. వాట్స్ యువర్ నేమ్? Say it out loud in the mic.
1: Yuvan.
0: Chusara energy ente energetic ga unnadu. Okay, Yuvan, can you say how old you are?
1: Three and a half.
0: Chusara, very nice. Yuvan, somebody told me that you know, they told me all the great songs that you like. I'm going to try and play those. And another thing about Yuvan is we will play all songs. యువాన్ గురించి చెప్పాలంటే మన జాతర సాంగ్ కూడా యువాన్ పాడడానికి రెడీ అయిపోయాడు. యు వాంట్ స్టార్ట్ విత్ ద జాతర సాంగ్ యువాన్? ఓకే, ఎస్ హీఈస్ రెడీ, హీఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మీ టు స్టాప్. ఓకే యువాన్, యూ వాంట్ సింగ్ దట్ సాంగ్, జాతర సాంగ్? ఓకే, సింగ్ ఇట్ అవుట్ లౌడ్. లెట్ మీ హోల్డ్ ద మైక్ క్లోజర్ టు యూ. ఓకే, డు యూ వాంట్ సే హై ఫస్ట్ టు అవర్ లిసనర్స్? సే హై.
1: హై.
0: ఓకే, డు యూ వాంట్ ఆస్క్ దెం సంథింగ్?
1: యెస్.
0: వాట్ డు యూ వాంట్ ఆస్క్?
1: And to ask.
0: How are they? What are they doing? You want to ask?
1: What are you doing?
0: Oh.
1: What are you doing?
0: Listeners, we are asking, what are you doing, Annie? Okay. What else? Mm-hmm. What else do you want to ask?
1: How are you?
0: Wow, that's so cute. Okay. Do you want to say something else to them?
1: Yes.
0: What? What do you want to say? He's thinking.
1: Have a beautiful day.
0: Wow, that's so nice, Yuvan. Have a beautiful day. You too, right? All the listeners are listening to you and saying, you have a beautiful day too, right? Okay, why don't we start? Oh, there's a caller for you already. Let's see who it is. Hello, Andy, you called Radio Surabhi. When I was talking?
2: Ram Miriala kada, Ram Miriala singer.
0: Ram Miriala singer, deniki.
2: Hello.
0: Hello, chapandi. ఏ పాటకి?
2: ఇప్పుడు ప్లే అవుతున్న పాటకి రామ్ మిరియాలా కదా.
0: ఆ కరెక్ట్ అండి. ఎస్ ఎస్. థ్యాంక్స్ అండి. బాయ్. ఆల్ రైట్. సరే. ఓకే ఓకే యువాన్, యువాన్ లెట్స్ స్టార్ట్ విత్ ద సాంగ్, జాతర సాంగ్.
1: ఓకే,
0: కీప్ గోయింగ్. మోతరా మోతరా, నైస్ యువాన్. ఓకే, కీప్ సింగింగ్, యూర్ డూయింగ్ సో వెల్. జాతరా జాతరా
1: జాతరా తుమ్మరేది అదేదయ్యా.
0: ఆడిందయ్యా జాతరా. నైస్ జాబ్ యువాన్. ఎక్కడ సారీ, వేర్ ఆర్ యూ యువాన్? వేర్ ఆర్ యూ?
1: ఇన్ కిండర్ గార్డెన్.
0: నో, బట్ వేర్ ఆర్ యూ రైట్ నౌ? కిండర్ గార్డెన్
1: ఇన్ నేచర్ సర్వీస్. ఐ యామ్ ఇన్ సర్వీస్ ఇంటర్నీ.
0: Oh, he's in Radio Survey interview. Wow. Actually, he's interviewing me more than me interviewing him. He's been asking so many questions. Mike Chudagani, he's gotten a little quiet, but all that energy will come out. Let's get all the energy out. Okay. To bring that energy, I'm going to play a song that you may like.
1: Okay.
0: Okay. Okay. Okay. And yes, Matram, he's like very clear, very to the point. Okay. Alrighty, let's get some more energy with this song. Do you want to sing as I play this song a little bit?
1: Yes.
0: Okay. Yes. He doesn't have no for an answer.
1: I like Blippi.
0: Oh, you already saw Blippi? Okay, let's see. Let's sing the song with this, okay? You want to sing a little bit? Into the mic, okay?
1: Okay.
0: Okay. All right. So, all right. You're going to sing, okay?
3: Blippi!
0: Let's sing.

0: ఆల్రైట్, మనకు ఒక శ్రోత కాల్ చేశారు, అందుకని పాట మధ్యలో నిలిపేశాను ఒక్క నిమిషం. హలో అండి, రామ్ గారు మీరు ఆన్ ఇయర్ ఉన్నారు, చెప్పండి. వినిపిస్తుంది, వినిపిస్తుంది,
1: చెప్పండి. ఐ వాంటెడ్ సిన్సియర్లీ కంగ్రాచులేట్ దట్ గ్రేట్ అండ్ సిన్సియర్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ టు ఎంగేజ్ దిస్ టు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. చాలా చాలా చాలా చాలా గొప్పగా అనిపించింది, చాలా గర్వ పడుతున్నాను ఒక తెలుగు వాడిగా. అంటే లైక్ వి హ్యావ్ దిస్ కమ్యూనిటీ గెటింగ్ బిల్ట్ అప్ అండ్ ఆ ఏజ్ కి అలా చెప్పగలగడం చాలా సుఖంతో ఉండాలి. అండ్ ఐ సిన్సియర్లీ వాంట్ టు కంగ్రాచులేట్ ద పేరెంట్స్ ఆల్సో. And this is something that we want to build as a community to do the right thing. And intakanna naaku paata aadataniki naaku vere padalu gaani vere parola nen express cheyalekottha. And so overwhelmed and joyful this afternoon. Thank you very much.
0: Thank you, Ramgaru. Exactly. I feel exactly the same. I had no words. I was just drowned in him singing that chalisa pollu pokunda asalu anta gurtu pettukoni. So thank you, and thanks for the blessings. And you know, it's really the parents that are you know, that have
1: this satamanam bhavati satai purushasya indriya shivindyo pratidishthati chala baagundi untandi.
0: Dhanyavaadalu. Thanks andi, bye. That is so nice. Let's show more of your talent, okay, after this song.
2: Okay.
0: Yes. Aina Ram garu cheppinavanni sort of emotions, feelings naaku kuda ikkada studio lo ivanto vachayi same feelings, but let's all bless him. Let's finish up this song and talk to Yuvan a little more. I can't stop not talking to him. So

0: Gagarin of a tarum, Samsa Risadam, Bojagin Haram.
1: Okay, let's do a quickly Gayatri Mantra because we're going to go on a break. So let's do Gayatri Mantra very fast. Om.
0: Om. Om Purbuhatsaha. Tatritarvadenyam Pargo Devasa Dhimahi Yoyunaha Prachodayat.
1: Let's do it again, one more time.
0: Om Purbuhatsaha Tatritarvadenyam Pargo Devasa Dhimahi Yoyunaha Prachodayat.
1: Thank you so much. Alright, మనం బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం. బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ ఇంకా కబులు చెప్పుకుందాము. మీరు వింటున్న ఈ కార్యక్రమం మాట కావాలా పాట కావాలా, ఇప్పటిదాకా మీరు విన్న సెగ్మెంట్ కిడ్స్ వర్సెస్ శివ అంటూ పిల్లలతో కబులు చెప్పే సెగ్మెంట్ వింటూ ఉన్నారు. ఈ బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళకండి, ఐల్ బి రైట్ బ్యాక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 p.m.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Metheny, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: కమనీయం అనగా అనగా రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

0: వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ పునః స్వాగతం. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం మీ వ్యాఖ్యాత శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది. రేడియో సురభిలో మాత్రమే ఆట పాట నడుస్తుంటాయి మాటతో పాటు. అలాగే మనం ఇప్పటిదాకా కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో వెరీ టాలెంటెడ్ యువాన్తో మనం కబుర్లు చెప్పాము. ఇప్పటిదాకా మనకి 3 కబుర్లు చెప్పాడు, 3 పద్యాలు వినిపించాడు, శ్లోకాలు చెప్పాడు. ఇంత స్పష్టంగా పుల్లు పోకుండా చెప్పడం ఆ ఏజ్ లో అసలు ఐ థింక్ ఇంక్రెడిబుల్ అని చెప్పుకోవచ్చు. సరే, యువాన్, యు వాంట్ టు సే బాయ్ టు ఎవ్రీబడి?
1: బాయ్ ఎవ్రీబడి.
0: ఓకే, వాట్ ఎల్స్ యు వాంట్ టు టెల్ ఎవ్రీబడి? సీ యు లేటర్ అలిగేటర్ మేబీ.
1: See you later.
0: I'm actually happy that he's not saying it very clearly because
1: alligator.
0: Good day, alligator. Yes. ఇంగ్లీష్ పక్కన పెట్టినా కూడా మనకి పద్యాలు అంత స్పష్టంగా చెప్పాడు కాబట్టి దాట్స్ టోటలీ ఫైన్. యా, ఓకే. అగైన్ యు ఆర్ లిస్నింగ్ టు 3.5 ఇయర్ యువాన్. హీస్ రోష్నీస్ అండ్ సుదీష్ సన్. అగైన్ స్పీకింగ్ ఆఫ్ దెమ్, దే యు నో బోత్ నేమ్స్ ఫ్రమ్ కోలాటం. జాతరలో కోలాటం వాళ్ళు కండ అది దానికి హెల్ప్ చేసి, దానికి డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసి మనందరికీ చాలా పేషెంట్ గా డాన్స్ స్టెప్స్ అవి నేర్పి ఎవ్రీ ఇయర్ కమ్స్ అప్ విత్ దే బోత్ కమ్ అప్ విత్ డిఫరెంట్ ideas of dancing and like I said, they are family. They are, without them kolatam will go nowhere. Akkade nunchi nigurtuntam sare vallu Natch 5 ane studio kuda undi, dance studio. Vaalla daggara meeru dance nadi nechukovalanna kuda reach out to them. Natch 5 is their studio. Thank you again for getting Viha Yuvan here. I'm saying Vihan. That's my name too. Anyway, thank you Yuvan for coming again. Have a blessed day and have a good day. And see you again and again and again.
1: Okay.
0: Okay, okay, okay. All right. Let's listen to a song very quick. Veena mode lo kelipodam malli. Ivala amsalalo Veena ane padam vache paatlu vinipistu vacharu. Aa paatlu vintu unandi. Malli aata kuda manam aatlo kuda velipodam. Ekkadiki velakandi. Paatu vinandi. Idi ye cinema telisthe call cheyandi 972-636-1966.

0: సరే అండి, ఇప్పటిదాకా యువంతో మాట్లాడి నేను ఏదో లోకంలోకి వెళ్ళిపోయాను, మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇవాళ కార్యక్రమంలో ఆటకావాల పాటకావాల కార్యక్రమంలో వీణ అనే పదం వచ్చే పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి పాటల్లో చక్రవాకం సినిమాలో విన్న ఆ పాట వీణలోన అని వచ్చింది కాబట్టి వీణ అనే పదం వచ్చింది కాబట్టి అది వీణ పాట ఉండకపోవచ్చు, కొన్ని కొన్ని వీణ పాటలు కూడా అవుతాయి, కానీ వీణ అనే పదం వచ్చే పాటలు వినిపిస్తున్నాను మీకు. సరే, ఇందాక మనము అలాగే ఆట విషయానికి వస్తే సామెతలు, ఆహార పదార్థాలతో వచ్చే సామెతలు వింటూ ప్రశ్నలు గా మిమ్మల్ని అడుగుతూ వచ్చాను. అలాంటి దాంట్లో నేను ఇందాక అడిగిన ప్రశ్నకు నాకు ఎవరు సమాధానం చెప్పలేదు, అందరూ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఆటలోకి. అడిగింది ఏంటంటే నేను ప్రశ్న, మంది ఎక్కువైతే డాష్ పల్చన, మంది ఎక్కువైతే డాష్ పల్చన అని అడిగాను. దానికి సమాధానం తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. దానికి సమాధానం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆ ఖాళీలు పూరించండి, అలాగే దాని అర్థం ఏంటి, ఆ సామెతకి అర్థం ఏంటి తెలిసినా కూడా నాకు చెప్పండి. 972-636-1966. అలాగే ఇవాళ మా సెమీఫైనల్స్ జరుగుతున్నాయి మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆ ప్రోగ్రామ్. ఇప్పటిదాకా చాలా మంది ఆడి వాళ్ళు పోటా పోటీలు పడి ఒక సెమీఫైనల్స్ దాకా వచ్చిన వాళ్ళందరికీ ఇవాళ 8:00 మదిరాయణ మసాలా, మార్కెట్ ప్లేస్ బూల్వార్డ్ అరవింగ్లో ఉన్న మదిరాయణ మసాలాకి వచ్చేయండి. ఇవాళ 8:00 తప్పకుండా వచ్చేసేయండి. ఇవాళ సెమీఫైనలిస్ట్ తడాకా ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు ఆడుతుంటే మనకి ఈ గేమ్ షోస్ అది మనం చూస్తుంటే కూడా మనకి ఆన్సర్స్ అవి చెప్పాలని ఉంటుంది, మనకు కూడా అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి, అదే ఎక్సైట్మెంట్ మీరు కూడా పొందడానికి తప్పకుండా వచ్చేయండి. హలో అండి, రేడియో సురభి కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు, ఎవరిని మాట్లాడేది?
1: నా పేరు లక్ష్మి అండి.
0: లక్ష్మి గారు చెప్పండి. ఎస్, సరైన సమాధానం అండి. ఎందుకంటారు, ఎందుకు అది చెప్పండి.
1: అందరికి మజ్జిగలో అందరికి సరిపోయేలాగా మజ్జిగను పలసం చేసి నీళ్ళు ఎక్కువ సరిపోయేలాగా చేయాలి.
0: అవునా, క్వాంటిటీ సరిపోవడానికి చేస్తాం కదా. ఎస్, అంతేనండి, అంతే, సరైన సరైన అర్థం అది. నాకు తెలిసింది కొంచెం యాడ్ చేస్తాను తర్వాత వింటూ ఉండండి.
1: తప్పకుండా,
0: ధన్యవాదాలు, బాయ్ అండి. హలో అండి, రేడియో సురభి కాల్ చేశారు, ఎవరండి మాట్లాడేది?
2: హాయండి, నా పేరు లవకుమార్ అండి.
0: లవకుమార్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాండి, బాగున్నారా?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
2: ఇందాకే నేను అనుకున్నాను ఆ సామెత, అందుకని చెప్పి యాక్చువల్ ఫోన్ చేశాను. నార్మల్ ఫోన్ చేయను, వింటూ ఉంటాను
0: కానీ
2: మజ్జిగ పల్చనా
0: లేదండి. దాని అర్థం ఏంటి చెప్తారా?
2: ఇందాక టెంపుల్కి వెళ్ళున్నానండి, లాస్ట్ లో ఉన్నాం మేము. లాస్ట్ కి వచ్చేసరికి ఫుడ్ కొంచెం తక్కువ పెడతా ఉన్నారు. నార్మల్ అది బిందు భోజనాలు అలా వెళ్ళినప్పుడు
0: అది నేను దానికి మామూలుగా సామెతలకి అర్థాలు కూడా ఉంటాయి కదండి, నేను అనుకుంటున్నాను మరి తప్ప ఉండొచ్చు. మామూలుగా టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద రాత్ అంటారు కదా, ఆ విధమైన సిచ్యువేషన్ గా కూడా వస్తుందేమో. అంటే చాలా మంది అయిపోతే కూడా డైల్యూట్ అయిపోతుంది టాపిక్ అన్నట్టుగా కూడా ఏమో
2: అనుకుంటున్నాను.
0: వాటికి అర్థం వేరే అర్థం చేస్తే సందర్భ సహితంగా బాగుందండి.
2: అదే ఇందాక అనుకున్నానండి నేను, అది సామెత లైన్ లో లాస్ట్ లో ఉన్నాం, క్లోజింగ్ టైం ఉంది, లైట్ గా తక్కువ పెట్టుకుంటే అప్పుడు అనుకున్నాను నేను, అందుకని చేసి.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.
2: ఓకే,
0: బాయ్ అండి. నైస్ నైస్, థ్యాంక్స్ అండి ఫర్ దోస్ ఇన్స్పైరింగ్ కామెంట్స్. ఇలాగే వింటూ ఉండండి. ఇంకా మనం ఆటపాటకి 45 నిమిషాలు ఉంది ఈ కార్యక్రమం. ఆటకవల పాటకవల మీ శివతోటి, మీ శివతోటి అంటే నాకే కష్టంగా ఉంది, శివతోటి మూడుసార్లు చెప్పడం నాకు అలవాటైపోయింది. సరే, ఈ కార్యక్రమంలో ఇవాళ వీణ అనే పదం వచ్చే పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి పాట నేను ఈ పాట వింటూ కరిగిపోయాను. ఈ పాట ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాట విందాము, సమాధానం వచ్చేసింది కాబట్టి ఇంకో ప్రశ్న అడిగేస్తాను. ఇది కూడా ఆహారానికి పద సంబంధించిన సామెతే. మింగ డాష్ లేదు మీసాలకి సంపంగి నూనె, మింగ డాష్ లేదు మీసాలకి సంపంగి నూనె. 972-636-1966. ఇంతలోగా ఈ సినిమా తెలిస్తే కూడా నాకు కాల్ చేయండి. ఇది ఈ పాట ఏ సినిమాలో

మరణ మృదంగం ఆ సినిమాలో పాట విన్నారు మీరు. ఈ పాటలో కూడా వీణ అనే పదం వచ్చింది కాబట్టి అది విన్నారు. సరే, నాకు శ్రీనివాస్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే మెతుకు, సామెత ఏంటంటే మింగ మెతుకు లేదు మీసాలకి సంపంగి నూనె. దానికి యథార్థం ఏంటంటే దానికి ఎక్స్ట్రా వేగన్స్ రైట్. సో మనకి ఇఫ్ యూ బేసిక్స్ లేకుండా యువర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ అప్ ఇన్ ది ఎయిర్ లాగా అనమాట. ఆ విధంగా ఉండడం సమ్మన్ దట్ యూనో మర్సిడీ కార్లు, మర్సిడీస్లు, లేకపోతే బీఎండబ్ల్యూలు కాకుండా అవి మనం కోరుకోవడం తప్పలేదు, కానీ బేసిక్స్ ఫోకస్ ఆన్ ద బేసిక్స్ ఫస్ట్ అన్నట్టుగా అనమాట. సో ద థింగ్ ఈస్ ఎక్స్ట్రా వేగన్స్ షుడ్ బి అవాయిడెడ్ అట్ ఎనీ కాస్ట్, అదర్వైజ్ యూ విల్ టర్న్ ఇన్ టు అ పాపర్ సూన్ అని అర్థం వస్తుంది దానికి. సో అది మింగ మెతుకోలేదు మీసాలకి సంపంగి నూనె. సరే, ఇవాళ ఆహార పదార్థాలు ఇన్ని అడుగుతుంటే నాకే ఆకలిస్తుంది. ఆకలిస్తున్నా కూడా కొంచెంసేపు మనం పట్టుపట్టి ఇలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే చక్కగా ఇంటికెళ్ళి మంచిగా ఛాయ్ తాగే టైం కదా. సరే, ఇంకో ప్రశ్న అడుగుతారు అయితే మరి సిద్ధమా మీరు? సరే, ప్రశ్న ఏంటంటే ఎక్కడైనా బావ కానీ డాష్ తోట దగ్గర మాత్రం కాదు, ఎక్కడైనా బావ కానీ డాష్ తోట దగ్గర మాత్రం కాదు. ఆ డాష్ ఏంటి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆ ఖాళీలు పూరించండి, పూరించి దానికి అర్థం ఏంటో చెప్పండి. తెలిస్తే 972-636-1966 కి కాల్ చేసేయండి. అలాగే ఆ సామెతకి సామెత పూరించలేకపోయినా కూడా ఈ పాటకి, ఈ పాట ఈ సినిమాలో తెలిసినా కూడా నాకు కాల్ చేయండి. ఇది కూడా మరో వీణ పాటే.

0: హలో అండి, మీ మాట శ్రోత్రేంద్రం విన్నారు, మీరు ఆన్ అయ్యారు, ఎవరండి మాట్లాడేది?
1: నా పేరు రాఘవేంద్ర అండి.
0: రాఘవేంద్ర గారు చెప్పండి.
1: రాఘవేంద్ర అండి.
0: చెప్పండి రాఘవేంద్ర గారు, వినిపిస్తుంది.
1: ఓకే ఓకే. అరే ఇది ఇందాక మీరు సామెత అడిగారు కదా, అది వంగ అండి, వంగ తోట కాదండి.
0: వంగ తోట కాడ అంటే అర్థం తెలుసా మీకు?
1: అంటే అర్థం అంటే అప్పట్లో అది మోటు మీద ఉండదండి. అంటే ఎక్కడైనా మీరు బాగుగా ఉండొచ్చు, కానీ ఇట్లా గుబురుగా తోట కంటే వాటి వెనకాల అది ప్రైవసీ ఉంటుంది కాబట్టి అక్కడ బాగుంది కాదు అని చెప్పేసి. అది సిమిలర్ టు ఇదండి, మన పేకాట పేకాటే మనోడు మనోడే పేకాట పాకాట అంటారు సరే.
0: అంటే
1: ఆ రిలేషన్ ఉంటుంది.
0: ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. నేను మామూలుగా వంగ తోట అంటే బ్రింజాల్ అలా వచ్చిందేమో అనుకున్నాను, బట్ నాకు రాజేంద్ర
1: నాటు ఇది పల్లెటూరుదండి. అర్థమైంది
0: అర్థమైంది అర్థమైంది. మీరు అన్నట్టు బిజినెస్ బిజినెస్ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్నట్టుగా అనమాట. అర్థమైంది, సూపర్ అండి. ఓకే ఓకే, అర్థమైంది, బాగుందండి, సూపర్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్, సో నేను కూడా అలాగే అనుకున్నాను, అయితే నేను తప్పు అనుకున్నాను అనమాట అర్థం. సో దానికి అదే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాక్ అంటారు కదా, బిజినెస్ లో బిజినెస్ బిజినెస్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అన్నట్టుగా అర్థం వచ్చింది అనమాట. సరే ఇంకొక పాట వినిద్దాము టకటక. ఈ పాట విన్నాక మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం, ఎందుకంటే మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది పాట. అలా చేయకుండా కంటిన్యూటీ ఉండడానికి పాట విన్నాము. ఈ పాట విన్నాక ఇంకొక అరగంట సేపు ఉంటుంది. ఇప్పటిదాకా మీరు విన్న కార్యక్రమం ఆట కావాలా పాట కావాలా, మీ వ్యాఖ్యాత శివ శివ శివత్వం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు రేడియో సురభిలో మాత్రమే, రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. సరే పాడుదాం, పాడుని బ్రేక్ నుంచి వచ్చాక మళ్లీ సామెతలు కొనసాగిద్దాం.

0: సార్ నేనేమి బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
1: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
2: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party ya leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

సరే అండి, మళ్ళీ ఆటకాల పాటకాల కార్యక్రమం ఆఖరి అరగంటలో అడుగు పెట్టేసాము. ఇంకా ఆలస్యం చేయకుండా అరగంట అంటే ఇంక ఎక్కువ పాటలు ఆటలు ఉండే సమయం ఉండనట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ కబుర్లు చెప్పకుండా దిగిపోదాం. దిగిపోదాం అన్నాను కాబట్టి ప్రశ్న ఏంటంటే, ఇవాళ మనం ఇప్పుడే అలా రేడియో పెట్టి మా రేడియో సర్వీ వింటున్న వాళ్ళకి ఇవాళ ఆట ఏంటంటే ఆహారానికి సంబంధించి సామెతలు అడుగుతున్నాను అనమాట. అందులో నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా నడుస్తుంది, ఒక సామెత చెప్తున్నాను, మధ్యలో బ్లాంక్ ఫిల్ చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, బ్రతికుంటే డాష్ తినవచ్చు, బ్రతికుంటే డాష్ తినవచ్చు. ఆ డాష్ ని పూరించండి, ఖాళీని పూరించండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సమాధానం తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయండి. అలాగే వీణ అనే పదం వచ్చే పాటలు వినిపిస్తూ ఉన్నాను, పల్లవిలో రావాల పదం. సో ఇంకా రెండు పాటలు మిగిలాయి నా దగ్గర, ఆ రెండు పాటలు వినిపించాక వేరే పాటలు వినిపించి ఇవాళ కార్యక్రమానికి స్వస్తి చెప్పేద్దాం. ఈ పాట వేసే మాకు తెలిసినా కూడా కాల్ చేయండి, 9726361966 నంబర్ అదే, ప్రశ్నలు రెండు, ఇది ఏ సినిమా పాట లేదా బ్రతికుంటే డాష్ తినవచ్చు సమాధానం, కాల్ చేయండి.

0: దేవీపుత్రుడు ఆ సినిమాల పాటది. సరే, ఇంకొక వీణ పాట మిగిలింది నా దగ్గర. వీణ పాట వినిపించేస్తాను. వినిపించేలోపు ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు గిరిగారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా కాల్ చేస్తారేమో చూద్దాము. ప్రశ్న ఏంటంటే, బ్రతికుంటే డాష్ తినవచ్చు. ఆ బ్లాంక్ ని ఫిల్ చేసి నాకు కాల్ చేయండి. అలాగే మా ఇవాళ మా మెగా పవర్ లీడర్ బోర్డ్ సెమీఫైనల్స్ జరగబోతున్నాయి మదిర అండ్ మసాలాలో. ఇవాళ ఏడింటికి మొదలైపోయే ఈ సెమీఫైనల్స్ ఎక్సైట్మెంట్ కోసం మీరు మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు అందరినీ తీసుకొచ్చేసేయండి. వీళ్ళందరూ ఆడుతుంటే మనం లైవ్ గా వాళ్ళని చూడొచ్చు. మనం ఇప్పటిదాకా సిగ్నేచర్ షోలు తర్వాత డ్రైవ్ టైంలో కూడా వాళ్ళు ఆడుతుంటే ఎంత ఉత్సాహం కలిగిందో మనకి, అలాగే వాళ్ళని లైవ్ గా చూస్తుంటే మరింత ఉత్సాహం కలుగుతుంది. ఆ ప్రశ్నలు మీరు కూడా సరదాగా విని వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరు కూడా ఆలోచించి, అవును ఇది నాకు తెలిసి ఇది నేను చెప్పండాల్సిందే, ఇలా మనకి ఏదైనా ఆర్డర్ ఇస్తే అనిపిస్తుంది కదా, అలా అనిపించేటట్టుగా ఉంటుంది. హలో అండి, రెడ్డి సర్వి కాల్ చేశారు. మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. ఎవరండి మాట్లాడేది?
1: హలో అండి, నా పేరు చందన.
0: చందన గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, చెప్పండి.
1: మీరు అడిగిన దానికి ఆన్సర్ బలుసాకు కదా.
0: బలుసాకు, ఎస్. అర్థం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది చెప్తారా?
1: అది ఏదైనా డేంజర్ లో ఉన్నప్పుడు బెటర్ టు బ్యాక్ ఆఫ్ అన్న సిచ్యువేషన్ లో
0: వాడతారు. సమాధానం,
1: బతుకుంటే బలుసాకు తినచ్చు, ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అయిపోవాలి అని.
0: కరెక్ట్, కరెక్ట్, ఎస్.
1: నాకు సాంగ్ కావాలండి.
0: తప్పకుండా చెప్పండి.
1: చాలా రోజులండి, శంకరాభరణం మూవీ ఉంది కదా, లైక్ ఓల్డ్ మూవీ, అందులో వచ్చి
0: సామాజవర్గం కావాలి.
1: అది ఆయన పిలుస్తారు కదా సారవా, అది అక్కడ వరకు
0: కావాలండి. తప్పకుండా, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు, బాయ్. ఎస్, ఎస్, బ్రతుకుంటే బలుసాకు తినవచ్చు అని. బలసాకు ఇట్స్ నాకు తెలిసి ఇట్స్ వైల్డ్ లీఫీ వెజిటబుల్, బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ యూఆర్ ఇన్ ఎ సిట్యుయేషన్ వేర్ దేర్ ఇస్ డేంజర్ యునో బెటర్ ఎస్కేప్, చందన్ గారు చెప్పినట్టుగా. ఇంకో విధంగా కూడా అంటుంటాం మనం, అది మూత పదాలు అయిపోయింది. బతుకుంటే బందర్ బస్టాండ్ లో బఠానీలు అమ్ముకుని బతకచ్చు అని అంటుంటాం కదా, బందర్ బస్టాండ్ బఠానీ ఎందుకు వచ్చిందో ఆ ప్రాస వల్ల వచ్చినట్టు దానికి. సో అలా కూడా అంటుంటాం కదా. సో అది అక్కడ కూడా తిండి పదార్థాలు అన్నాయండి ఈ బఠానీలు. సరే, ఇంకొక వీణ పాట వినిపించాక ఇంకో రెండు మూడు పాటలు వినిపించే సమయం ఉంది కాబట్టి ఈ ఆఖరి వీణ పాటతోటి వీణ అనే టాపిక్ అంశం మీద పాటలు ముగించి వేరే పాటలు వెళ్ళిపోదాం.

ఎస్, ఇవాళ కార్యక్రమంలో వీణ పాటలు ఈ ఆఖరి పాటతోటి అయిపోయి, కానీ ఇంకా మనకి బోల్ సమయం ఉంది. బోల్డ్ అంటే బోల్డ్ ఎక్కలేని సమయం అనుకుంటూ ఉండాలి, అక్కడక్క ముందుకు వెళ్ళిపోతుంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా కొన్ని రిక్వెస్ట్ పాటలు, అలాగే వేరే రెండు మూడు పాటలు నా దగ్గర ఉన్నాయి, అవి కూడా వినిపిస్తాను. చంద్ర గారు వింటూ ఉంటే మీరు కోరిన ఈ పాట, వీణ పదం రాకపోయినా ఇందులో వీణ మోగుతుంటుంది వెనకాల, విందాం. సామెతలు అడుదామా ఇంకోసారి, ఇంకొక ఆఖరి సామెత అడుగుతాను. ఇవాళ ఆట ఎందుకో ఎక్కువ ఆడలేదు అనిపిస్తుంది నాకు. సో ఇది చూస్తున్నా ఇదేదో ఇలా అడిగితే బాగోదేమో. సరే, డాష్ విరిగి డాష్ లో పడ్డట్టు. ఇది రెండు ఆహార పదార్థాలే, రెండు డాష్లు వచ్చాయి ఇక్కడ. డాష్ కొట్టకుండా మీరు చెప్పండి సమాధానం. డాష్ విరిగి డాష్ లో పడ్డట్టు. 9726361966 పడున్నాం.

చేసుకుని పాపం మీద ఊహాలోకంలో వేరుస్తూ ఉంటుంది. అందరూ ఆ ఊహాలోకంలోకి వెళ్ళిపోయి అలా ఉండగా ఈయన కోపం వచ్చి శారదా అంటారన్నమాట. అది ఆ ముక్క దాకా వినాలని అడిగారు చందన్ గారు. సో ఆ ముక్క కూడా విని అందుకే ఆట ఆ పాట చివరిదాకా ఉంచారన్నమాట. సరే ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. నేను ప్రశ్న అడిగానా? ఓకే అడిగినట్టున్నాను. ఓకే సామెత ప్రశ్న ఇంకా సమాధానం అవ్వలేదు. ఈ పాట అయిపోయాక చెప్పేస్తాను. డాష్ విరిగి డాష్ లో పడ్డట్టు. ఇవి కూడా రెండు ఆహార పదార్థాలే. అవేంటి? పూరించండి ఖాళీలు. డాష్ విరిగి డాష్ లో పడ్డట్టు. 972-6961-966 ఇంకొక పాట విందాం. ఇంకో రెండు పాటలు వినొచ్చు.

ఆ హీరో వదలనే అంటున్నాడు కానీ నన్ను వదిలించుకునే సమయం వచ్చింది మీ అందరికి. నాలుగైపోయింది సమయం. ఇవాళ ఆటకవల పాటకవల కార్యక్రమానికి సెలవు తీసుకునే సమయం వచ్చింది. ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు ప్రసాద్ గారు కృష్ణపేరి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. రొట్టి విరిగి నేతిలో పడ్డట్టు. దీనికి ఇంకో రకమైన సామెత ఏంటంటే తంతే బూరెల బుట్టలో పడ్డట్టు, తంతే గారెల బుట్టలో పడ్డట్టు కూడా అంటుంటారు. అంటే బేసిక్ గా వెన్ ఒక బ్యాడ్ లక్ అంటే ఏదో తప్పు చేసినా కూడా మనకి అదృష్టం కలిగి మనకి ఇన్ ఫేవర్ గా అవ్వడం అనమాట. దాన్ని ఆ సామెతగా చెప్పారు. సరే అండి, హోప్ యూ ఎంజాయ్డ్ ది ఆట పాట అండ్ మన యువన్ మాట కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో. ఇవాళ చాలా చాలా విషయాలు జరిగాయి కదా మనకి. కిడ్స్ వర్సెస్ శివ అయింది, తర్వాత ఫ్రూట్ ఆహార సామెతలు, తర్వాత వీణ అనే పదం వచ్చే పాటలు విన్నాం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శివ ఆటకాల పాటకాల కార్యక్రమంకి. అందరూ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్. ఈ ఆఖరి పాటతో

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. Naku inka gurtundi. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukune happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi pooja samanlu, huvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Hi, hello, namaste.
5: మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ శిరీష అండ్ అనూహ్య ఓన్లీ ఆన్
4: 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం అండ్ డాలస్ ఇస్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ కూడా.
5: Yes, so mana happening happening radio ki tune in ayipoyina meelva andarki swagatham. So swagatham. Inka mee weekend plans enti, ela jarugutundi, ivanni muchatlu slow slow ga maatladukunnamu, but beautiful paata aithe coming your way right now.
4: Yeah, weekday tensions nunchi weekend enjoyment ante kushi kushi ga compulsory kabatti ee roju oka banger paata toti start chesedam mana show ni. Emantavanu?
5: Yep.

0: ఫుల్ మహేష్ బాబు పాటతోటి ఒక బ్యాంగర్ స్టార్ట్ అయిన తర్వాత అనూహ్య నాకేమనిపిస్తుందంటే ఇదేమో సమ్మర్ సీజన్ అండ్ చాలా మందికి ఏంటలే గాని అందరికి ఆల్మోస్ట్ స్కూల్ పిల్లలందరికి హాలిడేస్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి అఫీషియల్లీ, ఇది ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసేసుకున్నారు. అయితే చాలా మంది ఇండియా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఇండియాకు వెళ్లారు, లేదు అని అంటే ఇక్కడిక్కడే ట్రిప్స్ కూడా వేసుకుంటున్నారు.
1: అవును.
0: అయితే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మోస్ట్లీ 80s and 90s మదర్సే కదా ఇప్పుడు స్కూల్కి వెళ్లే పిల్లలు. అంటే చిన్నప్పుడు మనల్ని ఎక్కడికైనా ఇట్లా ట్రిప్పులకి, అంటే మన ట్రిప్పులు అంటే ఏదో పెద్ద కాశ్మీర్ ఊటీ అలాంటివి ఉండవు కదా, మన ఎన్ని తిరుపతి అలా అన్ని టెంపుల్ తో రిలేట్ అయి ఉంటాయి కదా. సో మన మమ్మీలు ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ పులిహార కలపాలి, దాని తర్వాత కాస్త దద్దోజనము, ఇంకోటి ఏదో కలపాలి, ఉప్మానో కలపాలి ఈ ట్రైన్ లోకో బస్ లోకో ఫుడ్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా ఇదే చేస్తుంటారంటావా,
1: వీళ్ళు శాండ్విచ్లు బర్గర్లు ఉర్గర్లు చీజ్ కేక్లు
0: అవి ప్యాక్ చేస్తాయి.
1: ఆపిల్ పై తింటావా, ఉంది కదా ఫేమస్ కాజల్ అండ్ షారూక్ ఖాన్ దాంట్లో వాళ్ళు ఇమిటేట్ చేస్తుంటారు. సో యా ఆపిల్ పై అన్ని పెట్టుకుంటారు అనుకుంటా నేనైతే ఇక్కడ.
0: అంతే అంటావా, కానీ నాకేమనిపిస్తుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన కంఫర్ట్ ఫుడ్ లైక్ అదే పులిహార అవే తీసుకెళ్తారేమో, ఓ నో చిన్నప్పుడు మా అమ్మ చేసిన పనులే మేము కూడా చేస్తున్నాము అని వాళ్ళు రియలైజ్ అవుతారేమో అని అనిపిస్తుంది నాకు.
1: కూతుళ్ళు కాస్త అమ్మల్లాగా మారిపోతున్నారు చూసారా అని అనుకుంటూ ఉంటారన్నమాట. సో యా అలాగా మీకు ట్రావెల్ ప్లాన్స్ లో ఉన్నప్పుడు చిన్నప్పటివి ఏమన్నా క్యారీ చేస్తున్నారా, హ్యాబిట్స్ ఆర్ మైండ్ సెట్ ఆర్ మోర్ స్పెసిఫికలీ మాట్లాడాలంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఆ మైండ్ సెట్ తో ఇప్పటికీ నడుచుకుంటున్నారా లేదా అనేది ఇవాళకి మన హాట్ టాపిక్ అంటావు.
0: అంతే కదా, మరి ఇంకా చాలా ఉన్నాయి, నాస్టాల్జిక్ ఒక థింగ్ చెప్పాను అనమాట. అసలు భలే క్రేజీగా కనెక్ట్ అయ్యారు, ఐ విల్ బ్రింగ్ అప్ దట్ టాపిక్ ఒకసారి బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. ఈ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం అది ఏంటి అని.

0: అదన్నమాట, బయట ఎంత ఎండగా ఉన్నా గానీ మన కార్తి పాట ఆ వారంలోంచే పాట పడాల్సిందే మనకి. బికాజ్ అదొక సూదింగ్ అంటే పాట ద్వారా అయినా గానీ మన వెదర్ ని కొంచెం కాంపెన్సేట్ చేద్దామని ఒక ప్రయత్నం అన్నమాట.
1: అనూహ్య, అట్లా అనూహ్య అని చూస్తే నాకు ఎప్పుడు ఒక మీమ్ గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. ఆ మీమ్ ఏంటో తెలుసా?
0: జాగ్రత్తగా చెప్పు.
1: ఆ మీమ్ ఏంటంటే వెనకాలేమో మొత్తం ఇల్లు ఏదో తగలడిపోతూ ఉంటుంది, ఇట్లా ముందేమో ఒక అమ్మాయి కూర్చొని నింప అదిగా ఆమె చేసే పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. డాలస్ ఏమో ఇట్లా నిప్పులతోటి ఇలా కక్కుతుంటే మాకేమో కార్తీ పాట విని చల్లగా ఫీల్ అవుతుందంట. అనూహ్య చూస్తే నాకు ఎప్పుడు అదే మేము గుర్తొస్తుంది, వెనకాల ఏమన్నా తగలడిపోతూ ఉండని, ముందు మాత్రం మనం హ్యాపీగా నెయిల్ పాలిష్ చేసుకోవడము, ఆస్వాదిస్తూ తినడము, ఏదో ఉంటది.
0: ఆ ఊహ ఎంత బాగుందో చూడు. చాలరా, మంచి మంచిగా పోల్చావరా. థ్యాంక్ యూ.
1: ఓకేనా, నువ్వు హ్యాపీ, సాటిస్ఫై
0: అయ్యావు. సో బ్యాక్ టు ఇందాక నువ్వు ఏదైతే ఆ నాస్టాల్జిక్ పాయింట్ చెప్పావో, టు అవర్ థాట్ ఏంటంటే ట్రావెలింగ్ టైం ఉంది కాబట్టి ఏంటేంటి మీ మీ ట్రావెల్ హ్యాబిట్స్? ఫర్ ఎగ్జాంపుల్ అసలు ట్రావెల్ అంటే నేను ఫస్ట్ బుక్ చేసుకోవాలి ఫ్లైట్. ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి నువ్వు ఎన్ని మంత్స్ ముందు ప్లాన్ చేస్తావు? అది ఫ్యామిలీలో వస్తున్నటువంటి రిచువల్ లాగా డిస్కౌంట్ ఎక్కడెక్కడ ఉన్నాయని అన్ని పడతారా? అవర్స్ అవర్స్ కూర్చొని చేస్తారా? అసలు $50 డిస్కౌంట్ వచ్చినా గానీ తీసేసుకుంటావా? ఫుల్ ఎంజాయ్ చేస్తావా?
1: అంతే కదా, ఇప్పుడంటే అలాగే చేస్తాము. ముందే ముందే మనకు ఐడియా ఉంది, ప్లాన్ ఉంది అని అంటే అట్లానే చేస్తారు. బట్ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్లా పాతకాలం రోజుల్లో మన ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే వెళ్ళి రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఒక టికెట్ కౌంటర్ లో అడిగి కొనుక్కొని, అండ్ సేమ్ విత్ బస్ కూడా కదా, సేమ్ విత్ బస్ కూడా. అండ్ నీకు గుర్తుందో లేదో, డాడీలందరికీ ఒక కామన్ థింగ్ ఉంటుంది, అదేంటంటే ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి మనం, ఏ తిరుపతికో ఎక్కాలి, సమ్ ఎక్కడి నుంచో వెళ్తుంటే జనరల్లీ నైట్ అంతా మనం అదే ట్రైన్ లో ఉంటాం కదా. 9:00 ఈ ట్రైన్ అంటే వాళ్ళు 7:00 కల్లా ఫస్ట్ వాళ్ళని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్తారు. 5:00 నుంచి ఇంట్లో సర్దావా, ఆటో వస్తుంది, ఆటో వస్తుంది, క్యాబ్ వస్తుంది, క్యాబ్ వస్తుంది, కమాన్ కమాన్ కమాన్ అని హడావిడి.
0: నా ఇంట్లోనే గోల కాదా, అందరింట్లో ఉందా?
1: యూనివర్సల్ ప్రాబ్లం,
0: గుర్తున్నోరా? అందుకే ఈ టాపిక్ తీసుకొచ్చాం అనమాట ఇవాళ. కాబట్టి ఒకరికొకరు ఆహా ఇది మన ఇంట్లోనే జరుగుతుంది అని ఫీల్ అవ్వకుండా కాస్త మారల్ సపోర్ట్ చెప్పుకుందాం రా, ఇట్లాంటి చెప్పి. ఎస్, ఆటో ముందే బుక్ చేయడాలు, లేదా క్యాబ్లు ఈ మధ్య క్యాబ్లు వచ్చేసాయి కాబట్టి క్యాబ్లు ఇంకా అవర్స్ ముందే బుక్ చేసి ట్రాఫిక్ అన్నిటినీ గుర్తు పెట్టుకుని మళ్ళీ వాళ్ళు హడావిడి చేస్తున్నారు. ఏ డాడీస్ కే కాదు, అదే మా మమ్మీస్ కి డాడీస్ అవుతారులే, బట్ గ్రాండ్ ఫాదర్స్ ఇప్పటికి కూడా ఎంత ఏజ్ అయినా గానీ వాళ్ళు మాత్రం అసలు రెడీ అయ్యి టెన్షన్ గా వచ్చేస్తారు కదా, కూర్చునేస్తారు, రెడీ అయ్యి అయిందా సర్దిందా అని అప్పుడు పక్కన వాళ్ళ మీద ప్రెషర్ పెడుతూ ఉంటారు. మళ్ళీ మమ్మీస్ ఇంకా అమ్మాయిలు ఉన్నారు ఇంట్లో అంటే
1: లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి సర్దుతూనే ఉండాలి, సర్దుతూనే ఉండాలి. అసలు లాస్ట్ మినిట్ కూడా ఏదో ఒకటి, అయ్యో తాళ వేస్తున్న టైం కూడా అయ్యో నేను ఇది మర్చిపోయాను లోపలికి ఒకసారి నేను తీసుకొస్తా అని అంటారు. సో ఇలా మీకు కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎదురయ్యే ఉంటాయి, ఫర్ ష్యూర్ ఎదురయ్యే ఉంటాయి. మీకు ఎలాంటి సిచ్యుయేషన్స్ అయ్యాయి? అండ్ మీ ఫాదర్స్ మిమ్మల్ని ఎంత ముందుకు రైల్వే స్టేషన్ కో బస్టాండ్ కో తీసుకెళ్లి కూర్చోబెట్టేవాళ్ళు? మాతో షేర్ చేసుకోండి 9726361966 కి కాల్ చేసి.
0: సో బస్సు ట్రైన్ ఇవన్నీ చెప్పింది కాబట్టి ఈ బ్యూటిఫుల్ పాట పడాల్సిందే మన శిరీష రిక్వెస్ట్.

0: Jaja. బాబా బాబా, అసలు నాకైతే ఎంత ఫేవరెట్ సాంగ్ ఉంటదంటే, అంటే భలే ఇంట్లో ఉన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో రిలీజ్ అయింది సినిమా, టీవీలో వస్తే ఇంట్లో ఎవరు లేరు అంటే నేను మ్యూజిక్ ఛానల్ ఒకటి పెట్టేసుకుని అన్ని డోర్లు కట్టెలు అన్ని వేసేసుకుని పాటలు పెట్టుకుని నేను ఒక్కదాన్నే ఎగరేదాన్ని అన్నమాట. సో అట్లా ఈ పాట చాలా సార్లు మ్యూజిక్ ఛానల్లో వచ్చేది. అసలు ఎంత క్రేజీగా ఉండేదో, లైక్ శ్రేయా కూడా ఎంత గ్రేస్ఫుల్ గా ఉంటది ఆ సాంగ్ లో అని అనిపిస్తుంది.
1: పాట ఎక్కడ కూడా ఇబ్బందిగా ఉండదు.
0: ఎస్,
1: ఇది అండ్ క్యాచీ ట్యూన్ కూడా కాబట్టి ఐ కెన్ ఇమాజిన్ శిరీష ఎలా ఎలా ఎగురుంటుంది ఆ ఇంట్లో. నా విషయానికి వస్తే నాకు అసలు ఇంట్లో వాళ్ళు ఉంటే కూడా నేను డోర్ లో లాక్ వేసేసుకునేసి ఫైవ్ ఇన్ దాట్, ఎస్పెషల్లీ ఇప్పుడు నేను స్టడీ అవర్ అని పెట్టుకుంటాను అనమాట, చదవాలి అని అనుకున్నప్పుడు ఒక టూ అవర్స్ ఒక
0: చాప్టర్
1: విండ్రా నువ్వు, ఆ టూ అవర్స్ నేను చదువుకోవాలి అని ఒక చాప్టర్ గోల్ పెట్టుకున్నాను అనుకో, అది చదివేసాను అనుకో, అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటాను అనమాట. బ్రేక్, ఐ డిజర్వ్ అ బ్రేక్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ఆ బ్రేక్ టైమ్ లో మనం తలుపు గొల్లం పెట్టేసుకునేసి ఫుల్ డాన్స్ చేసేసి, అది కూడా లౌడ్ స్పీకర్లు అట్లా పెట్టాను అనమాట. మరి నేను ఇయర్ పాడ్స్ ఆర్ లైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ నేను ఎంజాయ్ చేసి అప్పుడు బయటకు వచ్చేదాను అనమాట.
0: ఫ్రంట్ బెంచ్ పీపుల్ ప్రాబ్లమ్స్ అలా
1: ఉంటాయి.
0: బ్యాక్ బెంచర్స్ ఏం చేస్తారో తెలుసా? ఓకే చదవాలి, రేపు ఎగ్జామ్ ఉందా చదవాలి, ఫస్ట్ ఒక పని చేద్దాం, ఫస్ట్ మైండ్ రిఫ్రెష్ అవ్వడం కోసం ఫస్ట్ పాటలన్నీ ఇందాము, డాన్స్ వేద్దాము, సాయంత్రానికి ఎప్పుడుకో మెల్లగా ఒక పదో పదిహేను ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుని వెళ్దాంలే అని అనుకుంటాం అనమాట. అది మా బ్యాక్ బెంచర్స్ యొక్క స్కెడ్యూల్
1: అట్లుంటది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్ గా ఈ ట్రావెల్ స్కెడ్యూల్ లోకి జంప్ అయిపోతాం. ఇందాక మనకు ఒక కాలర్
0: మదన్ గారు ఏమన్నారంటే, ఆయన అయితే ఫుల్ అడ్వాంటేజ్. ఆయనకి ఎందుకు అడ్వాంటేజ్ నేను చెప్పను, ఎన్ని సార్లు ఆ బస్ స్టాండ్ లో నుంచొని బస్సు కోసం ఎదురు చూసి ఆ కిటికీ అంటే ఎదురుగా వచ్చి ఆ బస్ ప్లేస్ లో దాని డెసిగ్నేటెడ్ ప్లేస్ లో బస్ ఆపితే ఎగిరెగిరి మరి ఆ
1: విండోస్ లో నుంచి
0: ఒక అచ్చి వేసి మనం ఆ బస్ ఎక్కి అన్ని తోసుకుంటూ వెళ్లే టైంకి వెళ్ళి బస్ ఎక్కి నా ఖర్చీఫ్ ఏది అని చూస్తే ఎవడో ఖర్చీఫ్ తీసి కింద పడేసి ఒక సీట్ లో కూర్చుంటాడు. అయ్యయ్యో, నేను ఎంత రిలేట్ అవుతాను ఇప్పుడు యుఎస్ అండ్ అదర్ కంట్రీస్ లో ఎవరైనా ఇట్లా మన సీట్ లో డెసిగ్నేటెడ్ సీట్ లో కూర్చున్నారంటే, హే దిస్ ఇస్ మై సీట్, ఐ బుక్ దిస్ సీట్ అంటాం కదా. ఇండియాలో ఏమంటారు, ఖర్చీ వేసా ఇక్కడ అని అంటారు. సో అట్లా మదన్ గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ ఫాదర్ ఆర్టీసీలో పనిచేయడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా అట్లా సీటు దొరకదన్న సమస్యే ఉండదు. వాళ్ళు హ్యాపీగా బస్సు గరాజ్ లో బయలుదేరినప్పుడే వాళ్ళు ఎక్కి కూర్చొని ఫస్ట్ స్టాప్ దగ్గర అవుతారు. వాళ్ళు ఎలివేషన్ మామూలు ఉండదు వాళ్ళకి.
1: అవును, అదైతే అసలు ఏ డెస్టినేషన్ పోతున్నామన్నా గానీ కొంచెం కూడా టెన్షన్ అయ్యే అక్కర్లేదు కదా.
0: టెన్షన్ అయ్యే అక్కర్లేదు.
1: బాగుందమ్మా, అట్లా అన్ని మంచి మంచి బెనిఫిట్లు ఉన్న ఆ దేశాన్ని వదిలేసి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ కెరియర్స్ పెంచుకుంటున్నారు చూడండి, మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్.
0: ఎస్పెషల్లీ మా బ్యాక్ బెంచర్స్ కి అయితే
1: మాట్లాడితే. ఏ ఫ్రంట్ బెంచర్స్ అందరూ కూడా ఇప్పుడు మీరు నోరు తెరవకపోతే వీళ్ళు ఇట్లానే మనల్ని తొక్కేస్తారండి, బ్యాక్ బెంచర్స్ అని బెంచెస్ అని తీసుకుని వచ్చి మనల మీద. సో మీరు కూడా కాల్ చేసి 9726361966 కి చెప్పేసేయండి మీ ట్రావెల్ టైమ్స్ ఆర్ సమ్మర్ టైమ్స్ లో ఎలాగా ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఆర్ సమ్ రిచువల్స్ దట్ యూ గైస్ కీప్ ఫాలోయింగ్ ఇప్పటికీ కూడా, ఇంట్లో ఇలా చేస్తారు కాబట్టి ఇలానే పెరిగాను నేను ఇలానే చేస్తాను అని చెప్పేసి. సో ఇంకో పాట ఇస్ కమింగ్ యోర్ వే. దిస్ ఈస్ డెఫినెట్లీ మై ఫేవరెట్ సాంగ్ అండ్ శిరీష ని కొంచెం కాలుద్దాం అని చెప్పేసి తన హేట్రిడ్ సాంగ్ కూడా పాట వేసేస్తున్నాను. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద లిరిక్స్ లో మన మదన్ గారి పేరు వస్తుందని చెప్పి ఏరి కోరి మేము తీసుకొచ్చామన్నమాట. సో వీ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్.

0: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అది అనూహ్య ఫేవరెట్ సాంగ్ ఒకటి పడింది నాకైతే, ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకోసారి సాగొట్టదు, మళ్ళీ ప్రభాస్ పాట ఇయ్యి లేకపోతే రాజాసాబ్ లో పాట ఇయ్యి అని సాగొట్టదు, అందుకు హ్యాపీగా ఉంది నాకు.
1: ఇంతకన్నా ఇంకా మించిన పాట ఇంకోటి ఉండదు కాబట్టి నువ్వు ఇంక తర్వాత వేసుకున్నా గానీ సో అలా అన్నమాట. బట్ ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మనం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ దగ్గరే ఆగిపోయాం, ఆ తర్వాత జరిగేటివి ఇంకేమన్నా ఉంటాయా?
0: ఆ తర్వాత జరిగేది దిస్ ఇస్ అబౌట్ అంటే డాడీస్ ది అనుకున్నాం కదా, వాళ్ళు ఎప్పుడో ముందల్లి కూర్చుంటారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటో తెలుసా, డాడీస్ చేసే పని ఇలా వెనకాల ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండి నడుస్తుంటే, మోసుకొని వస్తుంటే వాళ్ళు ఇట్లా వెనకాల రెండు చేతులు కట్టుకుని ముందు ఎప్పుడో ఎక్కడికో ఒక 10 అడుగులు 15 అడుగులు ముందు ఉంటారనమాట వాళ్ళు,
1: దారి చూపించే వాళ్ళు కాబట్టి అలా దిక్సూచి అంటారు కదా, దిక్సూచులు కాబట్టి
0: రోడ్ మీద దాని వరకు ఓకే కనిపిస్తారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఏదన్నా పెద్ద రైల్వే స్టేషన్ లైక్ ఇమాజిన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేకపోతే విజయవాడ రైల్వే స్టేషన్ అనుకో, మంచి పెద్దగా ఉంటాయి, ఫుల్ జనాలు ఉంటారు, ఎక్కడో ముందుంటారు, కనబడరు, మనది ఏ ప్లాట్ఫామో తెలీదు, టికెట్లన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అదైతే ఎంత టెన్షన్ వస్తుందో, అయ్యో మనం తప్పిపోతామా, వాళ్ళు తప్పిపోతారా, ఏంటి అని. ఎంత మన దగ్గర ఏమో ఫోన్ ఉండదు, సామాన్లు పట్టుకోండి, ఫోన్లు ఇవన్నీ నా పాకెట్ లో పెట్టుకుంటాను, టికెట్లు వాలెట్ డబ్బులు
1: అవును అన్ని ఉంటాయి. మన దగ్గర ఉండేదల్లా అనౌన్స్మెంట్ కౌంటర్ ఉంటుంది, అనౌన్స్మెంట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేము తప్పిపోయాము, మమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకోండి అని చెప్పి అనౌన్స్ చేయగలిగేది ఒకటే మనం చేయగలిగింది కాబట్టి. సో అలా డాడ్స్ పనులన్నీ చెప్పేసుకున్నాము, అమ్మది కూడా చెప్పేసాంలే, మాక్సిమం ప్యాకింగ్లు ఉంటాయి, మనం ఎక్కడ కూడా బయట తిండ్లు తినకూడదు, ఆరోగ్యం చెడిపోకూడదు అని చెప్పి ఇంట్లోంచి యాజ్ మచ్ అస్ పాసిబుల్ స్నాక్స్, ఫ్రూట్స్ లేదంటే ఇట్లా పులిహోర ఇవన్నీ ఉంటుంది, ఇదేంటి చపాతీ
0: చపాతీ కర్రీ
1: ఈట్ ఆల్సో కదా, రోల్ లాగా చేసేసుకొని తినేసేయచ్చు అని చెప్పేసి. బట్ కొన్నిసార్లు అలా ఓపెన్ చేయగానే గుప్పమని స్మెల్ వస్తుంది చూడు, అది కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. ఆ 2 మినిట్స్ కొంచెం కళ్ళు అన్ని చెవులు అన్ని మూసుకొని ఆ తర్వాత ఇంకా ఫుడ్ మీద పడతాం చూడండి.
0: ఏం చేస్తారో తెలుసా, ఇప్పుడు మామూలుగానే 9 o'clock 10 o'clock ట్రైన్ కి మనం లేట్ కి తీసుకెళ్లి కూర్చోబెడతారు, 7 o'clock కి తీసుకెళ్లి
1: కూర్చోబెడతారు
0: ఫస్ట్ సగం స్నాక్స్ అక్కడ. అక్కడేమో ఇంకా రైల్వే స్టేషన్ లో అట్లా దోమలు అవి ఉన్నాయి అంటే నెక్స్ట్ లెవెల్ సాగు ఉంటది అది. ఆ తర్వాత అట్లా ట్రైన్ ఎక్కుతాము అండ్ నీట్ గా ఇట్లా ఇది మన బ్రతులేవి అన్ని కొంచెం కంగారుగా చూసుకొని అక్కడ కూర్చుంటాము. వెంటనే మమ్మీస్ వస్తారు, తీసిచ్చేనా, బాక్స్ ఇచ్చేనా, తినేస్తావా, అవ్వాపు నేను ఇప్పుడే ఎక్కాను, అసలే దోమలతో కుట్టించుకుని ఎక్కాను నేను, ఆగు నువ్వు కాసేపు అని అంటే నాకు నిద్ర వచ్చేస్తుంది, ఫస్ట్ బాక్స్ ఇస్తాను తినేయండి,
1: అందరు తినేసి ఆ తర్వాత కూర్చోండి హ్యాపీగా రిలాక్స్డ్ గా అని చెప్పేస్తారు. ఆ ఒక్కరోజు పాటిస్తామండి, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు డిన్నర్, ఎర్లీ టు లంచ్, ఏమైనా గానీ ఇంట్లో మాత్రం లేట్ గా తినేస్తాం. బట్ ఎనీవే, సో ఇలాంటి ఇంకా ఇంకా మూమెంట్స్ మీరు ఫేస్ చేస్తూ
0: మీకేమన్నా ఇట్లా పాస్ లో జరిగినవి ఆర్ ఇప్పుడు కూడా మీరు కూడా అవి క్యారీ చేస్తున్నాం అంటే తెలియకుండా మేము కూడా అరే మేము కూడా ఇలాగే చేస్తున్నాము అన్నట్టు లాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్ గా మాతో షేర్ చేసుకోండి, కాసేపు సరదాగా నవ్వుకుందాము. అండ్ మీరు కాల్ చేసిన నంబర్ 9726361966.

ఇట్లా మామూలు రేజ్ ఉండేది కాదు అసలు ఈ పాటలో. అంటే భలే మంచి ఇట్లా ఎట్లా అంటే ఒక ఊపు వస్తుంది ఆ పాట వింటే. నేను ఫోన్ కొన్న కొత్తలో, అదే నా ఫస్ట్ ఫోన్, ఈ సినిమా రిలీజ్ అయింది. నేను అప్పుడు ఎట్లా ఉండేదంటే ఆ పిల్లతనం ఎలా ఉండేదంటే

0: ఎవరు బట్ ఇట్స్ ఓకే ఓకే. సో అలా ఈ పాటను బాగా
1: అప్పట్లో స్పెసిఫిక్ గా ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఇట్లా వీళ్ళు చూడగానే ఇట్లా ఫుల్ యాటిట్యూడ్ ఉంటది, లేకపోతే ఇట్లా అనే వాళ్ళకి ఒకలాంటి పాట, సాఫ్ట్ పీపుల్ అనుకునే వాళ్ళకి ఏమన్నా ఒక మెలడీ అట్లా పెట్టేదాన్ని అనమాట. అంటే అంత బాగా కలిగి ఉండేవాళ్ళం, కూర్చొని ఫోన్ కొత్తగా కొన్నాము, కూర్చొని అన్ని మార్చుకుంటూ ఉండేవాళ్ళం అనమాట.
0: సో అలా నీకే పాట పెట్టారు మీ ఫ్రెండ్స్ ఏమైనా గుర్తుందా? నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావు పోనీ, నీకు నువ్వే ఒక పాట పెట్టుకోవాలని అంటే నువ్వు సాఫ్ట్ గా పెట్టుకుంటావు లేకుంటే ఇట్లాంటి?
1: నాకైతే నాకు గుర్తుంది ఒకళ్ళు పెట్టారు, కానీ అది విన్న తర్వాత నవ్వకూడదు.
0: నేను ఖచ్చితంగా నవ్వుతాను, మా శ్రోతలతో కలిసి నవ్వుతాను, నీ ముఖం మీద నవ్వుతాను. అయ్యో చెబు చెబు చెబు చెబు.
1: ఆ పాట ఉంటుంది చూడు, నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రక్తచరిత. దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఉండేది అప్పట్లో.
0: అప్పట్లోనా
1: ఉంటది నాకు, నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం,
0: అందుకని డెడికేటెడ్ గా పెట్టుకున్నారు. అబ్బా అబ్బా అబ్బా, నైస్ అమ్మా. సో యా, ఇంకా అలా పెట్టుకోవడం అని అంటే గుర్తొస్తుంది, ఈ ట్రావెల్ చేసేటప్పుడు మీరు పచ్చళ్ళు కూడా ప్యాక్ చేసుకుని పోతారా?
1: పచ్చళ్ళు అయితే చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ అన్నం వండుకునేంత స్కోప్ అట్లా ఉండదు కదా. బట్ ఐ రిమెంబర్ కొంతమంది నా ఫ్రెండ్స్ నార్త్ సైడ్ ట్రిప్స్ వెళ్తారు కదా ఒక్కొక్కసారి ఎప్పుడైనా, వాళ్ళు మాత్రం డెఫినెట్ గా అక్కడ కూరలు అవి వాళ్ళకి అలవాటు ఉండదు, తినలేరు కాబట్టి వాళ్ళైతే డెఫినెట్ గా ఓ పచ్చళ్ళ డబ్బా క్యారీ చేసుకుని, రెండు మూడు పచ్చళ్ళు క్యారీ చేసుకుని వెళ్తారంట. సో అక్కడ ఏమన్నా తినేటప్పుడు అట్లీస్ట్ అన్నం ఉంటుంది. సో దట్
0: అవును, ఏదో ఒకటి కొంచెం మనకి స్పైసీ బాగా అలవాటు కాబట్టి సౌత్ ఇండియన్స్ గా ఉంటూ ఉంటూ నార్త్ అన్ని కొంచెం చప్పగా స్వీట్ గా అలా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అలా. సో పచ్చళ్ళు పెట్టుకుంటాము, అండ్ ప్యాకింగ్ కి వస్తే పోనీ ఫుడ్ అంతా కవర్ చేసాం కదా, బట్టల దగ్గర మీరు లైట్ ప్యాకింగ్ ఆ లేకుంటే ఎందుకు వచ్చింది గొడవలే, ఇంకొక స్వెటర్ పెట్టుకుందాం, ఇంకొకటి పెట్టుకుందాం, దుప్పటి పెట్టుకుందాం, దుప్పట్లు కూడా పెట్టుకుంటారా మీరు? మేమైతే మా మమ్మీకి అది ఒకటి ఉంటది అనమాట, అంటే క్లీన్లీనెస్ మొత్తం ఫ్యామిలీకి ఉంది కానీ బట్ ఇప్పుడు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు మనకి ఒక దుప్పటి, ఒక కంఫర్ట్ ఇవన్నీ ఇస్తారు కదా, కానీ మేము మాత్రం మళ్ళీ క్యారీ చేసుకుంటాం అనమాట. హోటల్లో గానీ ట్రైన్ లో గానీ ఫస్ట్ మనం పర్చేస్ కొనేసి దాని మీద మనం సుఖంగా పడుకోవాలన్నమాట. పిల్లో కవర్, దుప్పటి ఇవన్నీ క్యారీ చేస్తాం, దీనికే అయిపోయా మాకు సగం లగేజ్. ఒక 2 డేస్ ట్రిప్ అని వెళ్తాం తిరుపతికి, కానీ ముగ్గురికి కలిపి 4-5 బ్యాగులు ఉంటాయి తెలుసా, ఒకటి స్నాక్స్ బ్యాగ్, ఒకటి బట్టల బ్యాగ్, ఒకటి దుప్పట్ల బ్యాగ్, ఇలా బ్యాగులు మోసుకొని మోసుకొని అలా కండలు అన్ని పెంచుకున్న వాళ్ళం అండి మేము.
1: అదే కదా, నాకు కూడా గుర్తొస్తుంది ఆ బస్ స్టాండ్ లో, ఆ రైల్వే స్టేషన్ లో వాళ్ళకే తెలుసు, ఈ చేతిలో కర్రల సంచి, ఆ చేతిలో కర్రల సంచి, ఎలా మోసాలి
0: ఎండలు.
1: ఏం చెప్తాము ఈ కష్టాలు, ఇక్కడంటే హ్యాపీగా కార్లో తిరిగేస్తున్నాం కానీ అప్పట్లో మస్తు కష్టం అయిపోయేది. మీకు కూడా ఇలాంటి కష్టాలు ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకోండి, చెప్తాను.

0: watch Volga videos.
1: Subscribe.
0: Please subscribe.
1: Please subscribe.
2: Subscribe.
1: Subscribe.
2: Please subscribe.
3: ఇది ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ని ఆనంద్ దేవరకొండ మూవీ.
1: ఓకే,
3: దాంట్లో ప్రియసఖి అనే సాంగ్.
1: ష్యూర్ ష్యూర్ రవి గారు, నేను లైన్అప్ చేస్తాను డెఫినెట్ గా.
3: ఓకే,
1: థ్యాంక్ యూ. యూ టూ అండి. అదన్నమాట. సో రవి గారు ఏం చెప్తున్నారంటే, చిన్నప్పుడు కజిన్స్ అందరితో వెళ్తున్నాము మనం ట్రైన్ జర్నీ అంటే, వాళ్లతో ఒక్కొక్క కైండ్ ఆఫ్ కోలాహలం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈవినింగ్ అందరూ కలిసి కూర్చొని ఇట్లా దగ్గర దగ్గరే కూర్చొని అందరూ హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ జాలీగా వెళ్లాలని. బట్ ఈ అమ్మలు వీళ్ళ గురించి తెలిసిందే కదా, ఫస్ట్ తినేయండి తినేయండి తినేయండి అని సాగొట్టేస్తే తినేస్తే అందరు వెళ్ళిపోయి పడుకుంటారేమోనని ఆయనకి టెన్షన్ ఉండేదంట. సో అలా అండ్ ఆల్సో హీ స్పోక్ అబౌట్ ప్లాట్ఫామ్ మీద దొరికే ఇడ్లీ దోశ భలే అంటారు వాళ్ళ, దోశ ఇడ్లీ సమోసా.
4: నేను అదే అనుకోయాను, నాకు దోశ ఇడ్లీ మీదకి వెళ్లేదు కాదు వాళ్ళు అలా అనౌన్స్ చేస్తుంటే, సమోసా మీదకి వెళ్లేదు బికాస్ అమ్మ చేసేది కాదు అది, చాలా తక్కువ చేసాను కాబట్టి. అమ్మో అది చూస్తుంటే ఏమో చాలా ఫ్రై అయ్యి ఉండి బాగా ఇప్పుడే నాకు నోరు ఊరిపోతుంది గానీ.
1: అండ్ అనియన్ సమోసా అవైతే ఇట్లా చిన్న చిన్న చిట్టి చిట్టి భలే ఉంటాయి అవి. అట్లా వెళ్తూ ఉంటాడు వాడేమో అంత దూరంలో ఉన్నప్పుడే మనకి ఇక్కడికి వాసన ఉప్మాన వస్తుంది.
4: ఆయన దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం మారం చేస్తూనే ఉంటాము, తీసుకున్నాం తీసుకున్నాం కొనిపెట్టండి. వాళ్ళు మన బర్త్ ని దాటి వెళ్లిపోతూ ఉంటే ఇంకా మమ్మీ డాడీని అయితే నేను కొంచెం కోపంగా చూడడం మొదలు
1: పెట్టింది.
4: సరే పోనీ ఒక్క టూ త్రీ టైమ్స్ ఏమో నాకు అట్లా లాస్ట్ వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ సరే తీసుకుంటావా అని అంటే అప్పుడు డబ్బు తీసుకొని పరిగెత్తుకొని అలా తీసుకొని అప్పుడు వచ్చేది అన్నమాట. సో అలా ఇంకొకటి అనిపించింది నాకు, పైన బర్త్స్ అన్ని చిన్నపిల్లలకి ఇస్తారు కదా. వి హావ్ ఎ కాలర్ ఆన్ ఎయిర్ తీసేసుకుంటున్నాము. హలో అండి, యువ్ కాల్డ్ రేడియో సురభి. మీ పేరు?
5: హలో అండి, నా పేరు కుమార్.
4: కుమార్ గారు చెప్పండి.
5: మీరు అన్ని చెప్పారు కానీ మిల్టన్ వాటర్ బాటిల్ లో ఇంకా వాటర్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ మర్చిపోయారండి.
1: మీరు మీరు గుర్తు చేయాలని ఇంకా చెప్పలేదు మేము.
5: అది ఒక సెపరేట్ బ్యాగ్, చేతులు మామూలుగా నచ్చవసలే పట్టుకొని వెళ్తే పడితే అక్కడ మళ్ళీ నింపుకోవడం, కూల్ వాటర్ ఎక్కడే దొరుకుతా మిల్టన్ పెద్ద మిల్టన్ లో పట్టుకోవడం, అది ఒక పెద్ద కడావుడు
1: అసలు పెద్ద టాస్క్.
4: కానీ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి ఆ సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ లో ఇక్కడ ఎలాగో మన బాటిల్స్ మనమే క్యారీ చేస్తున్నాం కదా, అంతగా గుర్తుపెట్టుకోరేమో అని అనుకున్నాను. కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారు సార్, ఉన్నారు ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్ ని తీసుకొచ్చినందుకు.
1: మీరు కూడా బస్తాలు మోసిన బ్యాచ్ లో ఉన్నారైతే
5: తప్పదు, ఆబ్వియస్లీ మొదటి పట్టుకొని డైలాగ్ వచ్చేది, సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మేము కూడా
1: మోసుకుంటాం. తప్పదు, మీ మగాళ్ళు అనడమేమో కానీ మా సాగుకు వచ్చింది.
4: అమేజింగ్ అండి కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఏదైనా సాంగ్ కావాలా?
5: 35 మూవీ నుంచి సాంగ్.
1: ఓ యా, షూర్ అండి, లైన్అప్ చేస్తాము.
4: ఓకే, డన్ అండి, థ్యాంక్ యూ. అది సో అలా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ పాట అయితే వినేసి వచ్చేసేయండి.
1: ఎస్, ఈ పాట సందీప్ కిషన్స్ వన్ ఆఫ్ ద హిట్ మూవీస్ నుంచి వచ్చిన పాట.

ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము, తిరిగి వచ్చేస్తాము. ఛానల్ మటుకు మార్చకండి, ఎందుకంటే వచ్చిన తర్వాత ఒక మంచి పికప్ లైన్ సెటప్ చేసాం మీకోసం, రాగానే చెప్తాను.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
0: Radio Surabhi Revisit.
5: Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
6: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata
7: ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
8: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
9: Law Offices of Janeta.
10: Thank you for being in our journey.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
12: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగునేస్తాం,
13: మీ తెలుగునేస్తాలం శిరీష అండ్ అనూహ్య 4 o'clock నుంచి 7 o'clock వరకు ఈ రోజు మీ నేస్తాలుగా ఉంటారు. మీకు బోల్డ్ని కబుర్లు చెప్తారు అండ్ గేమ్స్ కూడా ఆడిస్తారు. సో అలా అనూహ్య సరదాగా గేమ్స్ కూడా అన్నాం కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం. ఒక్క చిన్న ఫన్నీ క్వశ్చన్ ఇందాక నిన్న అడిగాను చూడు, నువ్వు ఆన్సర్ చేయలేకపోయిన క్వశ్చన్ ఒకటి అడిగా చూడు, అది లిజనర్స్ ని కూడా అడిగితే ఎలా ఉంటుందని నాలో సైకోతనం ముందుకు తన్నుకొస్తుంది.
12: అడుగు అడుగు, మా వాళ్ళకి అడిగేస్తారు నిన్ను.
13: ఓకే, సో అనూహ్య ఆన్సర్ చేయలేకపోయింది.
12: చెప్పి ఏమో చెప్పక్కర్లేదు నేను క్వశ్చన్, అది లేకుండా కూడా చెప్పొచ్చు.
13: ఓకే, నాకు ఆనందంగా ఉంది అందుకని చెప్తున్నాను. సో ఏంటంటే, విచ్ ఇస్ ద కోల్డెస్ట్ టీ?
12: దానికి ముందు వెనక తలక తల తోక ఏవి చెప్పడం, విచ్ ఇస్ ద కోల్డెస్ట్ టీ అంటారు ఏంటి?
13: అంతే, విచ్ టీ ఇస్ ద కోల్డెస్ట్ టీ
12: అంటండి, అదండి ప్రశ్న మనకి. సో ఆన్సర్ కనుక తెలిస్తే 9726361966 ఇస్ ద క్వశ్చన్ కాలింగ్ నంబర్.
13: ఎవరైనా ఐస్ టీ చెప్పాలి అనే ఆలోచనలో ఉండుంటే మాత్రం మీరు పునరాలోచించుకోండి,
12: ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి ఐస్ టీతో పాటు నేను ఉప్పప్లోకి కాళ్ళు పెట్టాను కాబట్టి మీరు అలా పెట్టకండి. అది కాకుండా, విచ్ టీ ఇస్ ద కోల్డెస్ట్ టీ అనేది ప్రశ్న. 9726361966 ఇస్ ద కాలింగ్ నంబర్.
13: అండ్ రవి గారు, మీరు రిక్వెస్ట్ చేసి

0: ఇంకొక చెప్పండి, వీ హావ్ టేకెన్ యూ ఆన్ ఎయిర్ బై ద వే. సాంగ్ అయిపోయింది, చెప్పండి ఆన్సర్.
1: సోలార్ సిటీ.
0: సోలార్ సిటీ అంటారా?
2: పోలారిటీ.
0: పోలారిటీ
3: పోలారిటీ చల్లగా ఉంటుందా? అనూహ్యనే చెప్పాలి. ఇలాగే మీరు అవుట్ ఆఫ్ ద బ్లూ ఆలోచించండి, ఇంకొంచెం ఆలోచించండి, వచ్చేస్తుంది ఆన్సర్.
0: అది రాదండి, అది రాదు అని నేను చెప్తున్నాను కదా. మరి కానీ బాగా ట్రై చేశారు, థ్యాంక్ యూ సో మచ్. పొలారిటీ ఆల్మోస్ట్ నేను ఒక జస్టిఫికేషన్ ఇవ్వబోయాను, కానీ ఎందుకులేనా ఆపేసుకున్నాను లేండి. ఇట్స్ ఓకే. మన శ్రోతల్ని నేను విన్ చేయించడానికి ఎంత దూరం ఉన్నా వెళ్దామని నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. బట్ హరిత గారు ఆలోచిస్తూ ఉండండి. వీ విల్ ఎస్ ఎస్ చాలు. ఆల్ రైట్. సో పొలారిటీ అన్నారు, ఇంకా మనం ఆఫ్ ఎయిర్ లో మాట్లాడిన రాజావారు ఏం చెప్పారు అని అంటే, ఏం చెప్పారు
3: అంటే మనం ట్రావెల్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అందులో వాళ్ళ ఫాదర్ అంట, మన మస్కిటో కాయిల్స్ ఉంటాయి కదా, ఇట్లా రౌండ్ రౌండ్ ఫ్లాష్ బ్యాక్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్లే వాళ్ళంట. ఆల్రైట్, ఒక ఆన్ ఎయిర్ కాలర్ వస్తున్నారు, చూద్దాం. హలో, రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు.
4: నేనే రవిని.
0: రవి గారు చెప్పండి.
4: మీరు అంటే క్వశ్చన్ కి ఆన్సర్ ద టీ విచ్ ఇస్ ఎన్ యాక్ట్ విత్ ఏసీ ఈజ్ వెరీ కోల్డ్.
0: ఏంటి ఇంకొకసారి
3: తెలుగులో చెప్పరా?
4: యాక్ట్ అనే వర్డ్ ఉంది కదా, యాక్ట్ లో టీ ఈజ్ విత్ వాట్? ఏ అండ్ సి, రైట్?
0: ఓ, ఏసీ తర్వాత టీ ఉంది కదా, అందుకనే అన్నారు. చాలా బాగా ఆలోచించారు సార్.
3: అదే కదా, ఇలా నేను కూడా ఆలోచించలేదు.
0: అందుకే ఆవిడ ఆన్సర్ వేరే ఉంది సార్. ఈ దీనికి మీరు ఇంటూ మార్కే పడేటట్టుంది, కానీ చాలా బాగా ఆలోచించారు. ఇదైతే
3: రవి గారు, మీరు ఎలా అంటే, ఇప్పుడు క్లాస్ లో ఒక టాపర్ ఉంటాడు కదా, వాడికి 100 out of 100 మార్క్స్ వస్తాయి, 100 out of 99 వస్తాయి. కానీ ఒక్కడు ఉంటాడు, వాడు టాపర్ కాదు, కానీ టీచర్ మాత్రం వాడి ఆన్సర్ షీట్ మీద వెరీ వెరీ గుడ్ అని రాస్తుంది. మీరు అలా
0: అది సరిపోదంత. ఆసమ్, థ్యాంక్ యూ అండి. సో అలా మనకి అసలు ఆన్సర్ ఇప్పటికన్నా చెప్తావా, లేకుంటే ఇంకా ఊరిస్తావా మమ్మల్ని?
3: అంటే చెప్పాలనే ఉంది నాకు, బట్ నేను కొంచెం వెయిట్ చేస్తాను.
0: నాకు గుర్తొచ్చింది, రాజా వారి ఇందాక టీకి ఆన్సర్ ఏం చెప్పారంటే అస్సాం టీ అన్నారు. అస్సాం టీ అన్నారు మనకి ఇందాక, ఇది పొలారిటీ అని వచ్చింది. బట్ ఆన్సర్
3: చెప్పను.
0: చెప్పరా?
3: చెప్పను. సో ఇందాక రాజా గారు ఏమన్నారంటే, ఆ స్కెడ్యూల్, అదే ట్రావెల్ స్కెడ్యూల్, సమ్మర్ ట్రావెల్, దాని గురించి వాళ్ళ ఫాదర్ అయితే మస్కిటో కాయిల్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళండి. ఈవెన్ సింగిల్ స్క్రీన్ సినిమాలకు వెళ్ళినా తీసుకెళ్లే వాళ్ళండి. ఇలా సింగిల్ స్క్రీన్ సినిమాలు అంటే నాకు కూడా గుర్తొస్తుంది, అంటే మేమెప్పుడు చేయలేదు కానీ, బట్ నేను చాలా మందిని చూశాను. ఇట్లా ఏమన్నా సినిమాకి వెళ్తున్నాము అని అంటే కూడా సమ్మర్ టైంలో ఎస్పెషల్లీ రసన కలుపుకొని బాటిల్లో పోసుకుని వెళ్ళడము, అండ్ ఏమన్నా స్నాక్స్ ఇంట్లోనే ఇట్లా పునుగులు బజ్జీలు పకోడీ లాంటివి చేసుకుని వెళ్ళడము. అండ్ ఒక్కొక్కసారి సినిమా ఆఫ్టర్ 6 ఉంటుంది కదా, 6 to 9 ఉంది అని అంటే అది డిన్నర్ టైమ్ లోకి వస్తుంది, పులిహార కలుపుకొని తీసుకెళ్ళడము, ఇట్లాంటివి కూడా జరిగేవి.
0: సో సినిమా థియేటర్లకు కూడా తీసుకెళ్లిన ఘనత మన తెలుగు వాళ్ళకే ఉంటుంది, బికాస్ సినిమా పిచ్చి మనకే ఉంటుంది. అయ్యో, ఫస్ట్ టైం అండి ఇక్కడ మా స్టూడియోలో ఒక మస్కిటో వచ్చింది, మస్కిటో గురించి మాట్లాడుతుంటే వీఆర్ నాట్ లయింగ్, బట్ రాజావారు ప్లీజ్ ఆ మస్కిటో కాయిల్ మీ దగ్గర ఒకటి ఉంటే మాత్రం మాకు ఒకటి ఇచ్చిపోరా. మస్కిటో కాయిల్ అంటే నాకు ఆల్అౌట్ గుర్తొస్తుంది మా. ఆల్అౌట్ నన్ను చాలా చాలా పందం పట్టి మరి ఇంట్లోకి లే కాకపోతే అది ఆల్అౌట్ సడన్ గా గుర్తొచ్చింది. ఇంకా చాలా మంది మస్కిటో రెపెలెంట్ క్రీమ్స్ పూసుకుంటారు కదా, సో ఐ థింక్ సన్ స్క్రీన్ లాగా మనకు అక్కడ అది ఫేమస్. ఆసమ్. సో ఒక బ్యూటిఫుల్ పాట,
3: అది దోమల స్క్రీన్, సన్ స్క్రీన్ కాదు దోమల స్క్రీన్.
0: కుమార్ గారు ఇందాక మనకి బ్రిలియంట్ వాటర్ బాటిల్ ఫిల్ చేసే టాపిక్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఆయన అడిగినటువంటి రిక్వెస్ట్ సాంగ్ ఇస్ కమింగ్.
3: క్యాన్లు వాటర్ బాటిల్స్ నింపి ట్రావెల్ కోసం మోసుకెళ్లిన కుమార్ గారి కోసం ఈ పాట అన్నమాట.

0: ఆల్ రైట్, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఈ పాట వింటుంటే. అండ్ అలాంటి కానీ మనకి ఇందాక ఆఫ్ ఎయిర్ కాల్ చేసిన కాలర్ మాత్రం ఇట్లా ఫుల్ హడావిడి జోష్ జోష్ గా మనకి మంచి కబుర్లు అయితే చెప్పారు అబౌట్ సమ్మర్ లో ట్రావెల్ స్కెడ్యూల్, ట్రావెల్ ఎలా చేస్తున్నాము, ఏమేమి తీసుకెళ్తాము, ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ ఇన్ కేస్ మనం ఇంట్లోనే ఉంటున్నాము ఆర్ జస్ట్ అమ్మమ్మ నాన్నమ్మ వీళ్ళ దగ్గర ఉన్నాము అని అంటే ఆ బాటిల్స్ నింపే పని అయితే ఎప్పుడు ఉంటది. ఆ బాటిల్స్
1: ఈసారి ఫ్రిడ్జ్ లో పెట్టాలి కదా,
0: ఈసారి ఫ్రిడ్జ్ లో
1: కూల్ అవ్వడానికి వాటర్ లేకపోతే
0: ఒక్క బాటిల్, ఖాళీ బాటిల్ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కనపడినా ఫుల్ దంచుడే ఉండేది. మొత్తం అన్ని నింపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. బట్ ఆ సమ్మర్ లో కూడా వచ్చే లైక్ మామిడికాయలు, ముంజలు, తాటి ముంజలు, అండ్ ఎవరైనా మనకి ఊరు నుంచి వస్తున్నారు అని అంటే మాత్రం వాళ్ళు డెఫినెట్ గా చాలా సపోటాలు తీసుకొస్తారు, తాటి ముంజలు తీసుకొస్తారు.
1: వాటర్ మెలన్ కటింగ్ గురించి మాట్లాడారు, కట్టి లాగారు. ఎస్, సో అదే అమ్మమ్మ వాళ్ళందరూ అలా సాయంత్రం పూట అట్లా కట్ చేస్తుంటే వాళ్ళ పక్కనే కూర్చొనేసి పీసెస్ అన్ని తినేసి తాటి ముంజకాయలు అవన్నీ కూడా తీసుకుని తినడం అదొక వేరే ఫీలింగ్ ఉంటుంది.
0: అండ్ నీకు తెలుసో లేదో నాకు తెలీదు, బట్ మా సైడ్ ఏం చేసేవాళ్ళంటే ఒక సమ్మర్ ఈవినింగ్స్ జనరల్లీ మల్లెపూలు బాగా పూస్తాయి కదా, మల్లెపూలు అన్నిటితో ఒక పూల జడ చేసేవాళ్ళు. గోరింటాక్ కూడా బాగా దొరుకుతుంది కదా ఎనీవే ఊళ్ళల్లో, సో గోరింటాక్ రుబ్బి ముందు రోజు గోరింటాక్ పెట్టేసి నెక్స్ట్ డేకి ఫుల్ మల్లెపూలు అన్ని తీసుకుని వచ్చి అన్ని మంచిగా మాలగట్టి పూల జడలాగా చేసి అమ్మాయిలకి అలా పూల జడ వేసేవాళ్ళు అనమాట. అలా మంచిగా రెడీ చేసి ఈవినింగ్ ఒక ఫోటో తీపించాలి, అట్లా అట్లా చేసేవాళ్ళు అనమాట. నేను సమ్మర్ లో చూసేదాన్ని, ఈవినింగ్ మధ్యాహ్నం నాపేసి లేచి ఇట్లా బయటకి వచ్చి చూడగానే అట్లీస్ట్ ఒక రోజుకు ఇద్దరు ముగ్గురు అట్లా నడుచుకుంటే నా ముందు నుంచి వెళ్ళేవాళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే ఫోటో స్టూడియోకి వెళ్తున్నాము, ఇట్లా ఇదంతా రెడీ అయ్యి పూల జడేశారు, మేము వెళ్ళి ఫోటో తీయించుకుంటాం పూల జడతోటి అని. సో అట్లా
1: అసలు చూసావా 20 ఇయర్స్ గ్యాప్ ఇచ్చావా లేదో, ఇక్కడ ఎవరి చేతుల్లో వాళ్ళకి కెమెరాలు ఉన్నాయి సెల్ఫీలు తీసేసుకుంటున్నాము. కాకపోతే తాటి ముంజి కాయలు లేదంటే సపోటాలు అక్కడ దొరికే రకంగా మనకి ఇక్కడ దొరకవు అని ఇప్పుడిప్పుడే గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఎస్, మిగతా అన్నీ మనకి టెక్నాలజీ పరంగా అవన్నీ అడ్వాన్స్ అయిపోయి
0: మామిడికాయలు అయితే ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి మనకి. బట్ ఎప్పటికే ఏదైనా సరే ఆ ఫ్రెష్ అప్పుడే కాయల్ని చెట్టు నుంచి కోసే వితౌట్ కెమికల్స్ ఉండేవి కదా అప్పట్లో.
1: కరెక్ట్, ఎస్. సో అట్లా అండ్ ఇంకో పాట వినేసి వచ్చేసి మనం ఇంకొంచెం మాటలు మాట్లాడుకుందాము. ఇప్పుడిప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ మేము ఒక గంటన్నర నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ మాట్లాడుతుంది ఏంటంటే, సమ్మర్ లో ట్రావెల్స్ చేస్తుంటాం కదా, ట్రావెల్స్ చేసేటప్పుడు చిన్నప్పుడు మన అమ్మ నాన్న గాని ఫ్యామిలీ మెంబర్స్ గాని ఏవో ఒక మంచి హ్యాబిట్స్ అన్ని మనకి రిచువల్స్ లాగా పెడుతుంటారు కదా, ప్యాక్ చేసుకుని వెళ్ళటాలు, ఫుడ్ ఎక్కడ కొనకుండా, లేదనంటే ఎర్లీగా రైల్వే స్టేషన్ కి బస్ స్టేషన్ కి వెళ్ళిపోవటాలు. సో ఇట్లాంటి నాస్టాల్జిక్ మెమరీస్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆ రిచువల్స్, ఆ హ్యాబిట్స్, ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఇంకా క్యారీ చేస్తున్నారా అనేది మాట్లాడుతూ
0: మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ సమ్మర్ అనే సెగ్మెంట్ లో
1: అది క్లుప్తంగా అలా చెప్పొచ్చు. బట్ బ్యూటిఫుల్ పాడ ఆన్ ఆర్ వే.

0: ఆల్ రైట్. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను అని చెప్పి, విచ్ టీ ఈస్ ద కోల్డెస్ట్ టీ అని. అనూహ్య ఆన్సర్ కి రెడీయా? అండ్ ఆల్సో లిజనర్స్, మీరు కూడా పొలారిటీ చెప్పిన వాళ్ళు, అస్సాం టీ చెప్పిన వాళ్ళు,
1: ఐస్ టీ చెప్పాలనుకున్న వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు, ఇంకేం తట్టట్లేదు ఏంట్రా బాబు అని మనం అందరం రెబెలియన్ కి అంటే ఏమంటారు ఒక నిరాహార దీక్షకి కూర్చోవడానికి సిద్ధం అవ్వండి. ఈవిడ ఆన్సర్ చెప్పంగానే మనం చేయాల్సిన ఇమీడియట్ పని అది, బికాస్ ఆన్సర్ ఏంటంటే
0: ఊటీ.
1: అది ఊటీ, దానికి తల తోక ఏమీ చెప్పకుండా విచ్ ఇస్ ద కోల్డెస్ట్ టీ అని చెప్పి మనం అలా సముద్రంలో వదిలేసిందండి.
0: మీరు అలా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయాలని నేను ఇట్లా ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చాను అనమాట.
1: అసలు బాక్స్ ఉందని ఎవరు చెప్పారు? బాక్స్ లోనే లేం మేము. మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయము, మేము నిరాహార దీక్ష మాత్రమే చేస్తాము. అందరూ కూడా జాతరకు రండి, జాతరలో మనం అందరం కలిసి నిరాహార దీక్ష చేద్దాము. ఒక సెగ్మెంట్ పెట్టుకోండి,
0: జాతరలో నిరాహార దీక్ష అన్నావు, జాతరకు రండి, అమ్మాయి ఉంటది వచ్చి పిచ్చుకుమ్ముడుకోమండి అని అనలేదు.
1: అది కూడా అమ్మాయి నువ్వు చెప్పేసావు కదా ఎలాగో అయిపోయింది. మంచిది, ఆ మనం నిరాహార దీక్ష చేసిన తర్వాత చేయాల్సిన పని అదే అనమాట. సో ఎస్, అది ఆన్సర్.
0: సో ఆల్ రైట్, ఇప్పుడు ఒక్క థింగ్ ఏంటి అంటే, ఈ రోజు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అంటే మనకి జనరల్లీ ఏం గుర్తొస్తుంది? చాయ్, స్నాక్స్ ఇవే కదా. బట్ మీ అందరికి ఇంకొక మంచి హెల్దీ ఆప్షన్ అండ్ లంచ్ డిన్నర్ లోకి ఆప్షన్ కూడా ఏంటి అని అంటే మైత్రీస్ రెస్టారెంట్ అనమాట. హిల్ టాప్ లొకేషన్ లో ఉంటుంది, అమేజింగ్ వ్యూస్ ఉంటాయి, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఉంటుంది, అండ్ వాళ్ళ దగ్గర బ్యాంకెట్ సర్వీసెస్, క్యాటరింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా మీ నెక్స్ట్ ఈవెంట్ ఆర్ నెక్స్ట్ పార్టీకి ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో ఉన్న మైత్రీస్ రెస్టారెంట్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ దే డూ క్యాటరింగ్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం, ఫంక్షన్స్, పార్టీస్ వీటిలన్నిటికి. బట్ టేస్ట్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఆ విషయంలో మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీ పార్టీని చక్కగా వాళ్ళకి అప్పగించి మీరు హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట.
1: అరే వాహ్, నైస్ అమ్మా. సో ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళ గురించి చెప్పుకోవాలి కదా. సమ్మర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ట్రావెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఇన్సూరెన్స్ లేకుండా మనం అడుగు బయట పెట్టాలి, ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకురావాలి అని అంటే మాత్రం కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతాం. కాబట్టి అది కూడా పక్కకు పెట్టేసి ఏ హెడ్ ఏక్స్ లేకుండా మనం హెల్త్ అండ్ ట్రావెల్ కవరేజ్ గురించి ఆలోచించాల్సిన ఒకే ఒక ఆర్గనైజేషన్ పేరు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. సో ఏంటంటే, వాళ్ళు అఫోర్డబుల్ కవరేజ్ మన వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆఫర్ చేస్తారు. క్విక్ గా అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండబోతుంది మీ ఎక్స్పీరియన్స్ వెన్ యూ డీల్ విత్ దెమ్, ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్ ఇందాక నేను అన్నట్టు. అండ్ డెంటల్ అండ్ విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, చాలా యాండ్లు చెప్పాను బికాస్ వాళ్ళు అన్ని కవర్ చేస్తున్నారు కాబట్టి వీవ్ గాట్ యు కవర్డ్ అని అంటున్నారు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ఫార్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ దాట్ ఈస్ జస్ట్ విజిటింగ్ ద యుఎస్ అని కూడా చెప్పొచ్చు. సో అదనమాట, మనకి ఒక షార్ట్ బ్రేక్ రాబోతోంది, ఆ తర్వాత ఇంట్రెస్టింగ్
2: ఆకట్టుకుంటాం, పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
6: చంపేస్తున్నాయి.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిమిర్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
8: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate cheskuntunnanduku chaala happy ga undi. Mukhyanga మన తీరు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: All right. సో మనం బ్యాక్ వచ్చేసాము అండ్ అనూహ్య శిరీషతో మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సో ఈ 30-minute సెగ్మెంట్ చాలా అంటే చాలా స్పెషల్ ఉండబోతోంది, ఎస్పెషల్లీ ఫర్ మీ అండ్ అనూహ్య. ఎందుకు అంటే మీకు తెలుసు మనకి జాతర రాబోతోంది జూన్ 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అయితే మాకేమనిపించింది అని అంటే, సరే జాతర అంటే యాజ్ ఎ పేరెంట్స్ మీరు ఎక్సైట్ అవుతారు అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఇండియా నుంచి వస్తారు, వాళ్ళు ఎక్సైట్ అవుతారు, అరే ఇక్కడ కూడా ఇంత బాగా తెలుగు కల్చర్ ని సెలబ్రేట్ చేస్తున్నారా, ఆర్ జస్ట్ జనరల్లీ కూడా మన కల్చర్ ని ఇంత సెలబ్రేట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్, ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా. అయితే మాకేమనిపించింది అని అంటే, హౌ అబౌట్ ఇక్కడ పెరిగిన, పుట్టి పెరిగిన పిల్లలు ఎలా ఫీల్ అవుతుంటారు, వాళ్ళు ఎలా టూ కల్చర్స్ మధ్యలో ఎలా జగలవుతూ ఉంటారు అన్నది తెలుసుకోవాలి అని అనిపించింది అనమాట. సో వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుసుకుందామని వీ హ్యావ్ ఎ గెస్ట్ టుడే. అండ్ అనూహ్య, యూ వాంట్ టు టాక్ అబౌట్ దట్ గెస్ట్?
1: ఆనర్స్ నాకు ఇచ్చేసావు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే మేమిద్దరం చెప్పేదానికన్నా అసలు ఆల్రెడీ గ్లోబ్ గ్లోబ్ మొత్తం కూడా చూసేస్తుంది బిల్ బోర్డ్ మీద, అది న్యూయార్క్ సిటీలో బిల్ బోర్డ్ మీద. తన సిస్టర్ అంటే తను ఫీచర్ అయ్యారు, బట్ దెన్ వాళ్ళు కలిసి, అంటే మన గెస్ట్ అండ్ హిస్ సిస్టర్ అండ్ ఇంకో టూ పీపుల్ కలిసి ఒక డాన్స్ క్లిప్ ఉంటుందండి, అదైతే అసలు ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామే పుష్ చేస్తుంది ండి అసలు అందరికీ కూడా. సో వి హ్యావ్ సెలబ్రిటీ గెస్ట్ అన్నమాట. నేనైతే ఫుల్ హైప్ ఇచ్చేస్తున్నాను. శిరీష, ప్లీజ్ డూ ది ఆనర్స్.
0: సో యు వాంట్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్?
10: నమస్కారం, మై నేమ్ ఇస్ ఆదిత్య సుబ్రహ్మణ్యం అండ్ ఐఎమ్ ఫ్రమ్ ద డాన్స్ గ్రూప్ హరా. యు మై హావ్ సీన్ ఆన్ సోషల్ మీడియా, ఇట్స్ విత్ ద 4 ఆఫ్ us, హిరణ్య, మై సిస్టర్ అనన్య, రిణి అండ్ మై సెల్ఫ్ ఆదిత్య.
1: సో అలా హరా అని చెప్పి ఒక్కసారి కొట్టండి, అసలు గూగుల్లోనే కొట్టండి, మీ గూగుల్ మాత్రం అంత హిస్టరీ ఇచ్చేస్తుంది. వీళ్ళు ఎందుకు ఫేమస్? వాళ్ళ డాన్స్ తో, వాళ్ళ క్లాసికల్ టచ్ ఉన్నటువంటి డాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసేస్తున్నారనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మోడర్న్ కాంటెంట్ కి తగ్గట్టుగా వాళ్ళ క్లిప్ అంతా ఉంటుంది కాబట్టి డూ చెక్ దమ్ అవుట్. బట్ దాట్ ఈస్ అగైన్ శిరీష అన్నట్టు, దాట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ యూ గోన్ టాక్ అబౌట్ టుడే. సో ఈ 30 minutes ఏదైతే ఉందో మనం ఆదిత్యతో మాట్లాడదాము. హౌ హీ వాజ్ బ్రాట్ అప్, raised and yeah. how excited
0: and is. How he is deeply connected with the culture kuda maatladabothunnam ee roju manam. So Aditya, I know ee question, this question you faced it many times I believe.
10: Yes.
0: And I want to know, because specifically you are also a Bharatanatyam dancer, I want to ask you what was it like growing up in an Indian household while you are living in America, because not everybody in your school or your friends will be Indians, right?
10: Correct.
0: And you started learning Bharatanatyam also. So how was that experience and how was it like that, like while you were growing up?
10: Yes, for sure. It was very challenging, I will say. Especially I was in more of a quote unquote white school, and so there weren't that many Indians there. And I think the main struggle was just juggling at home our Indian culture, what we ate, how we talked, how we treated others. And then at school, that was a completely different feel as well. Especially when I started my journey in Bharatanatyam, I actually hid it for several years. I think that also had the whole stereotype of being a boy who does dance.
0: Ooh, yeah.
10: And so I didn't talk about it with my friend for several years. But even regard that, in spite of that, just being an Indian kid, trying to, you know, balance both lives. So, for example, if my mom would, like, say, take sambar annam for lunch today, like, taking that to school, I loved eating that at home over the weekend. When I was at home, that was my comfort food. But in school, the way people would look at it, the comments and everything, it would make me feel uncomfortable. Mm-hmm. So over time, I would have to start blending in and fitting in there. So I think a lot of people like to say, oh, they're just A, B, C, D. But it's not that we're confused. We're just trying to find the balance in between how do we fit in public with a different society, and then how do we also fit in and stay connected to our roots, because it's very easy to lose that being born and brought up here.
0: Yeah, and I can completely relate to whatever you said with the being a boy, you started learning Bharatanatyam. Mm. Usually these classical dance forms are not something people have a belief that these are completely girls thing and not right. a boys thing.
10: Yes.
0: And how did you manage to go to your classes or trying to hide it from your friends, and how was it all look like, and why do you think, like, when did you think that you want to reveal that you are doing something like this?
10: I think the comfort started with my teacher, my guru is Srimati Vani Ishwara, and both her sons actually dance as well. So she was more than happy and very welcoming to have me as another boy student. And so first step, the guru itself being very accepting was a huge shift for me. Second was my mom. She would just take me to dance classes with my sister because me being at home on Sunday morning was not a good idea. And so she would take me along, and to quote her, she said he would sit on the side and his body would move with the dance, as they would say, apparently. And so I would go home, apparently I would correct my sister, whatnot. And so she saw that I had this natural interest, and she was born, brought up learning music and dance in Veena. And so she's like, you know what, if you want to learn, why don't you go ask the teacher and see if she's okay with it. And obviously she was more than happy to have that. But to answer your question of when I told my friends, in the beginning, I think I remember, like, briefly bringing up, I do dance, and someone, like, said, like, the, oh, you do dance kind of comment. And ever since that, I just never said it again. And I actually quit for 6 months from dance because I was like, oh, people are judging me, yada, yada. And my mom said this to me. She's like, you know, if you want to learn dance, go learn dance, but don't quit because someone else told you that you shouldn't do it. And so I just went again, and I didn't stop after that. And I started telling my friends, I think, after COVID, when I became comfortable with who I was and what I did, because, and also my teacher and my mom would say, you know, you're not doing anything wrong. If you're doing something wrong, then sure, hide it, I guess. But if you're not doing anything wrong, then don't feel guilty.
1: Yeah.
10: And be proud of what you do, who you are, your culture, your roots, and what you do. And you know what makes you happy, so you should tell other people about it.
1: పర్ఫెక్ట్. సో ఆదిత్య, నేను నిన్ను ఒక ట్రిక్కీ స్పాట్ లో పెట్టబోతున్నాను. ఏ హెడ్స్ అప్ ఇవ్వలేదండి నేను ఆదిత్యకి. నేను ఆల్రెడీ తెలుగులో మాట్లాడుతూ నీకు ఆల్రెడీ హింట్ ఇస్తున్నాను. ఎంత మాత్రం మనకి తెలుగు వస్తుంది?
10: I can understand it. I can understand it, but I can't speak it.
1: Speak it. Okay. So, ఇది ఇందాక నువ్వు చెప్తున్నట్టు కొంచెం సమరైజ్ చేస్తున్నాను మనందరి శ్రోతలందరికి కూడా. ఏంటంటే ఆదిత్య, నువ్వు హైడ్ చేసుకుంటూ అప్పటికే హౌ మెనీ ఇయర్స్ వర్ యూ లర్నింగ్ ఫార్ బిఫోర్ యూ స్టార్టెడ్ థింకింగ్ కి కొంచెం చెప్పొచ్చు బయటకి అని?
10: Second grade was when I started dance,
1: okay.
10: And 11th grade was when I told people.
1: Wow, so almost like 9 years.
10: Yeah,
1: 9 years. So secretive ga thana passion ni follow avutu nechukuntu asala abbai cheptunnadu kada vaalla akka nechukuntu undanga tinu sidelines lo kurchoni body ala shake ayipothu untundi boom ayipothu untundi ani vaalla parents cheptunnaru ala pick up chesaru ananta that this boy also has the talent an cheppi. And then what enti intiki velli akka practice chestunte కరెక్ట్ చేస్తున్నావు నువ్వు. అక్కడికి మినీ టీచర్ అనమాట నువ్వు. సో ప్రౌడ్ గా చెప్పు ఇప్పుడు హరా బిల్ బోర్డ్ లో వెళ్ళింది అని అంటే నేను అలా కరెక్షన్ చెప్పింది నేను అని చెప్పేసి. సో అలా ఒక 9 ఇయర్స్ నేను స్ట్రగుల్ అని అంత పెద్ద పదం వాడకపోయినా మేబీ ఇట్ విల్ స్టిల్ రిలేటబుల్ ఫర్ యువర్ సిచ్యువేషన్ ఎందుకంటే మెంటలీ ఇట్ మస్ట్ హావ్ టేకెన్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇటు అటు వచ్చిండేది బట్ దెన్ కూడోస్ టు యూ మోర్ పవర్ టు యూ బికాస్ దాన్ని ఓవర్కమ్ చేసుకుని మళ్ళీ వచ్చావు అని అంటే అట్ అ సర్టన్ యంగ్ ఏజ్ ఇట్స్ నాట్ ఈజీ పేరెంట్స్ చెప్తారు పక్కన వాళ్ళు చెప్తారు బట్ దెన్ నువ్వు మళ్ళీ ఆ స్టాండ్ తీసుకొని వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ బ్యాక్ అండ్ సేయింగ్ అమ్మా ఇట్లా నా అలా కావట్లేదు ఐ స్టాప్ అసలు
0: ఐ కాంట్ డు దిస్ ఎనీమోర్ ఐ నో యూ మస్ట్ హావ్ సెడ్ దిస్ లైన్ లైక్ సో మెనీ టైమ్స్ ఐ కాంట్ డు దిస్ ఎనీమోర్ బట్ స్టిల్ యూ స్టడ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్
10: I don't think I ever came home and told Amma that I didn't want to learn anymore because I always loved dance. It's just at school, I was like, that's not for me to tell people.
1: Yeah.
10: I'm just going to keep that separate.
1: Correct. So, ala anmata. All right. So, Indian traditions, mee family lo miss avakunda follow ayetvi emanna unnai anante emana gurtostunda meeku. ఇండియన్ ట్రెడిషన్స్ సరే పోనీ నీకు సాంబార్ అన్నం అన్నావు లేదంటే పూజ చేసుకోవాల్సింది పక్కా నువ్వు వెళ్లేక ముందర నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా పొద్దున అయితే నువ్వు దీపం పెట్టి పోవాలి ఇట్లాంటివి ఏమైనా ఫోర్స్ చేస్తారా లేకుంటే నేచురల్ గా ఇంట్లో అది ఉంది మీరు కూడా పికప్ చేశారు అలాంటివి ఏమైనా వస్తున్నాయా
10: సో వెన్ ఐ వాస్ యంగ్ అమ్మ వుడ్ డెఫినెట్లీ ఫోర్స్ ఇట్ అ లిటిల్ బిట్ మోర్ బికాజ్ let's be honest no kid it's just like amma let's do a puja today.
1: Yeah, so yeah.
10: Obviously as a younger age she would force it more upon us but after a point then it's just like the principle of, you know, this is our culture, this is our roots, you should respect it, follow it. And maybe there's not everything you believe in and everything, but when you just find that connection with whatever your religion, your roots, then you naturally start to gravitate and do more of that. So when I was younger, Amma would, for example, every evening, it's like, okay, it's 6 p.m., let's all go say shlokams. For me, I never felt a connection that way.
1: Right.
10: Me was always just dance or singing songs and things like that. So as I grow older now, she doesn't force it anymore. She still says, you know, there's still good in singing shlokams, but it's not forced upon us anymore. But definitely as a kid, I think it was good that it was kind of grounded. Amma was very grounded in both Appa too.
1: Yeah.
10: And that definitely did help us stay in touch with our roots because being born brought up here, it's easy to lose that.
1: Too easy. After what, 20 years, 23 years when we migrated itself, maake ellipothadu ala lose ayipothadu ani cheppesi. But ade hand holding chesaru chinnappudu traditions ni follow avu ani cheppi. Aa tarvata Aditya here found his own connection through dance kabatti. Andulo he's offering his roots and connections.
10: And I also think like small thing as, for example, at home, Amma would force us to speak Tamil. Amma, Appa, and it got to the point where they would intentionally pretend they didn't understand us unless it was said in Tamil. So small things like that, it helped us stay in touch with our roots. And at that time, was it annoying? Absolutely. But now hopefully they're not listening, but I'm very grateful.
1: సో అదే ఏబిసిడి ఏబిసిడి అని మనం ఉత్తిగా అలా ఒక క్యాజువల్ గా రిమార్క్ వేసేస్తాం గానీ బట్ లైక్ ఆదిత్య సేయింగ్ కన్ఫ్యూజ్డ్ కాదండి వాళ్ళు దే ఆర్ జస్ట్ ఇంటెలిజెంట్లీ స్మార్ట్లీ ట్రైంగ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ద కల్చర్స్ అన్నమాట
0: అండ్ వాజ్ దర్ ఎనీ మూమెంట్ వేర్ యూ ఫెల్ట్ లైక్ రియలీ ప్రౌడ్ లైక్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఇండియన్ హెరిటేజ్ ఐ హ్యావ్ డూ యూ హ్యావ్ దట్ ఎనీ మూమెంట్
10: ఐ జస్ట్ థింక్ dancing in general is one of those moments. Second of all, my parents, they always, when we were brought up, they say, you know, go be inquisitive of the aunties and uncles. When you just see anyone, be nice, go ask them, oh, auntie, how are you? Uncle, how are you? Remember things about people. Small things like that, have respect towards your elders. And I think it got to the point where one time someone came and told my parents that, like, oh, your kids are brought up very well. And hearing that from someone else, and I think my dad the other day was like, you guys are good kids. And hearing my parents say that, I actually started crying on the spot.
0: Generally, fathers don't say that.
10: Exactly. I never thought I would ever hear that, but
1: fathers, let alone
10: father,
1: and Indian parents అయితే అసలు పిల్లల ముందు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడమే అసలు దూరికి బాత్ కాబట్టి ఇందాక ఇండియన్ ట్రెడిషన్స్ ఏవి వదలకుండా పట్టుకుంటున్నావు అని అడిగిన దానికి ఐ వాజ్ గోయింగ్ టు పాయింట్ అవుట్ మనం రేడియో స్టూడియోలో ఉన్నాం కాబట్టి మీరందరూ చూడలేకపోతున్నారు హౌ ఆదిత్య హస్ కమ్ టు ద స్టూడియో హిస్ వేరింగ్ అ కుర్తా అని మేము ఏమి అసలు డ్రెస్ కోడ్ ఏం చెప్పలేదు బట్ స్టిల్ ఈ టాపిక్ ఉంది అనగానే ఐ కెన్ సీ దట్ హీస్ వేరింగ్ కాటన్ లినెన్ కుర్తా వేసుకొని వచ్చాడు సో దాట్ ఈస్ అంటే ఇండికేటివ్ ఆఫ్ హౌ హీ స్టిల్ రెస్పెక్టింగ్ ఇంత చిన్న ఏజ్ లోనే హీస్ కెప్ట్ విత్
0: అండ్ స్పీకింగ్ అబౌట్ క్లోత్స్ ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను పిల్లల్ని ఏదన్నా ఇండియన్ ఫంక్షన్స్ కి పూజలకి వాటికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు ఇట్లా ట్రెడిషనల్ బట్టలు వేసుకో అంటే వీఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దోస్ క్లోత్స్ అని చెప్పేస్తున్నారు పిల్లలు అస్సలు వేసుకోవట్లేదు అని అండ్ డిడ్ యూ ఎవర్ హ్యాడ్ దట్ కాన్వర్సేషన్ దట్ forced thing, or you were already interested in...
10: I think having an older sister, and when my mom would force her to wear like those uncomfortable churidars and and like the patta pavadas and sarees and everything, anytime I remotely even complained, my sister would be like, "You are a boy. Don't even complain." So I think my sister kind of conditioned me to like the clothes. But no, I don't think I ever felt out of place or uncomfortable with it. I've actually always liked wearing Indian clothes. So yeah, I've never. Yeah.

0: Yes.
1: ఫర్ షూర్ అంటున్నారండి. మీ డాన్స్ స్కూల్ దగ్గరికి ప్రాబ్లీ ఇఫ్ యూ గైస్ కెన్ మీట్ మేబీ దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఏమో, బట్ విల్ ట్రై టు ఫైండ్ అ వే ఫర్ యూ గైస్ టు కనెక్ట్ అండి. లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఫాలో అవుతున్నారు అని అంటే మేబీ యూ షుడ్ షూట్ హిమ్ అ మెసేజ్ కేతన్ ఆర్య అని చెప్పేసి, ఆల్రెడీ నౌ హీ నోస్ కాబట్టి వై డోంట్ యూ డూ దాట్ హేమంత్ గారు.
2: ఇద్దరు జాతరకు వచ్చేసండి, విల్ మీట్
0: దేర్.
1: హేమంత్ గారు ఇంకో బ్రిలియంట్ ఐడియా చెప్పింది శిరీష. నెక్స్ట్ వీకెండ్ జాతర జరుగుతోంది కదా, మన జాతర, సో ఆదిత్యని ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడికి తీసుకొచ్చేస్తాము. మీరు కూడా మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చేసేయండి, ఏమంటారు? అమేజింగ్ దట్ యు గైస్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టుడే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సమ్ సాంగ్ డెడికేషన్ టు ఆదిత్య ఆర్ కేతన్ ఉంటే హాయ్ చెప్తాడా? ఓకే, ఆసమ్.
0: హాయ్, హౌ ఆర్ యు?
1: How are you, Antunadu, Ketan, Aditya, Anna? Chalo. Chalo. Awesome, Andi. Hemant Garu, we'll soon, hopefully, we'll get you guys meeting. Kabati. Alane, Abbai ki nerpistu ellandi, support chestu ellandi. Thank you so much for calling.
0: Thank you.
3: I want to talk with Aditya.
1: Chepu kanna.
0: Hi, how are you?
3: How are you?
0: I'm doing good.
3: I really liked all the videos like you made.
0: Aw, thank you so much. It means so much.
3: Especially the Ayaka Swami ones.
0: Oh, thank you.
1: Amazing. Thank you so much, Kanna. Keep learning and growing as well as Aditya Anna, okay na?
0: Yes, please never quit. Please keep going.
1: Please never quit, Anestunaru. So that is the message for now. But later on, you guys will meet and then hopefully learn together. Chalo. Bye-bye na.
2: He was having his fanboy moment.
1: Wow. See, Aditya, we are very grateful that you came to the studio.
0: Thank you so much. Yeah. Thank you.
1: Ayyappa Swami performance okati chesava or like aina gurinchi unna performance unna?
0: We performed the Guruvayur temple. Not a safe spot, but yes.
1: Amazing. So chusava nik teliso teliko, you're already influencing so many kids already.
0: It means so much. Thank you so much.
2: And I want to also talk about something like these generations. I know you are a little bit elder than like whoever Ketan. So these days kontamandi pillalu, not everybody, but they are like, oh, my friends don't do this, like how you felt ippudu nenu school lo idi chepte ela judge chestaremo nani you felt, and you hide it for like many years kada. So if you don't want to force them, but you want to tell about like what you feel, and you are also grateful about your roots and the culture you adapted, so without forcing, if you want to tell them something about this, what would you tell?
0: I think just constantly having that presence at home. So it's hard to say without forcing, because to bring your kids to that environment, yes, you do have to force a little bit. Just tell them to come, be in the environment, be around other Indian kids as well that are in that same environment. Just constantly staying connected, I think, is what my parents did. And so it seemed to have worked out for the greater good, I guess. But yes, just having them stay connected, because, again, pushing too much, I think, can also bring a hatred towards it. Because now you're like, oh, I'm forced to do this. Oh, I don't want to do this. I don't want to do it, but I'm forced to do it. So at that point when you do give them freedom, it becomes an intentional choice that I don't want to do this anymore. So just having them in that environment, having friends in that environment, a like-minded set of friends, I think that just helps as well a lot. But I do think a little bit of forcing is required. You can't just like say, oh, if you want to come to the temple. No, that's not happening.
1: అదే ఎక్కువ ఫోర్స్ చేస్తే డెఫినెట్లీ నాలా తయారవుతారు. ఇందాక నువ్వు చెప్తున్నావు కదా హేట్రెడ్ లోకి వెళ్ళిపోతుంది. మరి అంత పెద్ద వర్డ్ వాడకపోయినా బట్ చిన్నప్పుడు అంత ఎందుకు ఊరికే పంపిస్తారు నా ఈ వద్దు వద్దు అని అంటే మ్యూజిక్ క్లాస్ కి పంపిస్తారు. బట్ దెన్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ దేర్. అక్కడ నేర్చుకున్న శ్లోకాలే ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాను పొద్దున లేసి. సో ఇట్స్ ఆల్వేస్ ఎక్కడొకక్కడ సమ్ ఆర్ ది అదర్ వే హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఆదిత్య అంటున్నట్టు ఫ్యామిలీ పరంగా పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇఫ్ దే టేక్ దట్ ఇనిషియేటివ్ టు టేక్ ద కిడ్స్ కొంచెం ఆ ఎన్వైరన్మెంట్ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలేసేయండి. అలా ఆడుకుంటున్నారో పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తారో పక్కన వాళ్ళని గొల పెడతారో వాట్ ఎవర్ ఇట్ ఇస్ స్లోలీ దే విల్ స్టార్ట్ టు మోల్డ్ దట్ ఎన్వైరన్మెంట్. అండ్ ఇందాక నేను అంటున్నాను కదా రినీస్ అరంగేట్రం కి వీ వర్ ఇన్వైటెడ్ బై ఆర్ వెరీ ఓన్ ఆర్జే కల్పన గారు అండ్ వీ హ్యాపెన్ టు అటెండ్ ఇట్. నేనైతే లైఫ్ లో ఎప్పుడు ఇంకొక అరంగేట్రం చూడలేదు ఆదిత్య, బట్ దాట్ వాజ్ సో బ్యూటిఫుల్. అసలు జస్ట్ నువ్వు అన్నట్టు ఆ ఎన్వైరన్మెంట్ లో ఉంటే అసలు గూస్ బంప్స్ ఏ గూస్ బంప్స్. అండ్ ఎవ్రీ సెకండ్ అసలు ఆ అమ్మాయి ఎలా మూవ్ చేస్తుంది, ద హోల్ ఎన్వైరన్మెంట్. ఇన్ఫాక్ట్ పాట పాడుతుంటారు కదా ద మ్యూజిషియన్స్ కానీ డాన్సింగ్ తో పాటు ఆ ఎలివేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో యా అదే మేమైతే యాజ్ ఆడియన్స్ యూఆర్ ఎంజాయింగ్ యువర్ పర్ఫార్మెన్సెస్, బట్ ఇట్స్ ప్రాబబ్లీ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ దట్ ఈస్ నీడెడ్ టు బి ఆన్ యువర్ సైడ్ బికాస్ రోజు నేర్చుకోవాలి నేర్చుకుందాం
2: ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇస్ నీడెడ్ అండ్ లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ హరా గ్రూప్ ను.
0: యా ఫర్ ష్యూర్.
2: యా
1: ఎలా స్టార్ట్ చేశారు అసలు? హౌ డిడ్ యూ ఫోర్ మీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్?
0: Yes, so the four of us, we're all in the same dance group, so we've been dancing for several years now. And after, so one of the performances we just recorded for fun, a video for fun. And after that, we just started, and it just happened to go viral for no reason. I don't know, it just went viral. And so we're like, oh, let's just do it again for fun. Why not? This is kind of funny. And every single time, it just became more and more. People seemed to like it. So we made a commitment to, you know, okay, let's just start meeting and maybe let's see if this can become into something. And so I just think us staying committed, again, very much we stay respected to the art form. There's a lot of like songs that we just don't want to do because it's not respectful. And so even when we are choreographing to these songs, we really do take the time to think about every single beat that the song is emphasizing, it's not emphasizing. And we want to highlight that. And sure, it may be only 30 seconds, but in those 30 seconds, we want there to be quality maintained and sustained. And so we've just stayed committed to each other. We see each other every week for dance class. And so we meet during the week as well. We just practice, we record. So it really is just a great group of friends, the four of us. And we thoroughly enjoy the process. And we don't see it as work. Rather, we just see it as a really great hangout.
1: Oh, perfect.
0: Something fruitioning out of that.
1: Yeah. So, and the billboard clip edete undo. Adi, how did that come? Briefly?
0: Yes. It came through my sister. My sister, she's also a content creator on the side. And so she had attended one of these creator events, and she met a CEO of a company, and he had given this opportunity to her, and she was very grateful. We are very grateful that she gave us a small, like, little clip segment, because it was mainly for her to feature her, and she put a small clip of Hara because it is part of her as well.
2: Okay. Inka Aditya manatone unnadu, but stay tuned. Short break.
4: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 6 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్స్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. లిజనర్స్ అందరికి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మెగా పవర్ లీడర్ బోర్డు ఈ రోజు జరగబోతోంది. ఎక్కడ అంటే మదిర అండ్ మసాలాలో జరగబోతోంది. సో మీకు కాల్ వచ్చున్నా లేకపోతే మీకు మా టీం నుంచి ఇంటిమేషన్ వచ్చున్నా సరే, డెఫినెట్ గా మీరు 7 o'clock కల్లా మదిర అండ్ మసాలాకి వెళ్లిపోండి. ఎందుకంటే అక్కడ ఒక క్రేజీ సూపర్ గేమ్ జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్ జరగబోతోంది. కాబట్టి
2: సెమీ ఫైనల్స్ అంటో అది నార్మల్ రౌండ్స్ కూడా కావు, బికాజ్ నార్మల్ రౌండ్స్ అన్ని కూడా మనం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ట్యూస్డేస్ అండ్ వన్ మోర్ డే ఐ థింక్ జరుపుతూ ఉండినాము.
1: సాటర్డే మార్నింగ్ 11:30 to 12:30 జరుగుతోంది అండ్ ట్యూస్డేస్ ఈవినింగ్ 5:30 to 6:30 కాంపిటీషన్ జరుగుతోంది.
2: జరుగుతూ వచ్చిన వాళ్ళల్లోంచి సెమీఫైనల్స్ రౌండ్ లోకి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇవాళ మదిర అండ్ మసాలాకి యూర్ ఇన్వైటెడ్ టు గో దేర్ అండ్ పార్టిసిపేట్ అండ్ గెట్ ఇన్ టు ద ఫైనల్స్. ఫైనల్స్ అయితే మన జాతర రోజు.
1: యా, ఊరికే ఇట్లా మేము ఖాళీగానే ఉన్నాము, వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ ఫన్ యాక్టివిటీ అంటే కూడా మీరు వచ్చేసేయండి మదిర అండ్ మసాలాకి, ఎందుకంటే రేడియో సురభి టీం మొత్తం అక్కడే ఉంటుంది అండ్ హడావిడి కూడా ఉండబోతోంది. కాబట్టి
2: సో మన ఆదిత్యకి డెడికేట్ చేస్తూ మేమే ఈ పాట వేసేస్తున్నాము. దిస్ ఇస్ గోపి సుందర్స్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ అఖిల్స్ మూవీ. ఆయన బర్త్డే కూడా, గోపి సుందర్స్ బర్త్డే టుడే. సో ఆయనకి కంగ్రాచులేట్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ మీనింగ్ఫుల్ పాట చిట్టి అడుగుతో మొదలైంది కాబట్టి మన ఆదిత్య ప్రయాణం ఆయనకే డెడికేట్ చేసేస్తున్నాము. లెట్స్ ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ కంటిన్యూయింగ్ బ్యూటిఫుల్ ఫ్యూ మినిట్స్ విత్ ఆదిత్య.

0: Awesome. Okay, so caller on air, Thesis Kunamu. We'll hear what they have to say. Hello, you're on Radio Surabhi on air. Mi peru?
1: మంచి
2: పాటలు కావాలా బాలయబాబు పాటలు కావాలి ఏదో ఒకటే చెప్పండి. అది ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి బాలయబాబు ఫ్యాన్స్ కి.
0: వస్తున్నాయండి వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే మంత్ లో వేయకుండా ఎలా వెళ్ళిపోతామండి. వస్తాయి. ప్రస్తుతానికి వీ హ్యావ్ ఆదిత్య, వీఆర్ ఇంటర్వ్యూయింగ్ ఇన్ దిస్ 1 అవర్ కాబట్టి దానికి తగ్గట్టు ఉన్న పాట వేస్తున్నాం ఇప్పటికి. ఆల్ రైట్, అమేజింగ్, కీప్ లిస్నింగ్ అండి. ఆసమ్. సో ఎస్, అలాంటి ఎనర్జెటిక్ పాటలు అన్ని కూడా లైన్అప్ చేసి ఉంచామండి, కొంచెం వెయిట్ చేయండి. సో ఎస్, మనం మాట్లాడుతున్నాము ఆదిత్య
2: అండ్ హిజ్ హరా గ్రూప్ గురించి. సో ఆదిత్య హరా గ్రూప్ గురించి ఆల్రెడీ చెప్పేశాడు, బట్ ఐ వాంట్ టు నో అబౌట్ ఆదిత్య అలోన్. సో వీ గాట్ టు నో దట్ యూ హ్యావ్ సమ్ బిజినెస్ ఆల్సో.
3: Yes.
2: Business A&T.
3: So I am opening a location of the Back Nine Golf. It's a indoor golf simulation franchise. And I'm very excited. It's my first business venture. And I'm very grateful for my parents. We have a real estate portfolio. My mom also does financial services. And so they've always encouraged my sister and I, you know, think outside the box, do something different. And so Ananya went into the content creation space. I decided to go more of a traditional business route. And so I found this business opportunity last year, and it's been absolutely amazing. And as a matter of fact, we have a location. It's right off of Preston Road and Forest Lane. And so we are expected to open mid to end of July. And right now we actually have begun demolition and redesign of the space. So it's very, very exciting.
0: Very yes. exciting. Yes. If I can ask you, Aditya, I don't think we've mentioned, how old are you?
3: I am 21.
0: 21 years ki business betesi, Hara Group lo asala popular face aipoyi, billboard na, adi NYC billboard lo kekkesi. How do you feel about all these achievements? Young age lo vachesindi anipistunda, or you think these are nothing, I'm yet to like reach my peak, inka undi ani?
3: Well, I definitely should not say that this is nothing. I'm very, very grateful how things have turned out. And you know, I never thought these opportunities would come, and I'm just happy. I'm proud of myself for taking that first uncomfortable step in any of the fields that we've done, whether it be as a young kid doing Bharatanatyam, just taking that first step and starting classes. That first day, started telling people I do a dance. The first day that we posted that reel, I mean, posting anything in any social media content format it's actually very scary, because you are opening yourself to everyone's commentary. And the best thing about online, not best thing, the worst part about online is that people, you're not seeing them face to face. They're free to say whatever they want, however they want to say it. So you have to kind of build a hard shell against what people say, and then taking the first step and looking for business opportunities. You know, being 21, not a lot of people take you seriously. So getting past that no rejection point and just saying, okay, didn't work out next one. So I'm just happy that I've taken a lot of the first steps, and I'm very grateful for all the opportunities and all the doors that it's all opened for me. There's countless amount of people that I have to thank for just my foundation of who I am and how I've gotten here. I'm very excited to see what more there is, and I just think us, Hara, myself included, just keep taking those first steps, keep staying consistent. I'm excited to see what else we can do.
0: Yes, we are also excited. Innaka me vesinatvanti paata kuda ade chitti adugu. So those baby steps, those first steps correct. Brought you till here, and we really wish, ante ippudu we are not concluding yet, just to add to that thing, meer inka munduku vellali, you have to reach higher highs ani cheppesi anipistundi.
3: Thank you.
2: Yeah. So in the conversation we spoke about your roots and Hara Group, and then it's time for fun rapid fire.
3: Oh yes.
2: Yeah. Idli or dosa?
3: Dosa.
2: 100%. Always dosa? 100%. Anything with dosa?
3: Yes, dosa 1000%.
2: Okay. Any Indian movie or Hollywood movie? Like you are from Tamil Nadu, yes. So it's Tamil movie or Hollywood movie?
3: Okay. There are some good Tamil movies for sure.
0: He's trying to balance the emotions.
3: Right. There's so many good. Okay, fine. Hollywood movies.
2: Bharatanatyam practice or your favorite video game?
3: video games.
2: One Indian festival you never want to miss.
3: Navaratri.
2: Navaratri, okay. Mm. One word that describes your roots.
3: Happiness.
2: Your favorite Indian food, dosa again?
3: So I don't know if there's something like this in Telugu, we'd call it in Andhra Pradesh or anything, but my mom makes abhyal.
2: Abhyal.
3: Oh, it is so good. So it's basically, I know Malayalis have something similar. I shouldn't say it's the same thing. Something similar called stew. And it's basically like a coconut and yogurt base in it, and then has a lot of vegetables. It's one of the most comforting foods, especially when it's cold or raining.
2: Oh.
3: It's so good. I eat like pounds and pounds of it. It's very good.
2: Cool. If you could describe Indian culture to a friend in one sentence, what would you say?
3: Indian culture in one sentence. Freedom to find out what you like and your connection with whatever higher power. And respect to elders as well.
2: Amazing. Why do you think events that celebrate our culture are important for younger generations?
3: There's a lot of morals and there's a reason behind everything we do. And so in the beginning, this is actually very common. My mom, anytime would ask, like, oh, why do we do this? Oh, why does she would say, just do it. And I was never happy with that answer. And over time, you start to feel whatever that is that we do and the reason why we do it, you start to feel that reason. And I guess it makes sense why she said just do it, because it's hard to explain it unless you experience it yourself. And so I just, yeah.
2: And what does coming back to your roots mean to you? I know you're always connected, but...
3: coming back to it?
2: Yeah.
3: I think the best example would be just when anytime I go to India, I don't know, just being around other Indians and speaking summer freely, just, I don't know, I feel like I'm part of something bigger than just myself. There's like a true sense of community and belonging and environment, especially when I go to India, that I just can't describe.
2: Amazing. Amazing. It feels so good to talk to you. And I also just started learning classical dance.
3: Yes. Like
0: I Agendi. So, manam Adityato Bharatanatyam gurinchi maatladutunnamu tana journey gurinchi. Mana very own Sirisha andi naatho paatu kurchuntunna Sirisha kuda asalu kuchipudi start chesindannamata nerchukodamu. Yeah. Adi 6-8 months ayi untunda?
2: Yeah, more than a little over 6 months.
0: Little over 6 months. Yeah. అప్పుడే తను తన కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ అన్ని మాకు చూపిస్తోంది, చేతులతో ముద్రలతో ఇట్లా కొడుతోంది. కాబట్టి మేము ఆల్రెడీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. బట్ నీ అరంగేట్రం ఎప్పుడు చెప్పు.
2: ఆదిత్య ఇస్ హియర్. ఆదిత్య, నీకు ఎన్ని డేస్ పట్టింది చెప్పు, ఎన్ని ఇయర్స్ తర్వాత యూ డిడ్ అరంగేట్రం చెప్పు.
3: ఐ డిడ్ మై అరంగేట్రం 2 years ago with my sister, a year and a half. We did in August of 2024. But I think it took us maybe 12, 13 years. But again, it just, your guru will tell you when you're ready.
2: Yeah.
3: Always go with whenever your guru knows best. I'll just say that. Yeah. So our guru, she always thought we were, that we could have improved more. And she wanted us to keep going instead of just having Arangetram as like the end date. So I'm very grateful that she said, you know, it's okay, take your time, there's no rush for it. And so I'm glad it happened at the time it happened. But definitely with Guru's blessings only.
2: Amazing. So lekkan chusukunte naake 45 years or 50 years avutundi naa Arangetram ayyesa
0: parleno mem wait chestamu mem andaram kuda patient ga untam.
3: Correct. Very good.
0: So ade ippudu manaki Aditya maatallo kuda telisindi adokate kada enta committed ga enta enni saarlu practice chestunto undali. But dosa tintu video games aadukuntu kuda Hollywood movies chusukuntu kuda mana culture ni alane అనే పట్టుకొని
2: కనెక్టెడ్ విత్ రూట్స్ అన్నట్టు. సో మన జాతరలో కూడా అదే జరగబోతోంది ఫైనల్లీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ టు ద రూట్స్ అన్నట్టు లాగే, ఎందుకంటే సీతారామ కళ్యాణంతోనే స్టార్ట్ అవుతుంది. వెరీ డివైన్ థింగ్ సీతారామ కళ్యాణం. పొద్దు పొద్దున్నే వన్ ఫైన్ సాటర్డే మార్నింగ్ లెట్స్ సే యూఆర్ హ్యావింగ్ ఏ స్లో సాటర్డే మార్నింగ్ అండ్ దట్ స్టార్ట్స్ విత్ సీతారామ కళ్యాణం అండ్ హౌ డస్ ఇట్ ఫీల్స్ లైక్, చాలా బాగుంటుంది కదా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అందరూ తప్పకుండా కన్సిడర్ దిస్ అస్ ఎ పర్సనల్ ఇన్విటేషన్, జాతరకి తప్పకుండా రండి. జూన్ 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరుగుతోంది. మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 7:00 వరకు ఇలా నాన్ స్టాప్ సెలబ్రేషన్స్ ఉంటున్నాయి. సో మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య,
3: ఇట్ వాజ్
2: సో గుడ్ టాకింగ్ టు యూ. అండ్ వైల్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద కల్చర్ రూట్స్ కొంచెం ఎమోషనల్ గా అనిపించింది నాకు స్పీకింగ్ అబౌట్ భరతనాట్యం ఆల్సో.
0: అండ్ మనకి మాట్లాడుతూ కేతన్ లాంటి చాలా మంది అక్కడ ఆల్రెడీ చూస్తూ నీ కాంటెంట్ ని, మీ హరా గ్రూప్ కాంటెంట్ ని చూస్తూ ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మేము సైలెంట్ చేర్ చేస్తూ కూడా ఉంటాము. ద మినిట్ ఐ సీ దిస్ గ్రూప్ ఐఎమ్ ఆల్రెడీ వెరీ ఎక్సైటెడ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కాంటెంట్ రీల్, ఏం షూట్
2: చేస్తున్నారు? దేవుడు పాటను ఇట్లానే కాదు, లైక్ ఫన్నీ ఫన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఒక సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ కి కూడా వీళ్ళు భలే చేస్తారు భరతనాట్యం తోటి డాన్స్. ఇన్ కేస్ ఎవరైనా చెక్అౌట్ చేయకపోతే హరా గ్రూప్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, చెక్అౌట్ చేయండి.
0: వేర్ ఎల్స్ కెన్ వి ఫైండ్ యూ?
3: యు కెన్ ఫైండ్ us on Instagram, TikTok and on YouTube. We do post a lot of our personality videos as well, just how we are as friends, so please definitely do check them out. Our handle on all three is Hara, HARA, and then 4 numbers 4s, 4444 life.
0: అమేజింగ్. సో వీళ్ళ గ్రూప్ తరపు నుంచి కూడా మన జాతర సాంగ్, మన వెరీ ఓన్ జాతర సాంగ్ కి దే హావ్ కొరియోగ్రాఫ్డ్ అండ్ పుట్ అప్ కాంటెంట్ రీల్ అనమాట. సో దాన్ని కూడా చెక్అౌట్ చేసేయండి. ఇట్స్ కమ్అట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ మీ అందరూ కూడా ఆ రోజు అక్కడ జాతర రోజు మా అందరితో పాటు వస్తారని అనుకుంటూ ఆశిస్తూ, అండ్ మోర్ పవర్ టు యువర్ గ్రూప్ ఆదిత్య. మా అందరి తరపు నుంచి విష్ ఆల్ ద ఫోర్
2: ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యూ టూ మెనీ టైమ్స్.
0: Yes, and many more Ketans out there who are already learning and growing in this space.
3: Very grateful. Thank you.
0: Amazing. So this other beautiful song is Our Way, another classical touch in 20 Pata coming our way.

0: సో అలా మనం ఒక రెస్టారెంట్ రికమెండేషన్స్ కూడా చెప్పేసుకుందాం, బికాజ్ ద టైమ్ ఇస్ అప్రోచింగ్. కాబట్టి ఏ టు బి వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిందే కదా మన రికమెండేషన్స్ అంటే. ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్ అనమాట. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సస్ .com or call them at 214-872-2345. నేను పర్సనల్ గా కూడా ఓటేస్తానండి. ఏ టు బి ఇస్ నైస్.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ ఈ రోజు గ్రోసరీ డే,
1: ఫస్ట్ వెజీస్ కొనాలి,
2: తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి,
1: దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ.
2: ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేలాగా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీకు ఉంది కదా, వాళ్ళు మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: నమస్తే రాజేశ్వరి గారు, ఈ రోజు విషయంగ్ రేడియో సెలబీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ. And may your success continue. God bless you. My favorite song would be Swagashti Udatharma from Mr. Pellam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play it for me. Thank you.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం.
3: మీ నేస్తాలో మనుహ్య అండ్ శిరీష ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండబోతున్నాం. ఈ హాఫ్ అన్ అవర్ ఒక మంచి గేమ్ ఆడుకుందాం మనం. నా దగ్గర చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ని మీరు ఆను క్వశ్చన్ అడుగుతాం, మేము ఆన్సర్ చెప్పాలి అంతే కదా అని అనుకుంటున్నారేమో, అలాంటిదే. కాకపోతే ఈసారి క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ ఉండబోతున్నాయి.
2: డిఫరెంట్ అని పెద్ద ఇంగ్లీష్ లో చెప్తుందండి. థింగర్ థింగర్ గా అడగబోతోంది, మీరు థింగర్ థింగర్ గానే ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. స్ట్రీట్ గా ఆలోచిస్తే వీటికి మనకి ఆన్సర్లు దొరకవు అన్నమాట.
3: యా, అంతే కదా మరి అంటే అంతే ఉంటుంది. సో అలా ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసేస్తాను అనూహ్య మరి. ఓకేనా? విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఆల్సో ఎ లైన్?
2: విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఆల్సో లైన్?
3: లైన్, గీత, LINE, లైన్.
2: ఓకే, సో ఇది ప్రశ్న మనకి. ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేసేయండి. చిన్న పిల్లలకు కూడా ఆన్సర్ తెలుసు అన్నంత కాన్ఫిడెన్స్ తో అడిగింది ఈ క్వశ్చన్. నేనైతే అప్పటి నుంచి గోక్కుంటున్నాను ఏంటా అది అని. సో ఏ ఇంగ్లీష్ ఆల్ఫబెట్ ఒక లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది?
3: యా, విచ్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్ ఇస్ ఆల్సో లైన్?

0: ఎస్ అన్నమాట. ఆ పాట ఎందుకు వేసామనంటే నమిత గారి బర్త్డే కూడా మేలోనే అనమాట. సో దిగ్గజాలు అందరూ కూడా మేలోనే పుడతారు నాతో సహా. నాది
1: చెప్పుకోవడం కోసం ఇట్లా చెప్పావు అనమాట.
0: అవును, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక పక్క, ఇంకో పక్క సాయి పల్లవి. బాబా, ఈ రోజు పాటలు మాక్సిమం మే మంత్ లో బర్త్డేస్ జరుపుతున్న వాళ్ళకే అనమాట. సో ఎనీవే, నువ్వు అడిగిన ఆ చిక్కు ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని మేము డీకోడ్ చేసేసి ఇలా ఇలా ఇలా చేసేసాం అనమాట ఆన్సర్.
1: చెప్పు.
0: ఆ లైన్ లైన్ అనేది మన క్యూ అనమాట. క్యూ అనే ఒక ఆల్ఫాబెట్ ని పట్టుకుని ఈవిడ ఈ ప్రశ్న వేశారు. సో ద ఆన్సర్ ఇస్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇస్ క్యూ.
1: సాటర్డే కూడా బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, ఓన్లీ వీక్ డేస్
0: పనిచేస్తుంది. లాస్ట్ వీక్ కూడా బాగానే చెప్పాను నేను ఆన్సర్లని.
1: ఓకే ఓకే సరే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను చూద్దాం. అయితే ఆ నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి అంటే,
0: అడగాలి అని అంటే నేను ఒకరి ఒకరికి దండం పెట్టుకోవాలి కాబట్టి ఆ దండం పెట్టుకుని వస్తానన్నమాట. జనరల్ గా దండం పెట్టుకోవడానికి నేను రాధాకృష్ణ టెంపుల్ కే వెళ్తాను. అండ్ ఈసారి అయితే మీరు ఆలెన్ రాధాకృష్ణ టెంపుల్ ని గుర్తు పెట్టుకోవాల్సిందే, బికాస్ వాళ్ళు దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగ్రహం అనమాట. సో జులై 1st నుంచి జులై 5th వరకు ఈ ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కాబట్టి చెప్పేస్తున్నాను అనమాట. బికాస్ ఆ అన్ని రోజులు కూడా ఏవి, జులై 1st to 5th వేదిక్ రిచువల్స్ తో, హోమమ్స్ తో, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్ తో అక్కడ అప్లిఫ్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో మీరు ఖచ్చితంగా ఆలన్ టెంపుల్ కి వెళ్ళిపోండి. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్, డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ their website radhakrishnatemple.net for donations and other information anmata. Inkokkasari chepestunanu, July 1st to July 5th is the date range that you have to remember. ఇప్పుడు చెప్పమ్మా, నేను దండం పెట్టేసుకున్నాను దేవుడికి, ఆ బ్లెస్సింగ్ చెప్పేసి నా బ్రెయిన్ ఇంకా బాగా పనిచేయాలి అని చెప్పేసి.
1: సో నెక్స్ట్ కూడా ఇలాంటిదే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ గురించే ఉంటుంది.
0: ఏంటి నువ్వు చిట్టి అడుగు పాటేస్తే ఇప్పుడు మళ్ళీ ఏబిసిడి లో తీసుకోవచ్చు
1: మరి, ఇట్లా బ్యాక్ టు బేసిక్స్ ఇప్పుడు.
0: సరే కానీ,
1: విచ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇస్ ఆల్సో అన్ ఇన్సెక్ట్?
0: ఇది అరే ఓకే సరే ఓకే, నేను ముందే గాలి తీసేలేనే గానీ ఈ క్వశ్చన్ కి శ్రోతలకు కూడా ఆన్సర్ ఇచ్చేందుకు అవకాశం ఇద్దాము. 9726361966 ఇస్ ద కాలిన్ నంబర్. ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ ఇన్సెక్ట్?
1: ఇన్సెక్ట్.

0: 가! 오라!
1: అదండి సంగతి. సో ఆ మంగమంగ పాట వేసేసి ఆవిడ రిలాక్స్ అయి కూర్చుంది. ఆన్సర్ ఎవ్వరూ చెప్పరు అనుకుంటుంది, బట్ మన కోకొల్లలుగా కాలర్స్ వచ్చేసారు. ఆఫ్ ఎయిర్ లో తీసేసుకున్నాను, అందరూ కరెక్ట్ గా చెప్పారు. నో పప్పులో కాలు వేయటాలు ఏవి జరగలేదు, బికాస్ అంత ఈజీ క్వశ్చన్ కాబట్టి. ఏ ఇంగ్లీష్ ఆల్ఫబెట్ రిప్రజెంట్స్ అన్ ఇన్సెక్ట్ అని అడిగింది. ద ఆన్సర్ ఇస్
2: బీ.
1: రైట్ ఆన్సర్. ఇందాక లైన్ అంటే క్యూ అని చెప్పాము, ఇదేమో బి అని చెప్తున్నాము. ఇంకోసారి ఇంకేం అడుగుతుంది అక్కడ, ఇంకేం అక్షరాలకి పరమార్థాలు లేవనుకుంటా.
2: మీరు అలాగే భ్రమ పడుతూ ఉండండి, బట్ ఐ హావ్ మోర్ క్వశ్చన్స్.
1: ఏ ఈ టీలు టూలు కాదు, ఇంకా చెప్పు. టీలు అయితే మాకు తెలుసు, మాకు తెలుసు అమ్మా.
2: టీ కాదు ఈసారి, ఇంకా అంతకు మించి. విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఎ బాడీ పార్ట్?
1: Which English alphabet na letter?
2: Alphabet
1: is
2: a body part.
1: ఓకే సరే, వీ విల్ క్రాక్ దిస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. మన శ్రోతలందరూ కూడా కాల్ చేయాల్సిన నంబర్ మాకు 9726361966.

0: ఆసమ్, అనుగా చెప్పమ్మా ఎంత మంది మీ పిల్లలు కాల్ చేశారు?
1: నా పిల్లలంటే అదే లేదు, మన షో వింటున్న పిల్లలందరూ కాల్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది, ఇంగ్లీష్ ఆల్ఫబెట్ అనగానే పిల్లల చేత కాల్ చేయించేస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉంది మాకు కూడా. పేర్లు చాలా రాసేసుకున్నాను, కాకపోతే తేజ, సృష్టి, సుప్రతీక్, రిషికేష్, ఇట్లా ఇందాక కాల్ చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తున్నాను, ఆయుషి. సో ఎవ్రీ వన్స్ కాల్డ్ అండ్ ఆన్సర్లు. మన అడిగిన క్వశ్చన్ ఏమో, విచ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రిప్రజెంట్స్ బాడీ పార్ట్ అని అడిగిందండి. ఆ బాడీ పార్ట్ కి ఆన్సర్ అందరూ ఏంటో ఐ అంటుంటే నేను కూడా యూ ఏంటో చెప్పు అని అంటున్నాను. ఫైనల్ గా కళ్ళు అని చెప్పారు, అప్పుడు అర్థమైంది.
0: లెటర్ ఐ, ఐ సౌండింగ్ ఐ కళ్ళు వస్తుంది కదా, సో అట్లా అడిగామన్నమాట.
1: ఓకే, వి గాట్ దిస్. ఇంకేమన్నా ఉంటాయా అని ఆలోచిస్తున్నా, ఈసారి క్వశ్చన్ గెస్ చేస్తున్నాను. ఈ పిల్ల ఇంకేం క్వశ్చన్ అడుగుతుందా?
0: ఆన్సర్స్ అందరికీ తెలుసు, బట్ క్వశ్చన్ ఏంటి అన్నది ఎవరికి తెలియదు.
1: బికాజ్ ఏ నుంచి జెడ్ వరకు మనకు అన్ని తెలుసు ఆన్సర్లు. క్వశ్చన్ ఏమైంటుంది అని,
0: ఓకే, విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఆల్సో ఏ వెజిటబుల్?
1: ఓకే, వి విల్ టెల్ ఆన్సర్.
0: ఓకే,
1: పుట్ వన్ పాట, వి విల్ కమ్ విత్ ఆన్సర్. 972-636-1966 కి కాల్ చేసుకుంటూ ఉంటామని చెప్పేస్తున్నారు.
0: విచ్ ఇంగ్లీష్ లెటర్ ఇస్ ఆల్సో ఎన్ వెజిటబుల్?

0: ఆహాహా, చాలా ప్రశ్నలు, మంచి ప్రశ్నలు, బాగా కడుపు నిండిపోయేలాగా ఉన్నాయండి ఆన్సర్లు అన్ని కూడా.
1: యా ఫుల్. మేమైతే ఈ అంటే మీకు ఆన్ ఎయిర్ లో మేము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద క్వశ్చన్స్ అడిగాం, బట్ ఆఫ్ ఎయిర్ లో మేము డాడ్ జోక్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటున్నాం అనమాట. అవి కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి. వన్ డే అది కూడా ప్లాన్ చేద్దాం మనం.
0: బట్ ఆన్సర్ రివీల్ చేయలేదు మనం ఇంకా. మనం రివీల్ చేస్తున్నాం, చప్పట్లు కొట్టేసుకున్నాం లోపల. బట్ స్మార్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి మన స్మార్ట్ బాయ్ సుప్రతీక్ అనమాట. బాగా క్రాక్ చేసేవరా, which English alphabet is also a vegetable అని అడిగినటువంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే పి అండి. పిఈ బటానియా పి అట్లా అన్నట్టు. సో ద లెటర్ పి చెప్తే చాలు కదా మనకి, అదే కదా. సో సుప్రతి క్రాక్ చేసావరా, యూఆర్ ద స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఫర్ అస్. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ నాస్టాలజిక్ మూమెంట్స్ నుంచి మన ఇన్స్పైరింగ్ ఆదిత్యతో ఇంటర్వ్యూతో పాటు అండ్ మంచి మంచి క్వశ్చన్స్ తో మన శిరీష ఆడిచ్చినటువంటి ఓ ఆర్ట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాం.
1: సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాము అండ్ నెక్స్ట్ వీక్ ఇదే టైం కి మళ్ళీ వచ్చేస్తాము, కరెక్ట్ గా జాతర ముందు రోజు. సో మెగా పవర్ లీడర్ బోర్డ్ జరగబోతోంది, ఇంకొన్ని మినిట్స్ లో స్టార్ట్ అవబోతోంది మదిర అండ్ మసాలాలో. సో డెఫినెట్ గా మదిర అండ్ మసాలాకి వచ్చేయండి. అండ్ ఆల్సో రేడియో సురభి జాతర ఏ రోజు జరుగుతోంది అంటే జూన్ 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరుగుతోంది, సీతారామ కళ్యాణంతో స్టార్ట్ అవుతోంది. సో జాతర ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ మాకు అండ్ మీకు కూడా, ఎందుకంటే మీరు మమ్మల్ని చూస్తారు, మేము మిమ్మల్ని చూస్తాం
0: అండ్ కమ్యూనిటీ అంతా కలిసి మనం సెలబ్రేషన్స్ రికగ్నిషన్ అంతా చేసుకోబోతున్నాం. కాబట్టి డెఫినెట్లీ ట్రై టు బీ దేర్. మెగా కోలాటంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇప్పటికీ కూడా మీరు యాప్ లో వెబ్సైట్ లో మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఫుడ్ బూత్స్, వెండర్ బూత్స్, అలా చాలా స్టార్ట్అప్ స్ట్రీట్, చాలా చాలా మంచి లైన్అప్ ఆఫ్ ఈవెంట్స్ ద హోల్ డే ఉంటుబోతుంది. కాబట్టి మార్క్ యువర్ క్యాలెండర్స్ అండ్ కమ్ ఆన్ జూన్ 7th. సో టాటా బాయ్ బాయ్, సీ యూ గైజ్, అంటే టాక్ టు యూ గైజ్ నెక్స్ట్ వీకెండ్ సాటర్డే 4 PM to 7 PM.
1: ఆల్సో మీరు జాతరకు వస్తే జాతరలో కూడా మాట్లాడుతున్నాం.